శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై 30వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 35 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మనసే హారతిగా ఆయనకు అర్పించుకుంటే శాంతికి సాకారమై, ప్రేమకు శ్రీకారమై, మమతకు ఆధారమై, సమతకు సోపానమై, జన్మ పరమ పావనమై, ఓ సిరిడి శ్రీపతి, నీకు మా మనసే హారతి.

శ్రోత శిఖామణులకు శిరిడీ సాయి ఆశీస్సులు లభించుగాక. సాయి నామశ్రవణం సకల పాపహరణం, సాయి గాన సుధారసం దివ్య మోక్ష సాధనం. అటువంటి అమోఘ శక్తి గల సాయినాథుని మహిమాన్విత చరితను గానం చేసిన విన్న ఆ జన్మ జన్మ జన్మలకు చరితార్థమవుతుంది. కొలచిన వారికి కొంగు బంగారమే, తలచిన వారికి తనువు ధన్యమే. వినూత్న ధర్మాలయం, విజయ ప్రదాయనం, సాయి హృదయాలయం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసార మదిలో తలవవే మనసా.

సిరిడీలో గుడి గంట మోగితే భక్తుడిలో గుండె గంట మోగదా, కృష్ణలో గంగమ్మ సైతం కలిసి పొంగదా. బాలుడిగా వచ్చి సిద్ధుడిగా నిలిచిన నిర్గుణుడు శ్రీ సాయి, ఆయనకి వందనం, పాదాభివందనం.

పేదవాడి కన్నీరు తుడిచే అభయహస్తం, పిలిచిన వాడి వాకిట నిలచి ధారపోయు సమస్తం. అటు చూసినా అతడే, ఇటు చూసినా అతడే. రాముడిలోనూ సాయిరాము, రహీములోనూ సాయిరాము. హాయి గొలిపే సాయి పిలుపే సాయిరాం సాయిరాం సాయిరాం.

0: మీరెంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మనసు మనిషి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం వింటారు.
1: మనిషి మనసును గురించి పెద్దల అభిప్రాయం ఏంటంటే, అది అతి చంచలమైనది, కోతి వంటిది, ఈగలాగా మంచి చెడుల మీద వాలుతుంటుందని వారి ఉద్దేశం. సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడే వైద్య విజ్ఞానాన్ని సాంకేతికపరంగా విమానాలు, రైళ్ళు, సెల్ ఫోన్లు వంటి అధునాతక పరికరాలను కనిపెట్టిన గొప్ప యంత్రం మానవుడి మనస్సు. అదేవిధంగా ప్రపంచ వినాశానికి దారితీసే అణుబాంబులను కూడా కనిపెట్టింది ఆ మనస్సే. మానవుడికి మంచి చెడుల ఆలోచనలను కలిగించేది కూడా మహాయంత్రమైన ఆ మనస్సు. ఈ సృష్టిలో ఏ జీవికి లేని విచక్షణాజ్ఞానం కలిగిన మనస్సు మాత్రం మనిషి ఒక్కడికే సొంతం. మనస్సు మనిషి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మనిషిని మంచి వైపుకు మరలించేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మనిషి యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఆకర్షణలకు మనసు చెడువైపునకు లాగుతుంది. అసూయాద్వేషాలు, కామక్రోధాలతో మనిషికి స్వార్థం ఏర్పడి వివేకం పోగొట్టుకుని ఆనందించగల సమర్థత మనసుకు ఉంది. ప్రకృతిలోని ఆకర్షణలకు మనిషి చెలించి మనసు చెప్పినట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే దీనికి పరిష్కారం ఏంటి? మనిషి తన మనస్సును ఆధీనంలో ఉంచుకొని మంచి భావనలతో సత్కార్యాలకు ఉపయోగించుకోలేడా? అయితే అది అంత తేలికైన పని కూడా కాదు, అసాధ్యం కూడా కాదు. ఋషులు, అవధూతలు, సిద్ధులు, మహాత్ములు మనసుని నిగ్రహించి లోక కళ్యాణం కోసం ఉపయోగపడ్డారు. వారు తపస్సు చేసి సాధన చేత మనోనిగ్రహాన్ని సాధించగలిగారు. ఇప్పటి కాలంలో ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఎన్నో పనుల ఒత్తిడిలో రోజు సతమతమవుతూ మనసు చేసే వికృత చేష్టలకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటము లేదా అన్నీ పోగొట్టుకోవడము చావలేక బతుకుతున్నాడు. ఇప్పుడున్న వాతావరణం కాలుష్యంతో చిక్కుకొని జీవత్యమల్లా బతుకుతున్నాడు. దీనికి పరిష్కారం లేదా? తప్పకుండా ఉంది. మనిషి మనసును తను చెప్పినట్లు వినేటట్లు చేయడానికి యోగ సాధనా మార్గం ఉంది. పతంజలి మహర్షి, గౌతమ బుద్ధుడు అష్టాంగ యోగ మార్గాలు మనిషి యొక్క మనస్సును యోగం నిరోధించగలదని ప్రకటించారు. యోగం అంటే ఆసనాలు వేయడం, ప్రాణాయామాలు చేయడం కాదు, ఆధ్యాత్మికంగా జీవాత్మ పరమాత్మలో కలవడం. నేడు మానవులకు మనిషి మనసులోని మాటలను చెప్పడం వరకే కనిపిస్తుంది, ఆచరించడం లోపించింది. ఒక పని చేస్తూ వేరే పనిని గురించి ఆలోచించడం, దే

0: దాని మీద సరిగా దృష్టి లేకపోవడం, దానివల్లనే ఏకాగ్రత కుదరడం లేదు. ఇటువంటి మనస్సును సరైన నిశ్చల స్థితిలో యోగ సాధన వలననే ఉంచగలుగుతాం. ధ్యానం అంటే అనుభూతి ద్వారా అనుభవించేది మాత్రమే. ఇటువంటి సాధన వలన మనస్సు ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలోనే మనిషి ఆనందాన్ని పొందగలుగుతాడు, తృప్తిగా ఉంటాడు, చైతన్యవంతుడిగా అవుతాడు. ఇటువంటి యోగం వలననే మనిషి మనసు స్వాధీనం అవుతుంది. కష్టాలని సుఖాలని ఒకే రకంగా చూడటం, జరుగుతున్న విషయాలన్నీ ప్రపంచంలో సహజమని, దీనికి ఎవరూ బాధ్యులు కారని గ్రహించడం జరుగుతుంది. మనుషులలోని మానసిక రుగ్మతలు, వాటికి సంబంధించిన రోగాలు ఇట్లా తెలుసుకోవడం వలననే పోగొట్టుకోగలరు. అప్పుడే ఆనందమయమైన జీవితం మొదలవుతుంది. కానీ మనస్సు అంత తొందరగా ఇటువంటి స్థితికి చేరదు. అనంతమైన ఆలోచనల మయం, నిత్యం చెడు శంకించే ఆసుర లక్షణం, ఇటువంటి దానిని నిరంతరం ధ్యాన సాధన వలననే పోగొట్టుకోగలం. మంచి ప్రవీణులైన యోగ సాధకులు సద్గురువుల పర్యవేక్షణలో మంచి ఆహార నియమాలతో నిజాయితీతో ఉంటూ ప్రయత్నిస్తే ప్రతి వ్యక్తి ఇటువంటి స్థితిని పొందగలుగుతాడు. పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేస్తూ కుల మత వర్ణ విచక్షణ లేకుండా సాధన చేసి తమ జీవితాలను సరిదిద్దుకొని మంచి సాధకుడిగా జీవితాన్ని ఆనందమయంగా చేసుకోగలడు.
1: మీరు ఇంతవరకు మనసు మనిషి అనే అంశంపై శ్రీమతి కె శ్యామలాదేవి గారి వివరణ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు, ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో రొయ్య సాగు వివరాలు వింటారు.

రొయ్యల పెంపకంలో స్థలం ఎంపిక విధానం గురించి చూసినట్లయితే, రొయ్యల సాగు చేయు నాలాలోని మట్టి మెత్తటి ఒండ్రు, రేగడి మరియు ఇసుక సమానమైన పాలలో కలిగి ఉండి నీటిని ఎక్కువ రోజులకు నిల్వ చేయగల స్వభావం కలిగి ఉండాలి. నేలకు నీటిని పట్టి ఉంచే గుణం ఉండాలి. అదేవిధంగా పిహెచ్ ప్రమాణం 6.5 నుంచి 7 మధ్యలో ఉండాలి. రవాణా మరియు విద్యుత్ సౌకర్యం కలిగి ఉండాలి. నీటి కాలుష్యం మరియు పురుగుమందుల అవశేషాలు లేని స్థలాన్ని ఎంచుకోవాలి. చెరువుకు సంవత్సరం పొడవునా పరిమాణంలో నీటిని అందించే జల వనరులు ఉండాలి. అంటే సాగు కొరకు తగిన నాణ్యత అందుబాటులో ఉండాలి, మురుగునీరు పోయే సౌకర్యం కలిగి ఉండాలి, తగినంత నైపుణ్యం గల పనివాళ్లు కూడా అందుబాటులో ఉండాలి. ఇక చెరువు తయారు చేయు విధానానికి వచ్చినట్లయితే, చెరువు తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, రొయ్యలకు శుభ్రమైన అడుగు భాగము నుండి మంచి స్థిరమైన నాణ్యమైన నీటి రంగును అందించడం. రొయ్యల దిగుబడి 1 టన్ను నుండి 1.5 టన్ను, అంటే 1 నుంచి 1.5 టన్ను మించిన వ్యాధులతో మధ్యంతర పట్టుబడి చేయబడిన చెరువులను సాధ్యమైనంత వరకు కుళ్ళు లేదా వ్యర్థ పదార్థాలను తొలగించాలి. కలుపు జాతి చేపలు, రొయ్యపొట్టు, పీతలను, నత్తలను, మెలగుళ్లను మరియు మాంసాహార జలజీవరాశులను తగిన మోతాదులో టీసీడ్ కేక్ లేదా బ్లీచింగ్ పౌడర్ను స్ప్రే చేసి నివారించాలి. చెరువు అడుగు భాగమును పగుళ్ళు వచ్చేంత వరకు ఎండబెట్టడం వలన చెరువు అడుగు భాగంలో చేరిన సేంద్రియ వ్యర్థ పదార్థాలు గాలిలోని ఆమ్లజనితో కలిసి విషరహితమై సేంద్రియ రసాయన పోషకాలుగా మారడమే కాకుండా చెడు కలిగించు బాక్టీరియా, శిలీంధ్రాల మరియు వైరస్సు మొదలగు సూక్ష్మ క్రిముల వలన కలుగు నష్టాన్ని అరికట్టవచ్చు. ఒకవేళ ఎండబెట్టడం సాధ్యపడకపోతే చెరువు అడుగు భాగమును జెట్ పంపుతో ఫ్లషింగ్

లేదా రూస్ పైప్తో కానీ చేయవలెను, లేకుంటే మాన్యువల్గా తొలగించాలి. చెరువు అడుగు భాగం పూర్తిగా ఎండిన తదుపరి చెరువును అడ్డముగా మరియు నిలువుగా దున్నిన తరువాత చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టిని మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్ళి నిపుణులచే భూసార పరీక్ష చేయించాలి. భూసార పరీక్ష శాస్త్రవేత్తల రిపోర్టు ప్రకారము చెరువు యొక్క మట్టిని సారవంతం చేసుకోవాలి. ఆమ్ల గుణం కలిగిన నేలపై సున్నం ఉపయోగించడం వలన రొయ్యల పెరుగుదల బ్రతుకుదల శాతం వృద్ధి చేయవచ్చు. చెరువు మట్టిలో సేంద్రియ పదార్థాలు 1 నుంచి 2.5% తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా సేంద్రియ మరియు నత్రజని పదార్థాలను మధ్య నిష్పత్తి 20:1 ఉండాలి. నత్రజని మరియు భాస్వరం అంటే ఫాస్ఫేట్ పదార్థాల మధ్య నిష్పత్తి 4:1 లేదా 8:1 ఉండాలి. మట్టిలోని పోషక విలువలను పెంచి సమతుల్యం చేయు పద్ధతుల విషయానికి వస్తే, చెరువు మట్టిలో 250 కిలోల పశువుల పేడను వినియోగించి ఉత్పత్తి చేయబడిన వర్మి కంపోస్టు 1 ఎకరం చెరువులో 3 దఫాలుగా చల్లాలి. 50 నుంచి 100 కిలోల వరిపిండి, 30 నుండి 50 కిలోల పచ్చి తౌడును మరియు 15 నుండి 20 కిలోల బెల్లంను 1 ఎకరం చెరువులో వేసి మట్టి యొక్క సేంద్రియ పదార్థాలను పెంచవచ్చు. రసాయన ఎరువులు అయినటువంటి యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తగిన మోతాదులో కలిపి నత్రజని భాస్వరం నిష్పత్తులను సమతుల్యం చేయవచ్చు. మట్టిలోని సూక్ష్మ పోషక విలువలను రాతి ఉప్పు ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, జింకు సల్ఫేట్ మరియు మార్కెట్లో లభ్యమయ్యే మినరల్స్ మిక్చర్ను తగిన మోతాదులో వేసుకోవలను. మట్టిని సారవంతం చేయు విధానం చూసినట్లయితే, ముందుగా పొడి విధానం. బాగా దున్నినటువంటి చెరువును ట్రాక్టర్ రోలర్తో స్లూయిస్ అవుట్లెట్ వైపునకు వాలుగా ఉండేటట్లు సరిచేయవలను. మట్టి సారవంతం చేయు పదార్థాలను తగిన మోతాదులో తీసుకుని బేకరీలో లభ్యమయ్యే ప్రొబయాక్టిక్స్ను తగినంత నీటిలో కలిపి బాగా పులియబెట్టిన మిశ్రమాన్ని కొద్దిగా తేమగా ఉన్న చెరువు మట్టిలో సమానంగా చల్లవలను. 2 నుండి 3 రోజుల తరువాత ట్రాక్టర్ రోలర్తో చదును చేయాలి. ఇక నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపిక మరియు చెరువులో వదిలే పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే, రొయ్య పిల్లల ఎంపిక విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రొయ్య పిల్లలు బ్రతుకుదల శాతం మరియు పెరుగుదల బాగుండడం. ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎంపిక చేసుకోవచ్చు. మంచి లక్షణాలు గల రొయ్య పిల్లలు విషయానికి వస్తే, పిఎల్ రంగు, లేత గోధుమ రంగు, నలుపు లేదా నీలం రంగు ఉండకూడదు. రొయ్య పిల్ల వయస్సు పిఎల్ 15. రొయ్య పిల్ల పొడవు, రొయ్య పిల్ల ఉత్సాహంగాను సమానమైన పొడవు అంటే 12 mm లేదా సమానం లేనివి 8% కన్నా తక్కువగా ఉండాలి. రోస్టల్ స్ప్రైన్స్, డార్సల్ 5 నుంచి 6 అంటే పిఎల్ 15, డార్సల్ 3 పిఎల్ 12. నెక్రోసిస్ గల రొయ్య పిల్లలు 10% తక్కువ ఉండాలి. రొయ్య పిల్లలను గుండ్రటి బేసిన్లో వేసి గుండ్రంగా తిప్పినప్పుడు అవి నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదాలి. బలహీనముగా ఉన్న రొయ్య పిల్లలు మధ్యలోనికి చేరతాయి. రొయ్య పిల్లల ఉపరితలంపై ఏ విధమైన బాహ్య పరాన్నజీవులు ఉండకూడదు, అంటే జుతామ్నియం మరియు ఎపిస్టైలిస్ లాంటివి. 8వది, ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లల ఆహార నాళం పూర్తిగా నిండి ఉండి ఆహార భాగం యొక్క చివరి భాగం వాపు లేకుండా సాధారణంగా ఉండాలి. అలాగే కండరాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండి కండరాలు మరియు ఆహార నాళం నిష్పత్తి 4:1 అంటే రొయ్య పిల్లల ఉదర భాగంలోని 6వ కండితంలోని కండరం మరియు ఆహార నాళం వెడల్పుల నిష్పత్తి అది. తరువాత ఎటువంటి అంతర పరాన్నజీవులు ఉండకూడదు. అలాగే రొయ్య పిల్లలపై ఉండే క్రోమోటా ఫోర్సు గుంపుగా ఉండాలి. రొయ్య పిల్ల కాలేయం లాంటి హెపిటో ఫామ్కియాస్ అంటే పసుపు భాగం రంగులో కానీ ముదురు గోధుమ రంగులో కానీ ఉండాలి. రొయ్య పిల్లలకు తెల్ల మచ్చల వ్యాధి, మోనోడాన్ బ్యాక్టీరియల్ వైరస్, విబ్రియోలోడ్ మరియు
హెచ్పి

0: ఇవి ఉండకూడదు. రొయ్యపిల్లలు ఒత్తిడి పరీక్షలను తట్టుకోవాలి, అంటే సెరివిటీ, ఫార్మ్లెస్ మరియు ఉష్ణోగ్రత పరీక్షలు అన్నమాట. తర్వాత నర్సరీ విధానం. మనం రొయ్యపిల్లలను హేచరీ నుండి తెచ్చుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఉష్ణోగ్రత వ్యత్యాసం 2 డిగ్రీల సెల్సియస్ కన్నా మించకూడదు. సెలివిటీ వ్యత్యాసం 2 నుండి 3 PPT మించకూడదు. pH వ్యత్యాసం 0.5 ఉండాలి. సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల తరువాత కానీ, ఉదయం 7 గంటల లోపు కానీ రొయ్య పిల్లలను చెరువులోకి వదలాలి.
1: మీరు ఇంతవరకు చేనుముచ్చట్లు కార్యక్రమంలో రొయ్య సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్ట్ సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్ధుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ,
1: బుద్ధుని యొక్క సుదర్శనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అంచనా మనం కేవలం ఏ ఒక్క

0: సమయానికి ఏ ఒక్క సమయానికి పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి స్ట్రాటజీస్ అదే విధంగా అహింస అయినటువంటి అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శ్రేష్టమైనటువంటి ప్రేమ గుర్తుంది. బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాతం కావాలనేటువంటి ఆలోచనలు వారు చేసినటువంటి ప్రయత్నానికి
1: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దట్ ఓర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపిబి లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లాక్ అన్నమాట. పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ కి సంబంధించింది ఫౌండేషన్ వేసే వస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
1: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు, వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది జూలై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు, అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు విందాం. అనంతరం ఆషాఢమాసం ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ పోచంబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ, చివరిగా సినిమా పాటలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు రచనాశ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన సినిమా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ ఎస్టిడ్ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర, ఈ అంశం గురించి శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం. అనంతరం సినిమా పాటలు వింటారు. 10:12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలోను, 6:10 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు బి కాశీరావు మరియు ప్రముఖ ఢోలక్ వాయిద్య నిపుణులు షేక్ సైదా గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వరి పంట సాగులో నా అనుభవాలు, ఈ అంశం గురించి బేస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ రైతు శ్రీ డి నాగేంద్ర ప్రసాద్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు మరియు జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది ఈ కార్యక్రమం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం సినిమా పాట, చివరిగా తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. అంశం నేషనల్ న్యూస్. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినీ గీతాలు. 8:40 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్దభాండంగారి నుంచి ప్రత్యక్ష ప్రత్యేక కార్యక్రమం.

చంపావతి రూపకం మొదటి భాగం వింటారు. అనంతరం సినిమా పాటలు. 10 గంటలకు క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్. అనంతరం మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమం ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకు

0: ఇచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Lok Sabhalo the public examinations amendment bill 2026 aamodam pondina sandarbhanga vidyarthulaku yuva aashavahulaku samachara prasara shaka mantri Ashwini Vaishnav abhinandanalu teliparu. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గవెట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు ప్రపంచ

0: వ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మొహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయకిరణాలు.

ఈనాటి ఉదయ కిరణాల కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికనలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు, అనంతరం ఆషాఢమాసం ప్రాముఖ్యత గురించి శ్రీ పోచంబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ, అనంతరం సినిమా పాటలు మొదలైన అంశాలుంటాయి ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడువులో తామరా సై బాల్, బురద పుల్లా సై
3: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: కార్యక్రమంలో ఇప్పుడు విందాం నేటి మాట శీర్షికలు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు. ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. మానవాళిని అంగడి సరుకుగా మార్చి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసపూరితంగా తరలించడాన్ని నిషేధించడమే నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును, అంటే జూలై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేటి సమాజానికి అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతుంది. 2026 ప్రత్యేక నేపథ్యం ఏమిటంటే ట్రాప్ ఇట్ బిహైండ్ ద స్కీమ్. దీని ద్వారా ఆన్లైన్ మోసాలు మరియు సైబర్ నేరాల ద్వారా జరుగుతున్న మానవ అక్రమ రవాణాను లక్ష్యంగా చేసుకుంది. నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా యువతను ఆకర్షించి వారిని బలవంతంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తరలించడం ఆన్లైన్ స్కామ్లు, మోసాలలోకి నెడుతున్నారు. మానవ అక్రమ రవాణా అంటే ఆధునిక బానిసత్వం, అనగా వ్యక్తులను భయపెట్టి మోసం చేయడం లేదా బలవంతంగా వెట్టిచాకిరి మరియు అవయవాల విక్రయం వంటి దురాఘాతాల్లోకి దించటం. ఇందుకు ప్రధాన కారణాలు పేదరికం, నిరక్షరాస్యత కలిగిన మహిళలు, వలస కార్మికులు మరియు అమాయక పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. మనం చేయవలసిన జాగ్రత్తలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగాల ఎరనుండి విదేశాలు లేదా ఇతర నగరాలలో ఎక్కువ జీతం ఇస్తామనే అపరిచిత వ్యక్తుల ప్రకటనలు పూర్తిగా విచారించకుండా నమ్మకూడదు. ఆన్లైన్ భద్రత కోసం సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదు. అలాగే అవగాహన పెంచుకోండి. మన చుట్టుప్రక్కల ఎవరైనా అనుమానాస్పద స్థితిలో బంధించబడినా లేదా బలవంతపు చాకిరీ చేస్తున్నా అధికారులకు సమాచారం అందించటం మన నైతిక బాధ్యత. భారత ప్రభుత్వం

0: ఇలాంటి బాధితులను రక్షించడానికి మరియు వారిని పునరావాసం కల్పించడానికి ఉజ్వల వంటి ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకు మనమందరం బాధ్యతగా వ్యవహరిద్దాం. మీరింతవరకు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ పోచంపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ. ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఏమిటి? ఈ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడంలో అంతరార్థం ఏమిటి ఇత్యాది విషయాల గురించి మనకు వివరణిచ్చేందుకు పోచంపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు విపులంగా తెలుసుకుందాం. నమస్కారం అండి స్వామి.
1: నమస్కారం అమ్మా.
0: ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి?
1: సహజంగా ఈ యొక్క ఆషాఢ మాసం అనేటువంటిది హిందూ సాంప్రదాయాల్లో చాంద్రమానంలో నాలుగో నెల ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా, సాంప్రదాయపరంగా ఎన్నో ప్రాముఖ్యతమైనటువంటి విశేషాలు ఉన్నాయి దీంట్లో. ఈ ప్రధానంగా దేవతారాధనకు విశిష్టమైన మాసం. ఈ నెలలో ఎక్కువగా అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకత ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత తెలంగాణలో బోనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామదేవతలకు పూజలకు ఎక్కువ విశేషంగా చేసుకుంటారు. ఈ ఆషాఢ మాసంలో చాతుర్మాస్య ప్రారంభం అనేది ఉంటుంది. తర్వాత ఈ శుక్ల ఆషాఢ శుక్ల ఏకాదశి దేవశయన ఏకాదశి అంటారు. అంటే మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి ప్రవేశిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఈ రోజుల్లో చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, అంటే ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి అంటారు. ఆ రోజున వ్యాస మహర్షిని పూజిస్తారు. తర్వాత ఇది విజ్ఞాన జ్ఞానానికి అంకితమైన పర్వదినం. అంటే మన ఉపదేశం ఇచ్చిన, మంత్ర ఉపదేశం చేసిన, చదువు చెప్పినటువంటి గురువులను ఆ రోజు గురు పౌర్ణమి రోజున మనం సన్మానించుకోవడం, గౌరవించుకోవడం, పూజించుకోవడం అనేటువంటి జరుగుతుంది. సహజంగా వేదాల్లో తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా. సహజంగా తల్లిదండ్రులు మనం వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. గురువు అనేటటువంటి ప్రత్యేకమైన రోజు కాకుండా గురువుతో ఎక్కువ కాలం జీవితం గడపవలసినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే చదువులో కొన్ని సంవత్సరాలుగా ఆయనతో పాటు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయాణం చేస్తాం కనుక ఆ యొక్క గురు పౌర్ణమి రోజు ఆ రోజున గురువుకు నిర్ణయించినటువంటి రోజు అన్నమాట. పూజించుకోవడానికి విశేషమైనటువంటి రోజు గురు పౌర్ణమి. తర్వాత ఈ నెలలోనే ఎక్కువగా మనకు వినే ఉంటారు సహజంగా. ఇప్పుడున్నటువంటి మాధ్యమాల్లో ఎక్కువగా అభివృద్ధి కలిగినటువంటి సమాజంలో అందరికి కూడా తెలిసినటువంటి విషయమే వారాహి నవరాత్రులు కూడా మనం ఈ ఆషాఢ మాసంలో చేసుకుంటాం. ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా ప్రకృతిలో చాలా మార్పు జరుగుతుంది. వ్యవసాయానికి కానీ, ఆడవాళ్ళ శరీరంలో కానీ, మగవాళ్ళ శరీరంలో కానీ ప్రకృతిలో మార్పు జరుగుతుంది. అనేకమైనటువంటి రోగాలు రావడానికి కారణమవుతుంది. ఈ ప్రకృతిలో మంచి ఉంది, చెడు ఉంది. దీనిలో వర్షాలు భూమి మీద పడిన వెంటనే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మార్పు బయటకు రాగానే, లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి వేడి బయటికి రాగానే అది జీవాల మీద, అంటే శరీరం మనుషులు అనేటువంటి కాదు, ఏ ప్రతి జీవి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ చూపించినప్పుడు దాంట్లో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరాలు అనేటువంటివి ఉంటాయి. అందుకని కొంతమంది ఆషాఢ మాసంలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మూలికలు కానీ ఎక్కువగా ఆషాఢ మాసం ఇంట్లో పెట్టుకుంటారు. ఈ గోరంలాగు పెట్టుకోవడము, ఈ ఇంట్లో పసుపు రాసుకోవడం ఎక్కువగా, తర్వాత అమ్మవారి గుళ్ళల్లో అర్చనలు చేయడము, ఎక్కువగా యాపాకు ఉపయోగించడం, ఇలాంటివన్నీ కూడా విశేషంగా అనేక రకాలైనటువంటి ఆయుర్వేద మూలికలు ఈ ఆషాఢ మాసంలోనే ఉంటాయన్నమాట. ఈ మాసంలో ఎక్కువగా ప్రాముఖ్యత అనేటువంటిది ఆడవాళ్ళకే కాకుండా వ్యవసాయదారులకు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ వ్యవసాయంలో పాల్గొనేటువంటి వాళ్లకు ఎక్కువగా ఈ పనులు ప్రారంభమయ్యే సమయంలో చిన్న చిన్న దెబ్బలు తగ్గడం, అలసట రావడం, ఇబ్బంది పడడం, అనారోగ్య సమస్యలకు గురి కావడం అనేటువంటివి ఉంటాయి. అందుకని ఆయుర్వేదంలో కూడా పెద్దపీట వేశారు ఈ యొక్క ఆషాఢ మాసంలో. ఆషాఢ మాసంలో ఆయుర్వేదాన్ని పెద్దపీట వేశారు. తర్వాత మహిళలకు పెద్దపీట వేశారు. పెళ్లి కానటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, పెళ్ళైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, ప్రకృతిలో మార్పుకు అనుగుణంగా ఎలా విధంగా ఉండాలి అనేటువంటిది విశేషంగా ఆషాఢ మాసంలో చెప్పబడింది.

0: మరి స్వామి, ఈ ఆషాఢ మాసంలో మహిళలు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలంటారు, అందులో అంతరార్థం ఏమైనా ఉందంటారా?
1: మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఆషాఢ మాసంలో మహిళలు గోరింట్లాగు పెట్టుకోవడం అనేటువంటిది వెనక ఒక ఆధ్యాత్మిక ఆరోగ్యమైనటువంటి సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. దానికి ఈ యొక్క గోరింటాకు పెట్టుకోవడానికి మంగళ ప్రతీక, శుభకార్యం అంటావు. ఈ మంగళానికి శుభము అంటే, శుభము అంటే మంగళము, మంగళాన్ని ప్రతీక అయినటువంటిది గోరింటాకు. ఆడవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెట్టుకోవాలి, పెళ్లి అయినటువంటి వాళ్ళు పెట్టుకోవాలి. దీంట్లో సైన్స్ ఉంది ప్లస్ ఆధ్యాత్మికత ఉంది. పూర్వం మన ఋషులు పెద్దలు కానీ ఊరికిన ఏది చెప్పరు, సైన్స్కి అనుగుణంగానే ఈ రోజు అంటే సైన్స్ డెవలప్ అయింది. ఇంతకుముందు మన ప్రాచీన సాంప్రదాయంలోని ఇమిడి ఉన్నటువంటి సైన్స్ ఉన్నది. కనుకనే మంగళకరమైనటువంటి గోరంట్లకు సౌభాగ్యానికి, శుభానికి సూచిక. ఈ వివాహిత మహిళలు దీన్ని ధరించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది,
0: కలుగుతుంది.
1: కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని విశ్వసిస్తారు. అమ్మవారితో అనుబంధం, ఆషాఢ మాసంలో అమ్మవారిగా పూజించబడుతుంది. ప్రతి ఆడవాళ్ళు అమ్మవారిలాగా పూజించబడుతుంది, ఆరాధించబడుతుంది ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో. కనుక అమ్మవారినిలాగని మహిళల్ని పూజించబడుతుంది, గౌరవించబడుతుంది. కాబట్టి అమ్మవారు ఏ విధంగా అయితే మంగళ ద్రవ్యాలతో చక్కగా నిండుగా ఉంటుందో ఆ ప్రతీకగా మనం ఆ విధంగా ఉండాలని చెప్పడం సాంప్రదాయాలు చెబుతుంది. మరి గోరింటాకు వ్యాధులను నయం చేసే గుణం ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలనేది ఏంటంటే, ఇంతకుముందే చెప్పా, ప్రకృతిలో మార్పు అనేది సహజంగా జరుగుతుంటుంది. దానికి యాంటీబయాటిక్ సిస్టమ్ అంటారు. దాన్ని యాంటీబయాటిక్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా రోగాలు వస్తే, రుగ్మతలు వస్తే ఏదైనా పసుపు వాడతాము, మనం ఏదైనా ఇన్ఫెక్షన్లు వస్తే పసుపు వాడతాం, అట్లా కదా. అదే విధంగా మెడిసిన్ వాడతాం కదా. అదే విధంగా మహిళలు అనేటువంటి ఈ ఆషాఢ మాసం ఒక్కసారి గోరింటాకు అనేది ఒకరోజు పెట్టుకుంటే మరుసటి రోజు పోయేది కాదు కదా.
0: అవునా?
1: అందువలనే మనము నెల మాసము మనం ఒక గోరింటాకు ఒక్కసారి పెట్టుకుంటే నెల ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే ఏమైనా ప్రయత్నం చేసి చూడండి, సహజంగా ఉంటుంది. మీరు మీకు మీకు మీరే పెట్టుకొని ఉంటారు, సహజంగా మీరు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ
0: పెట్టుకున్నాను.
1: పెట్టుకున్నారు. కనుక ఒక నెల పాటు ఖచ్చితంగా 45 రోజులు ఉంటుంది గోరంట్లాకు. ఈ 45 రోజులు కూడా ఆ యొక్క గోరంట్లాకు ప్రత్యేకంగా ఇంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది. ఇప్పుడున్న ప్రకృతిలో ఎక్కువ వేడి రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రకృతి మార్పు ఆషాఢ మాసంలో తొలకరి చినుకులు వర్షం పడగానే లోపలటువంటి జీవాలన్నీ బయటకు వస్తాయి. అట్లనే మనుషులు కూడా ఆ వాతావరణం ఏర్పడి శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. జ్వరాలు, జలుబులు, తలనొప్పులు ఇవన్నీ రావడం జరుగుతుంది. కనుకని ఈ యొక్క గోరంట్లాక్ అనేటువంటిది ఆడవాళ్ళు పెట్టుకోవడం వలనే లోపల ఉన్నటువంటి హ్యూమినిటీ పవర్ అనేది కాపాడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల పెట్టుకోవడం జరుగుతుంది. పోనీ మహిళలే పెట్టుకోవాలంటే ఆడవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, సారీ మహిళలని కాదు మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కానీ మహిళలకి ఎందుకు ఇంపార్టెంట్ ఇచ్చారంటే ఎక్కువ శారీరక శ్రమ వాళ్ళు గినా ఇబ్బంది, ఇంట్లో ఇబ్బంది పడితే చేసి పెట్టేటువంటి మగవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎట్లయినా తిరిగి ఇంటికి వస్తారు, చూసేది ఎవరు? ఆడవాళ్ళు. కనుక వాళ్ళు కరెక్ట్గా స్టాండర్డ్గా చక్కగా ఉండగలిగితేనే మగవాళ్ళు కూడా చక్కగా ఉండగలుగుతారు. కనుకనే ఇక్కడ ఏం విషయం ఏంటంటే, ఆడవాళ్ళకు ప్రాముఖ్యత ఏంటంటే అమ్మవారి స్వరూపంగా చూసుకోవాలి, ప్రకృతి పరంగా చూసుకోవాలి, ఈ అన్ని రకాలుగా చూసుకోవాలి. విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే మగవారి కంటే ఆడవాళ్ళలో ప్రకృతి సంబంధమైనటువంటి, అనుగుణమైనటువంటి సంబంధమైనటువంటి విషయము ఎక్కువగా, మార్పులు ఎక్కువగా జరుగుతుంది. స్త్రీలలో ప్రకృతి పోలుస్తాం, స్త్రీలని ఆడవాళ్ళని తల్లిని మనం ప్రకృతితో పోలుస్తాం. ప్రకృతి మార్పులు జరుగుతున్నప్పుడు స్త్రీలలో కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ ఎక్కువ మార్పు అనేది స్త్రీలలోనే ఉంటుంది. కనుకనే ఆ అనుగుణంగా ఆడవాళ్ళకి ఏ మాసంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఏ మాసంలో అయితే ప్రకృతిలో మార్పులు జరుగుతాయో ఆ మాసానికి తగ్గట్టుగా వాళ్ళు మారకపోతే రుగ్మతలు అనేటువంటివి వస్తాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ కాలానుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి.
0: ఈ శూన్యమాసం కూడా ఈ ఆషాఢ మాసంలో వస్తుందంటారు. ఈ శూన్యమాసంలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదో మా శ్రోతలకు తెలియజేయండి మీ మాటల్లో.
1: మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది సహజంగా నన్ను అడుగుతుంటారు ఏ రోజు మంచిది, ఎప్పుడు ముహూర్తం, పెళ్ళిళ్ళు అవన్నీ అడుగుతుంటారు. సహజంగా ఆషాఢ మాసం అంటే సహజంగా ఎందుకు శూన్యమాసం అంటారు? పురాణాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి మహావిష్ణు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని చెప్తారు. ఈ కాలాన్ని చాతుర్మాస్యంగా ప్రారంభమవుతుంది. కనుక అందువల్ల వివాహ, గృహప్రవేశ, శంకుస్థాపన, స్లాపు మరియు నిశ్చితార్థము అనేటువంటి శుభకార్యాలు ముహూర్తానికి సంబంధించినవి ఉంటాయి. అవి మాత్రం ఉండవు, మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. శూన్య మాసం అంటే శూన్యము అంటే ఏమీ లేదని అర్థం. అంటే శుభకార్యం అనేటువంటిది ఉండదు, శుభకార్యాలు అనేటువంటి వాటికి ఉండవు,
0: అంటే
1: ముహూర్తాలు ఉండవు,
0: శూన్యమాసంలో శుభకార్యాలు అనేటివి చేపట్టకూడదు,
1: చేపట్టకూడదు, ఉండవు కూడా.

0: పంచాంగాల ప్రకారం కూడా ఉండవు.
1: ఉండవు.
0: దాంట్లో ముహూర్తాలు అనేటువంటివి, గురుబలం శుక్రబలం అనేటువంటిది జాతక పంచాంగాల్లో ఉంటే అవి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది.
1: అంటే
0: ఈ
1: వాటి
0: శూన్యమాసం వచ్చేసరికి ఆ గ్రహాలు కూడా ఉండవు.
1: వాటిని అనుగుణంగానే మనం ముహూర్తం పెట్టుకుంటాం.
0: అవును అవును అవును అవును, వాళ్ళ వాటికి ఆ గ్రహాల అనుకూలంగానే మనం ముహూర్తాలు పెట్టుకుంటాం. పైగా ప్రతి ఆషాఢ మాసానికి ఆ గ్రహాలు ఉండవు, ఆ గ్రహాలు కూడా ఉండవు. శూన్యమాసం మళ్ళీ మధ్యలో ఎప్పుడైతే వస్తాయో, మూఢమి అంటాం మనం. శూన్యమాసం వేరు, మూఢమి వేరు. శూన్యమాసంలో అసలు ముహూర్తాలు ఉండవు. మూఢమి అంటే గురువుకు శుక్రానికి బలంగా లేకపోతే ముహూర్తాలు అనేవి ఉండవు. గురుమూఢ్యమి శుక్రమూఢ్యం అంటాం మనం సహజంగా. ఆ గురుబలం లేకపోతే ముహూర్తాలు ఉండవు. శుక్రమూఢ్యం అంటే శుక్రుడి యొక్క బలం లేకపోతే వివాహాలు, శంకుస్థాపన, గృహప్రవేశాలు అనేవి ఉండవు. కనుక ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే, ఆషాఢ మాసం శూన్యమాసం అంటే పురాణాల ప్రకారం ఏకాదశి నుండి మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ కాలాన్ని చాతుర్మాస దీక్ష అంటారు. మహావిష్ణువు అయిన ఆయన యోగ నిద్రలోకి పోతే మన శుభకార్యాలు అనేటువంటివి ఏ విధంగా చేసుకుంటాము, చేసుకోలేము కనుక అనాదిగా వస్తున్నటువంటి ఇది ఇది ప్రధానిక ఆధ్యాత్మిక సాధన అనుకూలమైంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మనము వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ అనేటువంటివి ముహూర్తానికి సంబంధించినటువంటివి ఏవి కూడా చేసుకోకూడదు. మిగతా అన్నీ కూడా ఇంటి పనులు చేసుకోవచ్చు, సహజంగా వ్రతాలు నోములు దానికి సంబంధించినవన్నీ కూడా చేసుకోవచ్చు.
1: మరి స్వామి, ఈ ఆషాఢ మాసంలో వివాహమైన కొత్త జంటలను దూరంగా ఉంచుతారు, ఇందుకు కారణం ఏమిటంటారు?
0: మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాల్లోనే ఆదిలోనే మొదటికనే మనం మాట్లాడుకున్నాం, కొత్తగా ఆషాఢ మాసంలో పెళ్ళైనటువంటి దంపతులు కొంతకాలం దూరంగా ఉండాలని, ఆషాఢ మాసంలో ముఖ్యంగా దూరంగా ఉండాలనేటువంటిది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నది. ముఖ్యంగా తెలుగు సాంప్రదాయంలో ఒక ఆచారంగా కూడా ఉండేది. ఇది శాస్త్రాల్లో తప్పనిసరి అంటే కాదు, నియమమేమి కాదు. ఇది ప్రధానంగా మనం పెట్టుకునేటువంటి ప్రకృతి సాంప్రదాయ ఆచారం. ఈ ఆచారం వెనుక కొన్ని కారణాలు, ఋతుల కాలం నుంచి ఋతువులు వస్తాయి కదా మనకు, ఆ ఋతువుల కాలంలో ఆషాఢ కాలంలో వర్షాలు ఎక్కువగా ప్రారంభమవుతాయి. పూర్వకాలంలో ఈ సమయాల్లో అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఇందాక మనం విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకున్నాం, ఈ వర్షాలు రాగానే అంటువ్యాధులనే ఎక్కువ వస్తాయి, దగ్గు జలుబు ఇన్ఫెక్షన్లు అనేవి వస్తాయి. అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి కాబట్టి అంటువ్యాధులతో భార్యాభర్తలు అనేటువంటిది ఏకంగా ఉండకూడదు, వాళ్ళకు పుట్టబోయే పిల్లలు సరిగ్గా ఉండరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సహజంగా మనం ఏమిటి, మనకు ఏదైనా ఆరోగ్యరీత్యా బాగలేదనుకో దూరంగా పెడతామా లేదా? సహజంగా ఒక మనిషిని, మగవారిని కానీ ఆడవారిని కానీ పిల్లలు కూడా దూరం పెడతాం, మనం పెంచుకునే పిల్లలు కానీ దగ్గర అందరిని దూరం పెడతాం. అలాంటిది కొత్తగా వివాహమైనటువంటి వాళ్లకు ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా పెడతారా అంటే, కారణం ఏంటంటే ఈ యొక్క ప్రకృతిలో మార్పు వల్ల వాళ్ళకు సంక్రమించేటువంటి వ్యాధులు వలన శారీరకంగా మానసికంగా దగ్గర అవడం వల్ల వాళ్ళ శరీరంలో మార్పులు జరిగి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. సహజంగా తర్వాత వాళ్ళకు కలగబోయేటటువంటి సంతానానికి కూడా ఈ వ్యాధులు కారణమవుతాయి. కనుక ఈ ఆషాఢ మాసంలో సైంటిఫిక్గా శాస్త్రపరంగా పెద్దలు పూర్వమే ఆలోచించి ఇవి ఈ ఆషాఢ మాసాన్ని భార్యాభర్తలు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది.
1: మరి స్వామి, ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు ఏమైనా ప్రత్యేకత ఉందంటారా?
0: ఖచ్చితంగా ఇప్పటిదాకా ఆషాఢ మాసంలో మాట్లాడుకునే అన్ని విశేషమైనటువంటివి, దాంట్లో ముఖ్య విశేషమైనటువంటిది ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఈ ఆషాఢ మాసాన్ని తెలంగాణ ప్రాంతాల్లో చుక్కల అమావాస్య అంటారు, తమిళనాడులో ఆడి అమావాస్య అంటారు. ఈరోజు మనకు ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆచారాలు ఏవంటే, ఈ ఆషాఢ మాసంలో అమావాస్య రోజు పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. ఈ ప్రకృతిలో మార్పు జరిగిన తర్వాత శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మరణించిన వారికి పితృ సంస్కారం అనేటువంటిది ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా చేయాలి. మన పూర్వీకులు చనిపోయి ఉంటారు కదా పూర్వీకులు, ఆ పూర్వీకులు ఏదైనా దానమో ధర్మమో పిండ ప్రదానమో ఏదో ఒకటి చేయాలి, శారదకరమలు పవిత్రంగా నిర్వహించాలి. ఆ రోజున దాన ధర్మాలు చేయడం, పితృకార్యంలో దాన ధర్మాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ చేయలేని పక్షంలో ఈ నెల మాసంలో కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ చుక్కల అమావాస్య అంటాం కదా, ఆ రోజు గౌరీ వ్రతం చేయొచ్చు. గౌరీ వ్రతం సహజంగా అందరికి కూడా తెలియదు, ఇది మనం తెలుసుకోవాలి. చుక్కల అమావాస్య రోజు గౌరీ వ్రతం కూడా చేయాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చేస్తారు ఇవి. వివాహమైన స్త్రీలు కానీ కన్యలు కానీ ఈ గౌరీనము వ్రతం ఆచరిస్తారు. ఈ ఎందుకయ్యా ఆచరిస్తారంటే, మాంగళ్య బలం

0: సౌభాగ్యబలం కోసం, వివాహం అనేటువంటి వాళ్ళు భర్త యొక్క క్షేమం కోరి, భర్త ఆరోగ్యంగా ఉండడం కోసం, గౌరీనం అన్యోన్యత కోసం గౌరీనం చేస్తారు. మరి వివాహం కానటువంటి వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు? మంచి ఆరోగ్యమైన భర్త దొరకాలని, అనుకూలమైనటువంటి భర్త దొరకాలని చెప్పేసి ఈ యొక్క గౌరీ యొక్క వ్రతం చేస్తాం. తర్వాత ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నటువంటి అమావాస్య తర్వాత దక్షిణ అనే ప్రవేశకాలం ప్రారంభమవుతుంది.
1: అమావాస్య తర్వాత,
0: అవును అవును, అందుకే ఆధ్యాత్మిక సమయం. ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్తాడు, అట్లాగనే సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశించే కాలంలో దక్షిణాయనం మొదటి అమావాస్య అవుతుంది. దక్షిణాయనంలో మొదటి అమావాస్య, ఉత్తరాయణము దక్షిణాయనం, ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల్లో, దక్షిణాయనం 6 నెలల్లో మొదటి అమావాస్య ప్రారంభమవుతుంది. దక్షిణాయనం అనేటువంటిది పితృదేవతలకు ఎక్కువ ప్రీతికరమైనటువంటి సమయం కాబట్టి అమావాస్య నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్రతాలు, దేవతా పూజలు విశేషంగా ప్రారంభిస్తారు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ అమావాస్య రోజు దీపలక్ష్మి అమావాస్య అంటారు. ఈ అమావాస్యను కూడా ఆషాఢ అమావాస్యని దీపలక్ష్మి అమావాస్య అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున ఇంట్లో ప్రమిదలు దివ్యమైన దీపాలతో శుభ్రం చేసుకుని, పసుపు కుంకుతో అలంకరించుకొని లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తారు. ఇక్కడ కొంత ప్రాంతాల ఆచరణలో, ఒక మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మన సౌత్ ఇండియా ఉండే రాష్ట్రాలు ఒక రకంగా మనం దీపారాధన చేస్తాం, దీపార్చన చేస్తాం. దీంట్లో సైంటిఫిక్గా ఉంది, ఆధ్యాత్మికంగా ఉంది. దీపారాధన ఓన్లీ వెలిగే కాదు, లోపల ఉండేటువంటి సూక్ష్మ ఇల్లు, మనకున్నటువంటి రుగ్మతలు, రూములో ఉండేటువంటి రుగ్మతలను కూడా పోగొట్టే శక్తి ఉంది. ఎందుకంటే రకరకాల ద్రవ్యాలతో, నూనెలతో దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన వెలుక్కు ఆ యొక్క వేడికి కానీ అన్ని సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. అదే కాకుండా అమ్మవారికి విశేషమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి విశేషమైనటువంటి రోజు సహజంగా అమావాస్య. ఎక్కువ మార్వాడీలు ఎక్కువగా లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజ చేస్తారు. అమావాస్య రోజు ఎక్కువగా ఇష్టంగా పూజ చేస్తారు వాళ్ళు. ఏ విధంగా పూజ చేస్తారంటే, తనకున్నటువంటి తీపి పదార్థాలు, తీపి అంటే లక్ష్మి, ఏదైనా శుభకార్యం జరిగితే ఇదిగో తీపి చేసుకుందాం అంటారు కదా, ఆ తీపి చేసుకోవడం అనేది లక్ష్మీదేవి రూపం అనమాట. కనుక ఆ తీపి అనేటువంటిది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరికి? లక్ష్మీదేవికి. కనుకనే ఆ రోజు చక్కగా పిండి వంటలు చేసుకుని, స్వీట్లు అన్నీ స్వీట్లే, ఏవి కూడా కారమైనటువంటివి ఏమి ఉండకుండా ఓన్లీ స్వీట్లు మాత్రమే నైవేద్యం పెడతారు. పొంగలి కానీ, స్వీట్లు కానీ, భక్ష్యాలు కానీ, అనేక రకాలైనటువంటి పిండి వంటలు పెట్టుకొని అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఆ రోజు దీప అమావాస్య, దీపలక్ష్మి పూజ చేసుకుంటారు చాలా ప్రాంతాల్లో. తర్వాత సహజంగా మీకు తెలిసిన విషయమే, ఈ ఆషాఢ మాసం బోనాలు చేసుకుంటారు. తెలంగాణ ప్రాంతాల్లో బోనాలు అంటే ఎక్కువగా అమ్మవారికి వేపాకు. మీరు చూడండి, ఎప్పుడైతే రుగ్మతలు ఉంటాయో, ఈ ఆషాఢ మాసంలో చెప్పాం ఆల్రెడీ మనం, వర్షాల కారణంగా అనేకమైనటువంటి రోగాలు వస్తాయి అని, వేపాకు ఒక రెమెడీ, మెడిసిన్, పసుపు ఒక రెమెడీ. చూడండి, అమ్మవారికి కూడా మనం వేపాకు తీసుకెళ్తాం, ఆ అమ్మవారిని ప్రసాదంగా చేసుకొని ఈ ఆపాకు అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని, ఏపాకు పైన పెట్టుకొని, అమ్మవారిది కాళ్ళకు పసుపు పూసుకొని చక్కగా అమ్మవారిలాగా తయారయ్యి, చక్కగా నైవేద్యం వండుకొని, పైన వేపాకు పెట్టుకొని, ఆ గిన్నె కింద వేపాకు పైన వేపాకు పెట్టుకొని, చక్కగా చాదంతి వరకు తీసుకొని, వేపాకు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఆ అమ్మవారికి బోనాలు, బోనాలు అంటే ప్రసాదంగా అమ్మవారికి సమర్పించి, ఆ తిరిగి ఆ అమ్మవారికి సగం వేపాకు అక్కడ పెట్టి, సగం వేపాకు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఉన్న వేపాకు మన ఇంటికి తీసుకొచ్చి కట్టుకుంటాం. ఇది ఒక సాంప్రదాయం, ఒక సైంటిఫిక్ రీజన్. చూసారు, అమ్మవారి దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఒక ఆధ్యాత్మిక, అమ్మవారి కాపాడుతుందిలే, ఆ వేపాకు అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది, ఆమె ఉంటుంది దీంట్లో అనేటువంటి ఉద్దేశంతోనే మనం వేపాకు సగం తెచ్చుకుంటాం. అమ్మవారి ప్రసాదంగా భావించి సగం ఆ వేపాకు అమ్మవారి దగ్గర పెట్టి, సగం వేపాకు మన ఇంటికి తీసుకుపోయి కట్టుకుంటాం. ఆ వేపాకు కట్టుకోవడం వల్ల ఏముంటుంది, రుగ్మతలు అనేవి రావు, పైకైంది భయం అనేది ఉంది, మనకు అమ్మవారు ఉన్నది అనేటువంటి ఆధ్యాత్మిక కోణంలో, సైంటిఫిక్ కోణంలో రెండు కూడా జరుగుతాయి. ఈ బోనాల్లో ఆ విధంగా విశేషంగా ఉంది. తర్వాత మనకు గ్రామదేవత ఆరాధన ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో బోనాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవతను ఎక్కువ ఆరాధించడం జరుగుతుంది. అంటే సహజంగా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, ఒక ఇంటికి మొత్తానికి ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆ ఆడపిల్లను మనం ఏ విధంగా అయితే గౌరవించుకోవాలో, ఏ విధంగా అయితే అమ్మాయికి చూసుకోవాలను, మంచి రీతి కానీ, లేకపోతే ఆరోగ్య రీతి కానీ, ఆర్థికంగా కానీ, ఏదో భోజన పరంగా కానీ, తిండి పరంగా కానీ, సమస్తం ఎట్టయితే మనం అమ్మవారి స్వరూపంగా భావించి ఇంట్లో ఒక ఆడపిల్ల ఏ విధంగా చూసుకుంటామో, గ్రామానికి మొత్తానికి ఆడపిల్ల ఎవరయ్యా అంటే గ్రామదేవత. గ్రామదేవత

0: సంచారం చేస్తుంది. మరి ఎప్పుడు సంచారం చేస్తుందంటే అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 3:30 వరకు సంచారం గ్రామంలో సంచారం చేస్తుంది. గ్రామదేవత, గ్రామంలో సంచరించేటువంటి ఆమె గ్రామదేవత. కనుక ఈ గ్రామదేవతలకు మనకి ఏవేదైతే ఇంట్లో సమస్యలైతే వస్తాయి, ఈ ఆషాఢమాసంలో సమస్యలైతే వస్తాయో, మనం ఈ పండుగ వాతావరణం ఇంట్లో ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో మరి ఆమెతో పంచుకోవాలి కదా ఇవన్నీ. కనుకనే ఆ గ్రామదేవత దగ్గర గొర్రెలు లాగబెట్టుకోవడం, ఆ గ్రామదేవతకి వెళ్ళి ఆ వేపాకు పెట్టడం, ఆ గ్రామదేవతకు నైవేద్యాలు పెట్టడం, ఆ గ్రామదేవత పసుపు కుంకుమ ఇవ్వడం, గాజులు ఇవ్వడం, అమ్మవారిని చూసుకోవడం. ఎందుకు ఇవన్నీ చేసుకోవాలి ఆషాఢ మాసంలో అంటే, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఏ విధంగా అయితే చేసుకుంటామో, గ్రామానికి మొత్తానికి ఒక ఆడపిల్లే కదా, ఒక దేవతే కదా, ఆ గ్రామదేవతే మనం చేసుకుంటాం. కనుక ఆ అమ్మవారు మా ఇంటి ఆడపిల్లగా భావించి ఇవన్నీ ఆమెతో పంచుకోవడం జరుగుతుంది. కనుక ఇది శోభాయమానంగా ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ ఊరి గ్రామం మీద, ఆ యొక్క వచ్చినటువంటి మనుషుల మీద, ఆ యొక్క నమ్మకాన్ని బట్టి ఏ విధంగా అయితే పూజలు చేసుకోవాలో ఆ విధంగా పూజలు చేసుకుంటూ ఎక్కువ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో. ఈ మొత్తం 12 నెల మాసాల్లో ఆషాఢ మాసంలో ఎక్కువగా గ్రామదేవతలు ఎక్కువ ఆరాధన జరుగుతుంది. సహజంగా పూర్వకాలంలో గ్రామదేవతల దగ్గర వేపాకు తీసుకుని ఊళ్ళు మొత్తం చల్లుతూ ఉంటారు. చూసారా మీరు, వేపాకు తీసుకుని పసుపు నీళ్ళు అమ్మవారి దగ్గర అభిషేకం చేసి వేపాకుతో పసుపు నీళ్ళతో ఊరు మొత్తం చల్లుతారు ఏదైనా అంటువ్యాధులు వస్తే. సహజంగా పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు రాబోయే కాలంలో తగ్గుతూ ఉంది, పూర్వం జరిగేది. ఆ నమ్మకంతో సగం వ్యాధులు మొత్తం మాయమైపోయేవి, అసలు ఏమి ఉండేవి కాదు. అలాగనే అంటే ఆ అమ్మవారు అక్కడ ప్రధానంగా ఆ వ్యాధి వస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అభిషేకం చేసుకుని ఆ వేపాకు నీళ్ళతో ఊరు మొత్తం చల్లితే అంటువ్యాధులనే పోతాయనేటువంటిది అప్పటి నుంచి పూర్వం నుంచి నమ్మకం. అదేవిధంగా జరుగుతుంది, అదేవిధంగా పోతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే ఆషాఢ మాసంలో ఇప్పుడున్న ప్రకృతి పరంగా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రామదేవత ఆరాధన అనేటువంటిది పూర్వం నుంచి జరుగుతున్నటువంటి విషయం. దాని అనుగుణంగా వెళితేనే మనం కూడా సైంటిఫిక్గా ఆధ్యాత్మికంగా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం.
1: మరి స్వామి, ఆషాఢ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఏ రోజుతో ముగుస్తుంది?
0: చక్కగా వివరణ ఇచ్చారు. ఆషాఢ మాసం అనేటువంటిది తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం అనేటువంటిది ఆషాఢ అంటే జూన్ నెల 15వ తారీఖున ప్రారంభమై ఆగస్టును 12 ముగుస్తుంది. అంటే జూన్ 15, 2026 బుధవారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి ముగింపు 12 ఆగస్టు 2026 బుధవారం ఆషాఢ బహుళ అమావాస్య ఆషాఢ మాసము ముగుస్తుంది. అదమ్మా విషయం.
1: సరే స్వామి, మరి మాకు ఆషాఢ మాసం ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు. నమస్కారం స్వామి.
0: నమస్తే అమ్మా.
1: మీరు ఇంతవరకు ఆషాఢ మాసం ప్రాముఖ్యత గురించి శ్రీ పోచంపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం, సినిమా పాటలు.

సినిమా పాట విన్నారు. ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఈ రోజుల్లో మాధ్యమాలు ఎక్కువ అవుతున్న కొద్దీ యువతలో ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. దేని కూడా ఛేదించలేకున్నారు. 7 సార్లు కింద పడినా 8వసారి మళ్ళీ లేచి నిలబడటమే అసలైన గెలుపు. మరి మన యువత కొందరి కష్టకాలంలో కుటుంబం స్నేహితుల మద్దతు లభించి మనోధైర్యం కూడా పెరుగుతుంది. కానీ మరికొందరు అలాంటి సమయాల్లో కూడా ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. అటువంటప్పుడు తమను తాము ప్రేరేపించుకునే బాధ్యత పూర్తిగా వారిపైనే ఉంటుంది. అంటే వారికి వారే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మన కోసం మహానుభావుల ఆలోచనలు ఇటువంటి క్లిష్ట సమయాల్లోనే మనకు కొత్త ఆలోచన విధానాన్ని, సానుకూల దృక్పథనాన్ని అందిస్తాయి. ఆ అనుభవాలే భవిష్యత్తులో మన యువత ముందుకు నడిచేందుకు శక్తులుగా మారుతాయి. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్, సునీత పాడింది. సంగీతం అనుప్రూబెన్స్.

మీరు వింటున్నారు భావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై. విద్యార్థులు విజయ తీరాలకు చేరుకోవటం అందరికీ అంత ఈజీ కాదు. చాలామంది ఎంతో కష్టతరంగా ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ఓటమి, నిరాశలు, సవాళ్లను తట్టుకోలేక చాలామంది మధ్యలోనే వారి జీవితాన్ని ముగిస్తున్నారు, అంటే ధైర్యాన్ని కోల్పోతున్నారు. అయితే కొంతమంది మాత్రమే ఈ కష్టాల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం తమ కళ్ళకు దూరంగా జరిగిపోతున్నారు. జీవితంలో ఎత్తుపల్లలు రావటం సహజం. అవి మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది. ఆ అనుభవాలే భవిష్యత్తులో మనల్ని ముందుకు నడిపించే శక్తులుగా మారుతాయి. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట లెజెండ్ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ చిత్రపడిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సాగర్ చిన్మయ్ పాడింది చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్.

మీరు వింటున్నారు భావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగా హెడ్స్ పై. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట వాల్తేర్ వీరయ్య చిత్రం కోసం రామ్ మిరియారా రోల్రేడా, గానం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

డోంట్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్.

Hey, don't stop dancing. Pona galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: Nakalulod.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో సార్ చిత్రం నుంచి ఈ పాట.

మీరు వినబోతున్న పాట డీజేటీలో చిత్రం కోసం రామ్ మిరియాల గానం చేసిన శ్రీచరణ్ పకాల సంగీత సారథ్యం ఇది.

0: నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రకృతితో కలిసి అభివృద్ది సాధించే దేశమే శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ది చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రకృతితో పాటు సాధించే అభివృద్దే శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరవనాలు పట్టణాలకు పచ్చని ఊపిరితిత్తులుగా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి చిహ్నంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1 ఆగస్టున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని చెప్పారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో రాకపోకలు మెరుగుపడి ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రొయ్యల పరిశ్రమను ఆదుకునేందుకు జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు లేఖ రాశారు. సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో రొయ్యల మేత తయారీ ఖర్చులు అధికమై రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో రొయ్యల మేత కొరతను తగ్గించి ధరలను నియంత్రించేందుకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా ఏరియేటర్లపై వస్తుసేవల పన్ను జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆమెకు లేఖ రాశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆక్వా ఎగుమతులపై ఉన్న సుంకాల విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కోరిన ముఖ్యమంత్రి ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 5 లక్షల వరకు వన్ టైం టాప్అప్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్లాక్ చైన్ విధానం ద్వారా ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కల్పించి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. బ్లాక్ చైన్ విధానం అమల్లోకి రావడంతో భూముల క్రయ విక్రయాలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి సమావేశం నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి ఎకో టూరిజం అభివృద్ది అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వేగం, నాణ్యత, సమయపాలన లక్ష్యంగా పనులు చేపట్టాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిలో 50,999 కోట్లతో 95 ప్రాజెక్టులు చేపట్టామని, ప్రతి ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మీరు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ. శ్రీనివాసరావు, ఆకాశవాణి అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ రిజిస్టర్డ్ కోడ్ 08596.

0: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొదటి కాల చూద్దాం. కాల్ కట్టినట్టుందండి.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో నమస్తే. హలో
0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, నేను ఎస్ కొత్తపల్లి నుంచి
0: ఆవుల కోటేశ్వరరావు గారు. బాగున్నారా?
1: బాగున్నా మేడం. బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: గ్యాంగ్ లీడర్లో మేడం. సండే అన్నారా, మండే అన్నారా పాట మేడం? వినే శ్రోతలందరి కోసం.
0: ఓకేనండి, వినే శ్రోతలందరి కోసం మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కోటేశ్వరి అండి.
0: కోటేశ్వరి గారు బాగున్నారా?
1: బాగున్నాను, బాగున్నారు.
0: చాలా బాగున్నామండి. చెప్పండి కోటేశ్వరి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మార్కాపురం నుంచి అండి.
0: మార్కాపురం నుంచి. ఓకే, చెప్పండి మరి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: రంగస్థలం సినిమాలోంచి పాట అండి.
0: రంగస్థలం చిత్రం నుంచి. రంగస్థలం నుంచి ఏ పాట అండి?
1: అది ఓరయ్యో అని పాట ఉంది చూడండి. ఉందా మేడం?
0: ఉందండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: ఓకేనండి.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే నమస్తే. కర్ణాటక నుంచి మేడం, విజయవాడ అనురాలకు చెందిన జిల్లా కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: కర్ణాటక డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరండి?
1: అవును మేడం,

0: ఉచ్చే గౌడ.
1: ఉచ్చే గౌడ.
0: మేడం మాకి ముత్తు ముత్తు చిత్రంలో తిల్లానా తిల్లానా పాటు కావాలి మేడం.
1: ముత్తు చిత్రం నుంచి.
0: మేడం
1: కార్యక్రమాన్ని వింటూ
0: మా
1: ఉంటారా సార్?
0: మేడం
1: కార్యక్రమాన్ని వింటూ ఉంటారా?
0: వింటూ ఉంటారు మేడం, వాట్సాప్లో పంపించారు మేడం మీకు.
1: వింటూ ఉంటారనమాట. ఏం చేస్తుంటారు సార్ మీరు?
0: మేడం నేను వ్యవసాయం చేస్తాము, అక్కడ డ్రైవింగ్ చేస్తాం మేడం.
1: ఓకే ఓకే, వ్యవసాయం చేస్తుంటారా?
0: అవును మేడం.
1: ఓకేనండి.
0: హలో
1: దాని
0: మేడం,
1: ఓకేనండి, చెప్పండి.
0: మా మనవాళ్ళు ఎం చంద్రరాజు, పూర్ణిమ, చేదోడ, బొమ్మ, అరుణ్ కుమార్, మా ఫ్రెండ్ ప్రకాశ్ ఉంటారు, లక్ష్మణ్ తృప్తి, మణిగల్లి మాదేవ్, మీ పాటు వింటున్నా అందా ఎల్లా ఆర్జే ఎల్లా వింటున్నా శ్రోతలకు.
1: ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మా ఆకాశవాణి తరపున ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.
0: ఓకే ఓకే ఓకే మేడం ఓకే.

0: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాను మేడం. నేను
0: చెప్పండి రామయ్య గారు, ఈరోజు ఏ చిత్రంచి పాట విందాం?
1: బావలారిలో మంచి మంచి కొత్త పాటలు వినిపిస్తాను మేడం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందుగా.
0: చెప్పండి.
1: అలాగే నిన్న రాశి బర్త్డే ఉంది మేడం. రాశి బర్త్డే సందర్భంగా ఆమెకు బిలేటెడ్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేయసి రావిస్తుందా ఉంది మేడం.
0: ఆ చిత్రాన్ని చేపట్టండి.
1: తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకో ఈ జీవిత సత్యం అనే పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: అందరికోసం వినిపించండి మేడం, అందరికోసం వినిపించండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేస్తుండీ. థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు లారీ డ్రైవర్ బాబు మాడకము. మేడం బాగున్నారా? మేడం
0: చాలా బాగున్నాం అండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం ఈరోజు?
1: మేడం కొండవీటి రాజా మేడం, మంచి మంచి చూపెట్టేసిన సార్. మేడం మా మనమడు ప్లమ్ము సమి సూరపల్లె చిన్నప్ప దేవరాజు గారి సాల్మాన్ కోసం మేడం.
0: ఓకేనండి, వీరందరి కోసం మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండీ. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం నమస్తే. మేడం బాగున్నారు?
0: బాగున్నాను అండి. మీరు బాగున్నారా?
1: సూర్యపల్లి నుంచి చిన్నప్పని మాట్లాడుతున్నాను మేడం.
0: చిన్నప్ప గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, ఈరోజు ఏ చిన్న
1: వాన పంపించండి మేడం.
0: ఏంటండి?
1: ఒక వాన పంపించండి మేడం.
0: వస్తుందండి, వచ్చేట్టుగా ఉంది వర్షం. మరి ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను అది మన అది గుడి దగ్గర ఉంటాను రంగస్వామి.
0: ఓకే, రంగస్వామి గుడి దగ్గర ఉంటారా? రంగస్వామి ఇది టెంపుల్ శనివారం మాత్రమే తీస్తారండి?
1: శనివారం ఒక్కరోజు,
0: మిగతా రోజుల్లో ఎందుకండి ప్రవేశం
1: లేదు? ఉండదు, ఓన్లీ శనివారం మాత్రమే.
0: శనివారం మాత్రమే. కళ్యాణం అది జరుగుతూ ఉంటాయా?
1: కళ్యాణం రెండో శనివారం మేడం.
0: రెండో శనివారం. ఓకేనండి, చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రం పాట విందాం?
1: చెన్నకేశవ రెడ్డిలో నుంచి హాయ్ హాయ్ అనే సాంగ్ మేడం. మా ఫ్రెండ్స్ ఆలగడ్డ పోలయ్య, డ్రైవర్ బాబన్న, సాల్మన్ గారు, అశోక్ గారు, కేసిరెడ్డి, ఎలా వెంకటేశ్వరరావు.
0: ఓకేనండి, వీరందరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది, వినిద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం. బాగున్నారు మేడం?
3: బాగున్నాం అండి. పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
4: మేము కూడా సూపర్ ఉన్నాం మేడం.
3: చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం
4: మేడం? సర్లేరు నీకెవరు మేడం?
3: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
4: డ్యాంగ్ డ్యాంగ్ డ్యాంగ్ డ్యాంగ్ ఆజ్ మేరే ఘర్ మే పార్టీ హై తు ఆజానా ఆజానా పాట మేడం, తమన్నా గారిది.
3: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
4: మా ఫ్రెండ్ ఉన్నాను మేడం, మా ఫ్రెండ్ చిన్నప్ప గారు, సాల్మాన్ రాజు గారు, అశోక్ గారు, నరేందర్ రెడ్డి గారు, పూజారి ధనంజయ్ గారు, రామయ్య గారు, అలాగే నల్లమూతి వెంకటేశ్వర గారు, చల్ల వెంకటేశ్వర గారి కోసం.
3: ఓకేనండి, వీరి కోసం, అందరి కోసం పాట వచ్చేసి వినేద్దాం. థ్యాంక్ యూ అండి.
4: థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం.

Hello! आज रात मेरे घर में पार्टी है।

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సుబోధ్ అండ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: అనంతపురం జిల్లా కొడిమి విలేజ్ నుంచి సద్దానప్ప మాట్లాడుతున్నా మేడం.
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నాం అండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: పసివాడి ప్రాణం మేడం.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: అందులో చక్కని చుక్కల అనే పాట మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: ఓకే మేడం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்.
3: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో కాల్ కట్టినట్టుందండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా డిఆర్ఎఫ్ఎం మీరు మేము

0: స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం, పిన్కోడ్ 523316, ప్రకాశం జిల్లా. మా మెయిల్ అడ్రస్ శ్రోతల మాట @gmail.com.
1: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: లీలావతి మేడం.
1: లీలావతి గారు. లీలావతి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం.
1: చెప్పండి లీలావతి గారు, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: ఈరోజు బ్యాండ్ మేళం మేడం.
1: చిత్రం పేరా అండి?
2: కొత్త సినిమా మేడం.
1: లేదండి మన దగ్గర. ఇంకా వేరే ఏదైనా చిత్రం కోరుకుంటారా?
2: లేదా మేడం.
1: లేదండి.
2: ఆదిలో, ఆది సినిమాలో మంచి పాట ఏంటి? ఒక పాట
1: ఆది చిత్రం నుంచి,
2: నీ నవ్వులు తెల్లదనాన అనే పాట చూడు మేడం. సాంగ్ మేడం.
1: ఓకేనండి, వచ్చేస్తుంది పాట వినేద్దాం.
2: థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఎక్కడండి సింహాసన్న గారు, బాగున్నారండి?
0: బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నామండి.
0: చెప్పండి, ఈరోజు ఏ చిత్రించి పాట విందాం?
1: మీ సాయి మహిమ. మీ సాయి మహిమ. హలో,
0: శ్రీ సాయి మహిమ.
1: అవునండి.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: ఎంతంత దైనది వ్యవసాయం ఉంటుందండి. ఎంతంత దైనది వ్యవసాయం ఉంటుందండి. హలో
0: చెప్పండి.
1: ఎంతంత దైనది వ్యవసాయం ఉంటుందండి.
0: ఓకేనండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: పాట కాదు, ధన్యవాదాలండి.

0: महिला भारती। ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర, ఈ అంశం గురించి శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం, అనంతరం సినిమా పాటలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందుగా
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

భక్తి అనగా ప్రేమ, విశ్వాసం, శ్రద్ధతో కూడిన స్మరణ. ఇది దైవానికి మనిషికి మధ్య గల గాఢమైన భావోద్వేగ సంబంధాన్ని తెలియజేస్తుంది. భక్తి అనే పదం భజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. భక్తి అనగా ప్రేమ, నివాళి, విశ్వాసం, కీర్తించడం, భజించడం. భక్తి ద్వారా మనిషికి నిజమైన జ్ఞానం కలుగుతుంది, మంచి చెడ్ల విచక్షణ తెలుస్తుంది, తద్వారా మంచి జీవన విధానాన్ని అనుసరించు సరైన మార్గంలో పయనిస్తాడు. ప్రాచీన కాలం నుంచే మానవులో భక్తి భావన నెలకొంది. ఆనాటి నుంచే మనిషి ప్రకృతి శక్తులను ఆరాధించడం, సింధు ప్రజలు అమ్మతల్లిని, పశుపతిని పూజించడం, తర్వాతి కాలంలో వచ్చిన ఆర్యులు త్రిమూర్తులను పూజించడం, ఇవన్నీ ప్రాచీన కాలం నాటి మానవుని భక్తి భావనను తెలియజేస్తున్నాయి. భక్తి అనేది కేవలం దైవానికి మనిషికి మధ్య ఉన్న భావన మాత్రమే కాదు, ఇది అనేక విధాలుగా ఉంటుంది. ఉదాహరణకి మాతృభక్తి. పిల్లవానికి తల్లి పట్ల ఉండే అపారమైన భక్తి వలన తను చూపే మంచి మార్గంలో పయనిస్తాడు. పితృభక్తి. పితృభక్తి ద్వారా పిల్లవాడు తన తండ్రిని అనుసరిస్తూ సరైన ప్రాపంచిక జ్ఞానాన్ని పొందుతాడు. గురుభక్తి. గురుభక్తి ద్వారా మనిషి గురువు నుంచి విలువలతో కూడిన జ్ఞానాన్ని, విద్యను ఆర్జిస్తాడు. గురువు చూపిన మార్గంలో పయనిస్తూ సరైన గమ్యాన్ని చేరుకుంటాడు. దేశభక్తి. దేశభక్తి కలిగి ఉండటం వల్ల మనిషి సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యతను, ప్రేమను కలిగి ఉండి దేశ శ్రేయస్సుకై పాటుపడతాడు. ఇలా భక్తిలోని వివిధ రూపాల ద్వారా మనిషి పరిపూర్ణతను సాధిస్తాడు. ఇది మనిషిని సాంప్రదాయకంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా కూడా మెరుగుపరుస్తుంది, జీవితానికి సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. భక్తి సాధన వల్ల మనిషిలో సహనం, సద్గుణాల ఆచరణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, భావోద్వేగాలపై నియంత్రణ, నిస్వార్థం, విలువలతో కూడిన జ్ఞానం, సత్ప్రవర్తన కలిగి ఉండి ప్రశాంతమైన దృఢచిత్తంతో కూడిన మనసు కలిగి ఉండి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ మంచి జీవన విధానాన్ని అనుసరిస్తూ మంచి పౌరునిగా సమాజ శ్రేయస్సుకు, తద్వారా దేశ శ్రేయస్సుకై పాటుపడతాడు. ఇలా నవ సమాజ నిర్మాణంలో భక్తి ప్రముఖ పాత్రను పోషిస్తుంది. భక్తి ద్వారా మనిషికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అందులో కొన్ని భావోద్వేగాలపై నియంత్రణ. భక్తి ద్వారా మనిషి భావోద్వేగాలపై నియంత్రణను కలిగి ఉంటూ మానసిక ప్రశాంతతను కలిగి ఉంటాడు. నిత్య సమస్యల గురించి ఆందోళన చెందకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తూ జీవితంలో వచ్చే సవాళ్ళని సునాయాసంగా ఎదుర్కొంటాడు. నైతిక విలువల అభివృద్ధి. భక్తి ద్వారా సత్యం, ధర్మం, శాంతి, అహింస, జాలి, కరుణ, దయ, క్షమ మొదలగు విలువలను కలిగి ఉండి సదాచారాలను పాటిస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండటం వల్ల మనిషిలో సానుకూల భావాలు, జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటాడు. ధ్యానం, జపం, ప్రార్థనల ద్వారా మానసిక ప్రక్షాళన చేసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మార్గదర్శకం. భక్తి మనిషి జీవన దిశను నిర్దేశం చేస్తుంది. మంచి పనులు చేయడానికి మార్గనిర్దేశం చేస్తూ మనిషిని సరైన మార్గంలో నడిచేలా చేస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యం. భక్తి ద్వారా ఒత్తిడి, ఆందోళన, భయంనకు గురి కాకుండా మానసిక, శారీరక సమతౌల్యాన్ని కలిగి ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరిస్తాడు. మెరుగైన సామాజిక సంబంధాలు. భక్తి వలన ఓర్పు, సహనం, సేవ, సహకారం, జాలి, కరుణ, దయ, సానుభూతి, క్షమ మొదలగు విలువలు కలిగి ఉండటం ద్వారా ఇతరులతో మంచి మానవ సంబంధాల్ని ఏర్పరచుకుంటాడు. క్రమశిక్షణ. భక్తి మనిషికి క్రమశిక్షణను అలవరుస్తుంది. భక్తితో సంబంధం ఉన్న ఆచారాలు, పద్ధతులు పాటించడం వల్ల ఒక క్రమబద్ధమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తాడు.
సానుకూల

దృక్పథం. భక్తి వలన కోపం, ద్వేషం, అసూయ వంటి ప్రతికూల భావనలను తగ్గించుకొని సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ మానసిక శాంతిని, ఆత్మసంతృప్తిని పొందుతాడు. స్వయం పరిశీలన. భక్తి ద్వారా మనిషి స్వీయ అవగాహన కలిగి ఉంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. తద్వారా తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతూ ఆదర్శవంతమైన జీవనశైలిని ఆచరిస్తాడు. మానసిక సంతృప్తి. భక్తి వలన మనిషి మానసికంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఆత్మబలంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. పై విధంగా భక్తి మనిషికి దైవజ్ఞానం, ఆత్మజ్ఞానం, విలువలతో కూడిన జ్ఞానాన్ని అందిస్తూ శరీరానికి, మనస్సుకు ఒక సమతౌల్యాన్ని తీసుకువస్తుంది. మానసికంగా సమస్థితికి చేరుకోవడమే భక్తి. భక్తిని ప్రకటించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని: ప్రార్థన, భజన, జపం, ధ్యానం, యోగ, ఉత్సవాలు, సేవ, తీర్థయాత్రలు, పూజలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక కూడికలు, కీర్తనలు మొదలైనవి. భక్తి భావన గురించి ఎన్నో ఉద్యమాలు గతంలో వచ్చాయి. వాటిలో మధ్యగంలో వచ్చిన భక్తి సూఫీ ఉద్యమాలు ప్రముఖమైనవి. భక్తి ఉద్యమం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇది ప్రజల్లో మత సామరస్యానికి, సాంఘిక సంస్కరణలకు, ఆధ్యాత్మిక భావాల అభివృద్ధికి తోడ్పడింది. ఈ ఉద్యమం ద్వారా ప్రజల్లో సామాజిక విలువలు, జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం, మూఢభక్తి తొలగింపు మొదలగు ఎన్నో మార్పులను సమాజంలో తీసుకువచ్చింది. ఎందరో గొప్ప వ్యక్తులు, ఉదాహరణకి ఆదిశంకరుడు, రామానుజాచార్యులు, చైతన్యుడు, రామానంద్, కబీరు, గురునానక్, నామదేవుడు, తుకారాం, సమర్థ రామదాసు, శ్రీరామదాసు, మీరాబాయ్, మొల్ల వంటి ఎందరో గొప్ప వ్యక్తులు తమ రచనలు, బోధన ద్వారా భక్తిభావాన్ని చాటుతూ ఆధ్యాత్మిక విలువల అభివృద్ధికి మరియు మత సామరస్యానికి ఎంతో కృషి చేశారు. భక్తి ఉద్యమం ద్వారా ఆనాటి సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటు చేసుకున్నాయి. భగవంతుని చేరే మార్గాల్లో భక్తి అత్యంత ప్రాముఖ్యమైనది అని తెలుసుకున్నారు. భక్తి ఉద్యమకారులు స్థానిక భాషల్లో రచనలు చేయటం వల్ల సామాన్య ప్రజలకు కూడా భక్తి ప్రాముఖ్యం అర్థమయ్యేలా చేసింది. భక్తి ఉద్యమం వలన ఆనాటి సమాజంలో ఉన్న సతీ, బాల్య వివాహాలు వంటి మూఢాచారాలు నిర్మూలించబడ్డాయి. కవులు, సంతులు తమ రచనల ద్వారా ప్రజలకు మత సంబంధమైన విషయాల పట్ల అవగాహన కలిగించి భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అన్న విషయాన్ని ప్రజలు గ్రహించేలా చేశారు. కుల వ్యవస్థను రూపుమాపి మత సామరస్యానికి కృషి చేశారు. మీరాబాయ్, మొల్ల మొదలగు ఉద్యమకారుల ద్వారా ఆనాటి సమాజంలోని స్త్రీలలో కూడా చైతన్యం కలిగింది. ఇలా భక్తి ఉద్యమం ఆనాటి దారి తప్పి ఉన్న సమాజాన్ని, మనుషుల ప్రవర్తనను గాడిలో పెట్టడానికి ఎంతగానో తోడ్పడింది. భక్తి ఉద్యమకారులు సమాజాన్ని సంస్కరించే క్రమంలో తమ వంతుగా ఎంతో కృషి చేశారు. ఇలా ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు భక్తి సమాజంలో అంతర్లీనంగా ఉంటూ మనుషుల ప్రవర్తనలు, స్వభావాలను నియంత్రిస్తూ తనదైన పాత్రను పోషిస్తూ ఉంది. మనిషికి మానసిక దృఢత్వం భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. నిరాశతో కొట్టుమిట్టాడుతున్న నేటి యువతను దేశానికి ఉపయోగపడే శక్తిగా తీర్చిదిద్దాలంటే వారికి ఆధ్యాత్మిక, ధార్మిక విద్యను అలవర్చి భక్తి యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలి. తద్వారా ఇంద్ర నిగ్రహం కలిగి ఉండి కార్యరంగంలో తమ ప్రతిభను చాటుతారు. కావున పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రార్థన, యోగ, ధ్యానం, భక్తిపై అవగాహన మొదలైనవి విధిగా విద్యార్థులచే చేయించాలి. కనీస ఏకాగ్రతను సాధించడానికి కొద్దిపాటి ఆధ్యాత్మిక సాధన తప్పనిసరి చేయాలి. ప్రశాంతమైన మనసే జ్ఞాన సముపార్జనకు సోపానం.

0: వీటి ద్వారా మనిషికి నిజమైన జ్ఞానం కలుగుతుంది. జీవన విలువల పట్ల అవగాహన కలిగి ఉంటాడు. తద్వారా ఏదైనా సాధించగలుగుతాడు. విలువలతో కూడిన వ్యక్తిత్వ లోపం వలన నేటి యువత రకరకాల కారణాల వల్ల ఏకాగ్రతను, గ్రహణ శక్తిని కోల్పోతున్నారు. సాంకేతిక పురోభివృద్ధి, మితరహితమైన చరవాణి, అంతర్జాల వాడకం, సామాజిక మాధ్యమాలు, నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళన, అనాలు, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం, తమోగుణం, సామాజిక సంబంధాలు కరువవడం, జీవితానికి సంబంధించిన స్పష్టత లేకపోవటం, ఇవన్నీ మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే విద్యార్థులకు ధార్మిక గ్రంథాలను పరిచయం చేసి సంస్కారవంతుడిగా, శీలవంతుడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఎంతైనా ఉంది. ఇందుకు జ్ఞానం, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకి అందించాలి. అప్పుడే వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తేలికగా ఎదుర్కొని సరైన గమ్యాన్ని చేరుకుంటారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మాటని మీకు గుర్తు చేయదలిచాను. ఆధ్యాత్మిక అన్వేషణలో పూర్ణ వికాసం పొందిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే అని ఒక సందర్భంలో ఆయన అన్నారు. భక్తి సాధన వలన సమస్యలను సునాయాసంగా ఎదుర్కొంటూ మంచి ఆచారాలను, నడవడికను అలవర్చుకుంటూ ఆదర్శప్రాయంగా వ్యక్తి మారగలుగుతాడు. ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలకు, ప్రాణాంతక వ్యాధుల నివారణకు భక్తి పరమ ఔషధంగా పనిచేస్తుంది. మనిషిని మంచి మార్గం వైపు నడిపించడానికి జ్ఞానంతో కూడిన భక్తి అవసరమే. అయితే అజ్ఞానంతో కూడిన మూఢభక్తిని కలిగి ఉండరాదు. ఇది మనిషికి, సమాజానికి చేటు కలిగిస్తూ చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివలన మనిషి తన సక్రమ విధి నిర్వహణలో విఫలం అవుతున్నాడు. తన పనిని తాను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నాడు. కాబట్టి మనిషి మంచి మార్గంలో నడవడానికి జ్ఞానం, విలువలతో కూడిన భక్తిని కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకం. ఇలా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తి సమాజంలో అంతర్లీనంగా ఉంటూ మనుషుల ప్రవర్తనను, స్వభావాలను నియంత్రిస్తూ సమాజ స్థిరత్వానికి, అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.
1: మీరు ఇంతవరకు చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి కె. సుజాత గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. సినీ గీతాలు

దశరథుణ్ణి నాడు దిక్కులేని దశకు తెచ్చింది అడవిరా. అయ్యో భీష్ముడంతటి వాణ్ణి అంపశయ్యను పెట్టి

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. రోజురోజుకు సైబర్ నేరాల మోసాలు అధికమవుతున్నాయి. అయితే ఈ సైబర్ మోసాలన్నీ మొబైల్ ఫోన్ కాల్స్ నుంచే మొదలవుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావటం, మనకు సంబంధం లేని మెసేజ్లు పదే పదే రావటం, ఉదాహరణకు లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు బంపర్ ఆఫర్తో లాటరీ తగిలింది అని, లేదంటే అక్కడ పెట్టుబడి పెట్టండి, ఇక్కడ డిపాజిట్ చేయండి అని, ఇలా ప్రతిరోజు మొబైల్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య స్పామ్ కాల్స్. కాల్స్ కట్ చేసినా మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోయినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అసలు కాల్ ఏదో స్పామ్ కాల్ ఏదో తెలియని పరిస్థితి. మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ స్పామ్ కాల్స్ గురించి వివరించేందుకు కేవీ సురేష్ బాబు గారు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్, ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ప్రస్తుత కాలంలో మొబైల్

0: వినియోగదారులను తీవ్రంగా వేధిస్తున్న సమస్య స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాలు. అసలు స్పామ్ కాల్స్ అంటే ఏమిటి, దాని గురించి తెలియజేయండి.
1: మన అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా ఏదైనా కాల్స్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ జరిగితే వాటినే స్పామ్ కాల్స్ అంటారు. దీన్ని టెలికామ్ టెక్నాలజీ టర్మినాలజీలో యూసీసీ కాల్స్ అంటారు, అన్సాలిసైటెడ్ వాణిజ్య కమ్యూనికేషన్ అంటారు అన్నమాట. దీంట్లో ఏంటంటే, యూసీసీ కమ్యూనికేషన్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి, వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే అవి ఈ యొక్క యూసీసీలో ఉండవు. కానీ మిగిలిన కమ్యూనికేషన్ అంటే, ఎవరైనా సరే ప్రొడక్ట్ని కానీ వాటిని మార్కెటింగ్ చేయడానికి ఏదైతే కాల్స్ పంపిస్తారో, మెసేజెస్ పంపిస్తారో, అవి ఈ కేటగిరీలోకి వస్తాయి. అదేవిధంగా ఈ మధ్య ఫైనాన్షియల్కి, ఫ్రాడ్స్కి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించిన కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఈ జాబితాలోకి వస్తాయి.
0: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ, స్పామ్ మెసేజెస్ కానీ ఒక సాధారణ వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు?
1: అంటే మనము ఏదో బిజీగా ఉంటాం, డే టు డే లైఫ్లో, వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. అందువల్ల అవి బాగా విసుగు, చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే మనకి అది ఒరిజినల్ కాలా లేకపోతే డూప్లికేట్ కాల్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనకేందంటే ఈ

0: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ ఒక సాధారణ వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు?
1: అంటే మనము ఏదో బిజీగా ఉంటాం, డే టు డే లైఫ్లో వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. అందువల్ల అవి బాగా విసుగు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే మనకి అది ఒరిజినల్ కాలా లేకపోతే డూప్లికేట్ కాల్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనకేంటంటే ఈ కాల్స్ బ్యాంక్ కాల్, బ్యాంక్ నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ ఎవరన్నా బ్యాంక్ ఆఫీసర్ రియల్గా ఫోన్ చేసినా ఇది నిజమైన కాలా లేదనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాము. అదేవిధంగా ఏంటంటే మన పర్సనల్ ఐడెంటిటీ కూడా, అంటే మనకు సంబంధించిన ఆధార్ కార్డు గానీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ యొక్క స్పామ్ కాల్స్ ద్వారా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి తెలుసుకుని మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మన డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ లో చేసిన తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా దీనివల్ల జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సామాన్య మానవుని రోజువారీ దినచర్యల్లో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి.
0: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ నియంత్రించడంలో ట్రాయ్ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
1: ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది 2018లో, TCCPR అని, టెలికామ్ కమర్షియల్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ రిజిస్ట్రేషన్ ఆర్ రెగ్యులేషన్. దీని ద్వారా ఏంటంటే ఈ స్పామ్ కాల్స్ మీద నియంత్రణ ఎలా చేయాలి అనే దాని మీద ఈ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే మన బిజినెస్ వాళ్ళను కూడా, వాళ్ళు ఈ మార్కెటింగ్ కాల్స్ ని ఏ విధంగా పంపించాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ని డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ కూడా వాళ్ళకి ఏదన్నా కాల్స్ వచ్చినప్పుడు దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఛాయిస్ ని రిజిస్టర్ చేయాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో అండ్ వడాఫోన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా కస్టమర్ కి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటాడో, నాకు పర్టికులర్ కాల్స్ అవసరం లేదని రిజిస్టర్ చేసుకున్నప్పుడు అటువంటి కాల్స్ ని వాళ్ళకి చేరకుండా ఫిల్టర్ చేసే బాధ్యతను కూడా ఈ రెగ్యులేషన్ లో పొందుపరచడం జరిగింది.
0: సార్, మరి వ్యాపార సంస్థలు నిబంధనలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందంటారు?
1: సో వ్యాపార సంస్థలు ఈ యొక్క రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ తోటి వాళ్ళ ఎంటిటీని రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు 140 తోటి స్టార్ట్ అయ్యే కాల్స్ ను మాత్రమే డైల్ చేసి ఈ యొక్క వాణిజ్య ప్రకటనల్ని కస్టమర్ కి అందించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ హెడ్డర్స్ SMS వచ్చినప్పుడు మీరు గమనిస్తే SBI CRD అనేది ఒక ఎగ్జాంపుల్. దాంట్లో SBI క్రెడిట్ కార్డు ఫెసిలిటీ అనమాట. సో కాబట్టి అటువంటి హెడ్డర్స్ తోటి స్పెసిఫిక్ గా వచ్చే హెడ్డర్స్ మెసేజెస్ ని మనకి ఈజీగా చదవటం, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది జెన్యున్ మెసేజ్ అనేది అది టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మన బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్ యొక్క అనుమతిని కూడా తీసుకునే ప్రొవిజన్ ఈ రెగ్యులేషన్ లో ఉంది. కాబట్టి వాళ్ళు డిజిటల్ గా బై సెండింగ్ SMS ఆర్ త్రూ లేకపోతే వేరే మెకానిజం ద్వారా వాళ్ళు కస్టమర్ యొక్క సమ్మతి తీసుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఈ రెగ్యులేషన్ ద్వారా.
0: సరే, ఈ నిబంధనల ప్రకారం స్పామ్ కాల్స్ ను నియంత్రించేందుకు మొబైల్ వినియోగదారులు ఏం చేయాలంటారు?
1: సో మొబైల్ వినియోగదారులు 1909 డైల్ చేసి దానికి IVRS కాల్ ద్వారా వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 190 ద్వారా SMS పంపించవచ్చు. నెక్స్ట్ డూ నాట్ డిస్టర్బ్ DND 3.0 యాప్ ఉంది, మన ఆండ్రాయిడ్ గూగుల్ ప్లేస్టోర్ లో ఉంటుంది. అది ట్రాయ్ వాళ్ళు డెవలప్ చేసిన యాప్. దీని ద్వారా మనం ఆ యొక్క మెసేజెస్ ని రాకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే 8 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, అదేవిధంగా బివరేజెస్, ఇటువంటి ఒక 8 కేటగిరీస్ మెసేజెస్ ఉన్నాయి. వాటిని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కాల్స్ ను కూడా బ్లాక్ చేయొచ్చు, మెసేజెస్ ని బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ మనం డేస్ లో బిజీగా ఉన్నప్పుడు, సపోజ్ సాటర్డే సండే మనం అలౌ చేయాలంటే అలౌ చేసుకోవచ్చు. అదేవిధంగా పర్టికులర్ టైమ్ లో కూడా మనం బ్లాక్ చేసుకునే వీలుంది. అంటే ఈ విధమైన ప్రిఫరెన్సెస్ ని కస్టమరు ఈ యొక్క 1909 ద్వారా గానీ లేకపోతే DND యాప్ ద్వారా గానీ, అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ యాప్ కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ద్వారా కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు.
0: సార్, UCC అంటే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ కానీ మెసేజెస్ పై టెలికామ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఫిర్యాదు చేయవచ్చు అంటారు?
1: టెలికామ్ సబ్స్క్రైబర్స్ వితిన్ 7 డేస్ 7 రోజుల్లోపు ఈ DND యాప్ ద్వారా వాళ్ళకి ఏదన్నా మెసేజెస్ వచ్చినా లేకపోతే కాల్స్ వచ్చినప్పటికీ వాటిని వాళ్ళు DND యాప్ ద్వారా మనం ఆ పర్టికులర్ SMS ని సెలెక్ట్ చేసుకుని దాని మీద మనం రిపోర్ట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా రిపోర్ట్ చేయటం వల్ల మనకి ఈ మధ్య వచ్చిన కాల్స్ లో రెడ్ ఫ్లాగ్ తోటి మనకు మొబైల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఈ విధంగా కస్టమర్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి వచ్చినటువంటి స్పామ్ కాల్స్ ని గానీ లేకపోతే మెసేజెస్ ని గానీ ఇట్లా ఫ్లాగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది.
0: సార్, అలాగే స్పామ్ సందేశం కానీ స్పామ్ కాల్స్ కు సంబంధించి వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
1: సో దాని మీద

0: సిస్టమ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇటువంటి కాల్స్ ఎక్కువైనప్పుడు వాటి మీద పెనాల్టీ వేయడం జరుగుతుంది. ట్రై దాన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మీద వేసి దాని ద్వారా ఈ యొక్క కాల్స్ ని తగ్గించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది.
1: సార్, అలాగే మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? అలాగే డిఎన్డిని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, అలాగే ఇతర ప్రొడక్ట్స్ ను విక్రయించే మార్కెటింగ్ ఏజెంట్ల నుంచి మనకు ప్రతిరోజు చాలా స్పామ్ కాల్స్ ఎందుకు వస్తాయంటారు?
0: సో మార్కెటింగ్ కాల్స్ చేయడానికి 140 సిరీస్ ని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ ఎస్ఎంఎస్ హెడర్స్ ని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ మార్కెటింగ్ కాల్స్ ఎక్కువైన తర్వాత కస్టమర్స్ 22 కోట్ల మంది యాక్టివ్ సబ్స్క్రైబర్స్ డిఎన్డి యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది.
1: డిఎన్డి మీన్స్
0: డు నాట్ డిస్టర్బ్ యాప్ ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈ యొక్క టెలిమార్కెటర్స్ వాళ్ళ 140 సిరీస్ కాకుండా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుంచి మార్కెటింగ్ చేయటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ యొక్క స్పామ్ కాల్స్ ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు పర్సనల్ నెంబర్స్ నుంచి చేయటం మొదలు పెట్టారు. దానివల్ల ఈ పర్సనల్ నెంబర్స్ ని లేటెస్ట్ రెగ్యులేషన్ లో పర్సనల్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పటికీ వాటి మీద కూడా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ యాక్షన్ తీసుకోవాలని ట్రై డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది.
1: సార్, అలాగే స్పామ్ కాల్స్ చేసే స్పామర్ పై ట్రై తీసుకున్న ఇతర చర్యల గురించి తెలియజేయండి.
0: ఒకసారి స్పామ్ కాల్ వచ్చిన తర్వాత కస్టమర్ డిఎన్డి యాప్ లో గానీ 1909 ద్వారా గానీ కంప్లైంట్ బుక్ చేసిన తర్వాత, అంటే ఇది 7 రోజుల్లో కస్టమర్ కంప్లైంట్ బుక్ చేయొచ్చు, చేసిన తర్వాత అది గానీ నిజమని తేలితే 15 రోజులు వాళ్ళ అవుట్ గోయింగ్ కాల్స్ ని నిలిపివేయటం జరుగుతుంది. సో అదే మళ్ళా రిపీట్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ ని 1 సంవత్సరం వాళ్ళ కనెక్షన్ ని డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడతారు. అందరు ఆపరేటర్ల దగ్గర ఇతనికి కనెక్షన్ బ్లాక్ అవుతుంది. ట్రాయ్ 2021 లో 15,000 కనెక్షన్లని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2022లో 32,000 కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. 2023లో 27,000 డిస్కనెక్షన్ జరిగింది. 2024లో చాలా పెద్ద ఎత్తున డిస్కనెక్షన్ చేయడం జరిగింది.
1: సార్, అలాగే ఈ వాణిజ్య ప్రకటనలకు సంబంధించి వాటిని అరికట్టడానికి ట్రాయ్ తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయండి.
0: బ్యాంకింగ్ కాల్స్ అనేవి 160 సిరీస్ అలాట్ చేయడం జరిగింది. అంటే మీకు 160 నుంచి కాల్ వస్తే అది బ్యాంక్ నుంచి వచ్చిన కరెక్ట్ కాల్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఈ మధ్య మెసేజెస్ కూడా చూస్తే మీరు ప్రమోషనల్ మెసేజెస్ కి పి అని, అంటే హెడ్డర్ లో పైన సఫిక్స్ లో మీకు పి అని, అదే విధంగా ఎస్ అని వస్తుంది. అంటే సర్వీస్ మెసేజ్ అయితే ఎస్ అని, ట్రాన్సాక్షన్ అయితే టి అని, జి అయితే గవర్నమెంట్. ఇప్పుడు మీకు ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే మెసేజెస్ జి తోటే వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్టెప్స్ కూడా ట్రై తీసుకోవడం జరిగింది.
1: సరే, ఈ స్పామ్లను అరికట్టేందుకు ట్రై ఇతర శాఖలతో కలిసి పనిచేస్తుందంటారా?
0: ట్రాయ్ ఇతర రెగ్యులేటర్స్ తోటి కూడా కలిసి ఈ స్పామ్ ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. జాయింట్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఐ, పెన్షన్ రెగ్యులేటర్ పిఎఫ్ఆర్డిఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఇవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అఫీషియల్స్ కూడా ఈ యొక్క కమిటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ఈ యొక్క స్పామ్ కాల్స్ ని ఫర్దర్ గా ఏ విధంగా తగ్గించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్ని బ్యాంక్స్ కింద జరుగుతున్నాయి. కాబట్టి రెగ్యులేటర్ ఆర్బీఐ కూడా చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ డైరెక్షన్ లో. ఇదంతా ఏంటంటే ఈ జాకార్ అంటాము, జాయింట్ స్టాండింగ్ కమిటీ యొక్క డిస్కషన్స్ ఫలితము. నెక్స్ట్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినియోగదారుల యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వాళ్ళు గైడ్ లైన్స్ ని రూపొందించడానికి మిగిలిన రెగ్యులేటర్స్ తో కూడా డిస్కషన్ చేసి మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుంది.
1: సార్, ఎందుకు సడన్ గా అసలు ఈ సైబర్ మోసాలు అనేవి మొబైల్ ఫోన్స్ ద్వారా ఎక్కువగా పెరుగుతున్నాయంటారు?
0: అంటే ప్రపంచంలో 5.5 బిలియన్ కస్టమర్స్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అదేవిధంగా 5.4 బిలియన్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 65% వరల్డ్ పాపులేషన్ సోషల్ మీడియాను వాడుతుంది. ఇండియాలో కూడా 95 crores పీపుల్ ఇంటర్నెట్ వాడుతున్నారు. నెక్స్ట్ ప్రతి యూజర్ ఇండియాలో 32 GB పర్ మంత్ డేటా స్పీడ్ వాడుతున్నారు. నెక్స్ట్ 3G 4G టెక్నాలజీ 93% గ్రామాలకు విస్తరించింది. 99.6% డిస్ట్రిక్ట్స్ లో 5G ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి స్పీడ్, డేటా స్పీడ్ కావచ్చు, సోషల్ మీడియా యూజర్స్ కావచ్చు, ఈ యొక్క కమ్యూనికేషన్. అదే విధంగా ఇప్పుడు మనం తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అండ్ స్కిల్ ఇండియా అనే స్లోగన్స్ తోటి డిజిటైజేషన్ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఎప్పుడైతే ఆన్లైన్ కమ్యూనికేషన్ చేస్తున్నామో ఈ యొక్క ఫ్రాడ్స్ పెరగడానికి, ఈ యొక్క కాల్స్ పెరగడానికి అవకాశం ఉంది. టెలికామ్ రిసోర్సెస్ ను వాడుకొని ఈ యొక్క స్పామ్ కాల్స్ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఫ్రాడ్ చేసే అవకాశం

0: కూడా పెరుగుతున్నాయి.
1: ఈ సైబర్ మోసాలు అనేవి సార్ ఎక్కువగా మన మొబైల్ వినియోగదారులకు ఎక్కువ జరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా, ఇవి కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాటికే ఈ స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా, లేదు అంటే సాధారణ చిన్న ఫోన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా?
0: చిన్న ఫోన్స్ చేసే వాళ్ళకి కూడా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అంటే ఈ బేసిక్గా ఇక్కడ మనకి కాల్స్, వాయిస్, ఎస్ఎంఎస్ ఈ రెండింటి ద్వారా ఈ యొక్క మోసాలు జరుగుతున్నాయి. చిన్న ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కాల్స్ చేయడానికి ప్రయోజనం ఉంది. అదేవిధంగా చిన్న ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ వస్తుంది, స్మార్ట్ ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క చిన్న ఫోన్స్లో ఈ యొక్క మెలిషియస్ లింక్స్ ఏవైతే పంపిస్తారో, మనల్ని మీ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది 2 గంటల్లో, కాబట్టి మీరు ఈ ఫలానా లింక్ని క్లిక్ చేసి మీరు ఇమీడియట్ గా మీ యొక్క డాక్యుమెంట్స్, ఆధార్ ప్రూఫ్, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేయండి అని చెప్పి ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో, ఆ మెసేజ్లో చిన్న ఫోన్ అయితే ఏంటంటే ఫ్యూచర్ ఫోన్లో క్లిక్ చేస్తే మనకి ఓపెన్ కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ఫ్యూచర్ ఫోన్స్ లో.
1: సార్ అలాగే ఈ మెసేజెస్, వాయిస్ కాల్స్ ద్వారా ఫిషింగ్ యాక్టివిటీస్ ఎందుకు ప్రముఖంగా జరుగుతాయంటారు?
0: ఇప్పుడు మీకు మొబైల్ యూజర్స్ 117 కోట్లు ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. అదేవిధంగా మనకున్న రేట్స్ ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ చాలా తక్కువ రేట్స్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్పామ్ పీపుల్, ఎవరైతే స్పామ్ చేస్తున్నారో, ఎవరైతే స్కామ్స్ చేస్తున్నారో, వీళ్ళకి ఇది ఈ మీడియా అనేది ఈజీ అయిపోయింది. వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఇవి చేయగలుగుతున్నారు, ఎందుకంటే కాల్ రేట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ కాల్స్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు ఈ యొక్క మీడియాని, ఎస్ఎంఎస్ కానీ వాయిస్ కాల్స్ని ఎంచుకోవడం జరిగింది.
1: సరే, ఎవరికైనా కానీ మొబైల్ వినియోగదారులకి ఒక అనుమానాస్పద లేదంటే మోసపూరిత సందేశం లేదా కాల్స్ అందుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చంటారు?
0: సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు చాక్స్ పోర్టల్ అని ఒకటి డెవలప్ చేశారు, వెబ్సైట్ www.sancharsathi.gov.in. ఆ వెబ్సైట్ కు వెళ్ళి అక్కడ మనం ఏదన్నా మెసేజ్ గానీ కాల్ గానీ రిసీవ్ చేసుకున్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్ గానీ మనం ఎంటర్ చేయగలిగితే, అంటే మనకు ఒక పర్టికులర్ కాల్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది, దానికి సంబంధించిన మెసేజ్ ని ఎంటర్ చేయగలిగితే, అదేవిధంగా మనకి వచ్చిన ఎస్ఎంఎస్ లో కూడా డీటెయిల్స్, ఏదన్నా లింక్స్ వస్తే ఆ లింక్స్ ని కానీ ఈ డీటెయిల్స్ ని మనం ఎంటర్ చేయగలిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ మిగిలిన ఆపరేటర్స్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ తో కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క మెసేజెస్ ని వాళ్ళకి పంపించడం ద్వారా ఈ స్పామ్ కాల్స్ ని రాకుండా ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు పోయింటే మనం దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. అంటే యాక్టివిటీ జరిగిన తర్వాత 1 అవర్ లోపు గానీ మనం ఇమీడియట్ గా 1930 కి డయల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన అమౌంట్ అనేది సాధ్యమైనంత వరకు బ్లాక్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, www.cybercrime.gov.in. దాంట్లో కూడా మీరు రిజిస్టర్ చేస్తే వెంటనే ఈ గోల్డెన్ అవర్ లో మీ యొక్క అమౌంట్ ని కాపాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: సార్, టెలికామ్ వనరులను ఉపయోగించి వివిధ మోసాల నుండి సురక్షితంగా ఉండటం కోసం సబ్స్క్రైబర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
0: దీంట్లో మొట్టమొదటిగా ఏంటంటే మనం మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో, మనం జనరల్ గా వీళ్ళకందరికీ మొబైల్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి, మనకు మనం ఇచ్చిన నెంబర్లే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్ సబ్స్క్రైబర్ అనేది తెలియాలి, అంటే పనిచేస్తున్న నెంబర్ కావాలి. కాబట్టి మనం ఏదో సూపర్ మార్కెట్ కి వెళతాం, అక్కడ ఏదో పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు, మనం కూడా దాన్ని పట్టించుకోకుండా నెంబర్ ఇచ్చేస్తాం. ఈ నెంబర్ అనేది బాగా మార్కెటింగ్ లో సర్క్యులేట్ అవుతుంటుంది. కాబట్టి మనం ఏంటంటే నెంబర్ ఇచ్చేటప్పుడే మనం ఆలోచించుకొని నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్, అదే విధంగా మీరు ఆన్లైన్ పోర్టల్స్ లో కూడా మీరు క్లిక్ చేస్తుంటారు, అంటే నేను ఈ మెసేజ్లు రిసీవ్ చేసుకోవడానికి నాకు సమ్మతమే అని చెప్పి మీరు క్లిక్ చేయడం ద్వారా కూడా మీ యొక్క అంగీకారాన్ని తెలియపరిచినట్టుగా ఆ మార్కెటింగ్ పర్సన్ తీసుకొని మీకు ఇటువంటి కాల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు గానీ క్లిక్ చేసేటప్పుడు గానీ ఆలోచించి అవసరం అయితే మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్, D&D యాప్ ద్వారా గానీ లేకపోతే 1909 ద్వారా గానీ మీ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇటువంటి కాల్స్ అనేవి బ్లాక్ అవుతాయి. నెక్స్ట్, యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తుంటారు. డౌన్లోడ్ చేసేటప్పుడు జెనైన్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎక్కడ లింక్స్ అంటే అక్కడ లింక్స్ తీసుకోకూడదు. మీరు స్టేట్ బ్యాంక్ ఒరిజినల్ వెబ్సైట్ కి వెళ్లి అక్కడ వాళ్ళు లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారానే మనం యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ యాప్స్, ఎవరైతే బ్యాంక్స్ యాప్స్ ఉంటాయో వాటితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నెక్స్ట్, ఈ యాప్స్ కూడా ఇచ్చినప్పుడు యాప్స్ పర్మిషన్ అడుగుతూ ఉంటుంది అనమాట. పర్మిషన్ ఏంటంటే మీ కాంటాక్ట్స్ కి పర్మిషన్ అడుగుద్ది, మీ గ్యాలరీ ఎక్కడైతే ఫొటోస్ ఉంటాయో దానికి పర్మిషన్ అడుగుతుంటది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసిన యాప్ కి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదనేది మీరు ఆలోచించుకొని ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఎన్ని ఎస్ఎస్ కొట్టకుండా జాగ్రత్తగా చూసుకొని అవసరమైన వాటికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్, మొబైల్స్ కూడా ఎక్కడంటే అక్కడ మనం కొనకూడదు, ఎందుకంటే మొబైల్స్ లో కూడా మానిపులేషన్స్ జరుగుతున్నాయి. ఐఎంఈఏ నంబర్ అనేది ఉంటుంది, యూనిక్ నంబర్, అది కూడా మానిపులేషన్ జరుగుతుంది. కాబట్టి మీకు

0: ట్రస్టెడ్ షాప్స్ దగ్గర నుంచి మాత్రమే మీరు మొబైల్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు మనం సడన్ గా అబ్జర్వ్ చేస్తుంటాం, మొబైల్ సైలెంట్ లో పోయి ఉంటుంది, సిమ్ కార్డు పనిచేయదు, మీకు కాల్స్ రావు, కాల్స్ పో, ఒక 1 అవర్ దాకా గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్ గా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేసి మీరు వాళ్ళని ఇట్లా నాది కాల్స్ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం అనేది మీరు ఇమీడియట్ గా కనుక్కోవాలి. లేకపోతే ఏంటంటే, మీ నంబరు సిమ్ స్వాప్ ప్రాసెస్ ద్వారా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి ఆ నెంబరు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ లోపే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీది మొబైల్ పనిచేయకపోతే ఇమీడియట్ గా దాన్ని మీరు సర్వీస్ ప్రొవైడర్స్ కి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్, డిఓటీ కూడా ఈ మధ్య ఒక ట్యాప్ కాఫ్ అనే ఒక పోర్టల్ తెచ్చింది. ఆ పోర్టల్ లో ఇందాక మేము చెప్పినట్టుగా sancharsathi.gov.in, దాంట్లోనే ఈ ట్యాప్ కాఫ్ అని ఉంది, TAFCAP COP. దాంట్లో ఏంటంటే, మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి లింక్డ్ గా ఉన్న పేరుతోటి ఏమైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్లన్నింటినీ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఏదైనా కనెక్షన్ మీకు తెలియంది గానీ మీ పేరుతోటి పనిచేస్తున్నట్లయితే మీరు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్స్ ను కూడా వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, జనరల్ గా మనకి బ్యాంక్స్ ఫోన్ ద్వారా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీరు ఇమీడియట్ గా ఆన్లైన్ లో చేయాలని చెప్పి ఆ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వరు. జెన్యున్ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు గానీ ఇన్సూరెన్స్ వాళ్ళు గానీ ఎవరు ఆన్లైన్ లో చేయటం జరగదు. కాబట్టి ఏంటంటే, మీకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ ని మీరు నమ్మకూడదు, ఇన్సూరెన్స్ నుంచి గానీ బ్యాంక్స్ నుంచి గానీ అని చెప్పి ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి, వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని మీరు పట్టించుకోకూడదు. అవసరమైతే బ్యాంక్స్ కు మనం వెళ్ళాలి, బ్యాంక్స్ కు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, వెరిఫై చేసుకుని తర్వాత మాత్రమే దాని మీద మనం యాక్ట్ చేయాలి.
1: సార్, సైబర్ హైజీన్ లో వినియోగదారులు ప్రతిరోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలియజేయండి.
0: సైబర్ హైజీన్ అంటే ఏంటంటే, మనము మంచి డిజిటల్ అలవాటుని అనుసరించడం ద్వారా మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ గానీ, లేకపోతే డేటా హ్యాకింగ్ నుంచి గానీ, లేకపోతే మన మొబైల్ ఫ్రాడ్స్ గానీ వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మన డేటాని సురక్షితంగా ఉంచుకోవడానికి మనం ఏదైతే మంచి పద్ధతులను అవలంబించాలో అదే సైబర్ హైజీన్. మొబైల్ ఆపరేషన్ సిస్టమ్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఆ అప్డేట్స్ అడిగిన వాటిని ఏంటంటే మనం చేస్తూ ఉండాలి, అంటే లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్ గా ఉండాలి. ఎందుకంటే అవి వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని తగ్గించుకుంటూ వాళ్ళు అప్డేషన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే, మనం లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్ అవుతుండాలి. మొబైల్లో కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ లో మన డెస్క్టాప్ లో ఉన్న దీంట్లో కావచ్చు, ఇది అప్డేట్ చేస్తూ ఉండాలి. అదే విధంగా ఏంటంటే, మీ పాస్వర్డ్స్ ఏదైతే మనం వాడుతున్నామో అవి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అంటే ఒట్టి మన లెటర్స్ కాకుండా, లెటర్స్ గానీ నంబర్స్ గానీ, నెక్స్ట్ మనకి ఏదైతే సింబల్స్ ఉన్నాయి కదా, అవి కాంబినేషన్ లో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే, ఇది హ్యాక్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, పాస్వర్డ్ కూడా పీరియాడిక్ గా మారుస్తుండాలి, 15 డేస్ కనో మంత్లీ అయినా పెట్టుకుని మార్చుకుంటూ ఉండాలి. పాస్వర్డ్స్ ని ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉంటాం. నెక్స్ట్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవటం. వెబ్సైట్స్ లో ఈ గూగుల్ వాటిలో మనం స్టోర్ చేయమని అడుగుతాం, కానీ ఏంటంటే ఇట్లా స్టోర్ చేయటం అనేది మంచిది కాదు. నెక్స్ట్, ఒకే పాస్వర్డ్స్ డిఫరెంట్ వాటికి వాడతాం, అటువంటి వాటిని కూడా మనం తీసేయాలి. నెక్స్ట్, మొబైల్స్ ను కూడా ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఇప్పుడు మొబైల్ ని మనం ఫ్రెండ్సే కదా అని చెప్పి టేబుల్ మీద పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయేస్తుంటాం. నెక్స్ట్, దానికి లాక్ పెట్టాం, ఇది కూడా సైబర్ ఫ్రాడ్స్ కి ఈ యొక్క ఐడెంటిటీ థెఫ్ట్, అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ జరుగుతుంది, దాంతో ఇటువంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్, మన మొబైల్స్ లో కూడా ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు. ఫోన్ ఓపెన్ అయితే ఎవరైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయటం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే, మనం ఇమీడియట్ గా దాన్ని లాక్ అయ్యే ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, అంటే మనం ఒక పిన్ తోటి ఓపెన్ చేయడం కాకుండా ఫింగర్ ప్రింట్ గానీ, లేకపోతే మన ఫేస్ రీడింగ్ గానీ, ఇటువంటివి కూడా రెండు రకాలు, రెండు పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు, దాన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటాం, అది కూడా చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు డెస్క్టాప్ పీసీలో మనం యుఎస్బి పోర్ట్ ఉంటుంది, అక్కడ మనం పెన్ డ్రైవ్ తెచ్చి ఎక్కడో తెచ్చి పెడుతుంటాం. సైబర్ హైజీన్ అంటే పెన్ డ్రైవ్ పెట్టంగా వైరస్ ఏదైనా ఉంటే దానికి ఎక్కుతుంది. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత యాంటీవైరస్ స్కాన్ చేసుకోవాలి, చేసుకుని దాన్ని చేయాలన్నమాట. ఎందుకంటే సపోజ్ ఏదన్నా మనం ఏదన్నా లింక్ డౌన్లోడ్ చేసాం, మాల్వేర్ వస్తుంది, అంటే మెలిషియస్ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ మళ్ళా మన పీసీలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే, పీసీ పూర్తిగా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక మీరు లింక్స్ గురించి మాట్లాడారు కదా, ఆ లింక్స్ లో ఏంటంటే వాళ్ళు రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లోడ్ చేస్తారు, మనం క్లిక్ చేయగలనే మన మొబైల్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు మనం చేసే యాక్టివిటీ అన్ని చూడగలుగుతారు, కాబట్టి మన లాగిన్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు, ఓటీపీలు కూడా చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన మొబైల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మన ఫైనాన్షియల్ యాప్స్ వాళ్ళు చూడగలుగుతారు, కాబట్టి ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేసి వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: సురేష్ బాబు గారు, చివరిగా మొబైల్ వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ట్రాయ్ కల్పిస్తున్న అవగాహన చర్యల గురించి తెలియజేయండి.
0: ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాలలో ఈ సైబర్ అవేర్నెస్ మీద, అదేవిధంగా టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్

0: కండక్ట్ చేస్తూ ఉంది. దాన్ని మేము కన్జ్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటాము. అదేవిధంగా మాకు కన్జ్యూమర్ అడ్వకేసీ గ్రూప్స్ అని ప్రతి స్టేట్ లో కొన్ని కన్జ్యూమర్ గ్రూప్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు డిస్టిక్ అండ్ బ్లాక్ లెవెల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని సిఏపీస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా 4 సంవత్సరాల్లో వాళ్ళు ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేయాలి. సో వాళ్ళు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి ట్రై అనేది కంటిన్యూస్ గా కస్టమర్స్ కి కన్జ్యూమర్ అవేర్నెస్ మీద, టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ మీద, అదేవిధంగా ఇప్పుడు సైబర్ హైజీన్ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద అవేర్నెస్ ని తీసుకురావడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తూ ఉంది.
1: సార్, సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందంటారు?
0: ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిలో ఎక్కువగా మనం ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఫొటోస్ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ఫొటోస్ ని మార్ఫింగ్ చేయటాలు చేసి బ్లాక్ మెయిల్ చేయటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫొటోస్ ని వాడుకొని ఫ్రాడ్స్టర్స్ మీ పేరెంట్స్ కి వీళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని బంధించినట్టుగా చేసి వాళ్ళని మనీ కోసం బ్లాక్ మెయిల్ చేసే కేసెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే మీ యొక్క వాయిస్ ని వాళ్ళు ఫోన్ చేసి మీతో మాట్లాడినప్పుడు ఫ్యూ సెకండ్స్ లో మీ యొక్క వాయిస్ ని శాంపిల్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అదే శాంపిల్ ని వాళ్ళు వీడియో చూపించి, మీ ఫొటోస్ ద్వారా జనరేట్ అయిన వీడియో ఆడియో చూపించి బ్లాక్ చేసినట్టుగా మీ పేరెంట్స్ ను కూడా మనీ కోసం బ్లాక్ మెయిల్ చేసే ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీ యొక్క టూర్స్ గానీ ఎక్కడికైనా వెళుతున్నాం అనేది మీరు పోస్ట్ చేయడం జరుగుతుందో, ఈ యొక్క ఫ్రాడ్సర్స్ మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని పర్సనల్ గా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సైబర్ స్కామ్స్ లో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అంటే వాళ్ళు మీకు ఫోన్ చేసేసి మీ ఫ్రెండ్ గా నటిస్తూ మీకు ఎక్కడో చాలా మీతో వర్క్ చేసినట్లుగానో, లేకపోతే మీ దూరబంధు తెలిసిన విధంగానో ఫోన్ లో మాట్లాడిన తర్వాత కొంత నమ్మకాన్ని కలిగించిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మీ ఈ ఫలానా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ లో మీరు పెట్టుబడి పెట్టండి, అది చాలా ఫాస్ట్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ ఆదాయాలు చూపించడం జరుగుతుంది. అది ఆన్లైన్ లో చూపిస్తారు, యాక్చువల్ గా నిజంగా ప్రాఫిట్ ఉండదు. సో ఎక్కువ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా కనిపించరు, మీ కాల్స్ కి ఆన్సర్ చేయరు. ఇటువంటి స్కామ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ జాబ్ స్కామ్స్ అని, ముందు ఇంటర్వ్యూ చేసినట్టుగా నటిస్తారు, మీరు సెలెక్ట్ అయినట్లుగా చెప్తారు, సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ చేయాలి, దానికోసం కొంత ఫీజు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు, అది ట్రాన్స్ఫర్ కాగలనే వాళ్ళు మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటి ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ది, అంటే మనకు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఐడెంటిటీ, అంటే మన రిలేషన్స్ ని వాటిని కనుక్కొని కూడా మీ రిలేషన్స్ ని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర, అంటే మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కి ఫోన్ చేసి ఫలానా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు, మీరు ఇమీడియట్ గా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇటువంటి కేసులు కూడా రావడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటి ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం సోషల్ మీడియాలో మన ఫొటోస్ గానీ ఏదైనా డీటెయిల్స్ పోస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం.
1: మొబైల్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాల గురించి, అలాగే స్పామ్ సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు వినియోగదారులు తీసుకోవాల్సిన అవగాహన చర్యల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సురేష్ బాబు గారు.
0: ధన్యవాదాలండి శ్రోతలందరికీ.
1: మీరింతవరకు సేవా పర్వలో భాగంగా సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి కేవీ సురేష్ బాబు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, ట్రాయ్ రీజనల్ ఆఫీస్, హైదరాబాద్. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మార్టూరు శ్రోతలు గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ వీరి కోరిక మేరకు చాణక్య చంద్రగుప్త చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాలా.

విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వరాభిషేకం చిత్రానికి కేజే యేసుదాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు బుచ్చిరెడ్డిపాల నుంచి గోపీనాథ్, వీరి కోరిక మేరకు ఈ పాట.

చిన్నల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కురుక్షేత్రం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలా పాడిన పాట. శ్రీ నారాయణ రెడ్డి సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న వారు ఏలూరు

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం, ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మెరుపు కలలు చిత్రానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట.

0: మౌనమాలు నేర్పాలని అనుకున్నా.
1: ఇద్దరు ఇద్దరే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇప్పుడు మీకోసం. ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: పెళ్లి పుస్తకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: అన్నం నెయ్యి వేడి అన్నం కాచి నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచి నెయ్యి.

వెరీ గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరే.

ప్రభుత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినప

మీరింతవరకు రాముడు భీముడు చిత్రం నుంచి పాటలు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లు ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: ఫర్ మూవింగ్ ది మోషన్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెంటేషన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business in council of states that is Rajya Sabha accordingly a supplementary list of business for today has been issued for taking up this bill for consideration and passing.
0: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గావిట్, రజత పథకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంట్

0: తదితర సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
1: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8-2 बजे तक के लिए स्थगित की जाती है.
0: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డి టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్దితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
2: With so much uncertainty and geopolitical crisis around the world, we even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
0: Bihar, Gujarat, Madhya Pradesh rashtralloni 3 assembly niyojakavargala up ennikalaku polling konasagutondi. బీహార్ లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్ లోని మంచ్లాపూర్, మధ్యప్రదేశ్ లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్ లోని మంచ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్ లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్

0: ను కూడా ఉపరాష్టపతి అభినందించారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జానపద కళారూపం. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో భక్త మార్కండేయ బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ ఎం ప్రసాద్ బాబు. వంతలు శ్రీ ఎం చిరంజీవి, శ్రీ ఎం రత్నరాజు

0: ఝుమతరితా.
1: ఒరే సోదరా, భక్తి అంటున్నావు, ముక్తి అంటున్నావు, పరమేశ్వరుడు ఆజ్ఞ అంటున్నావు, అమ్మ దయ అంటున్నావు, అసలు విషయం ఏమిట్రా?
2: చూడు నాయన, మహామహుల మహత్యాలతో బాసిల్లే మన భారతదేశములో తమ తమ భక్తి భావనతో భగవంతుడునే ప్రత్యక్షం గావించుకొని భగవంతుడు భక్తునికి దాసుడు అనే కీర్తిని మూర్తిభవింపజేసుకున్న దేశం పరమ పవిత్ర పునీత దేశం మన భారతదేశం.
1: అవునవును,
2: అటువంటి మన భారతదేశములో
1: భారతదేశములో

0: అయితే సోదరా, మన భారతదేశంలో మునిపల్లె అనే గ్రామంలో మృకండు మరుధ్వదే అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు.
1: అవునవును.
0: అయితే ఆ ముని దంపతులు పరమేశ్వరునికై పరమ నిష్ఠాగరిష్ఠులై పరమ భక్తితో పూజలు చేసే పరమ భక్తులు. వారికి వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు. అయితే సంతానం లేదనే చింతతో ఆ దంపతులు తీర్థయాత్రలు సేవిస్తున్నారట. ఆ పుణ్య దంపతులు సంతానం కొరకు పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ పుణ్య నదులలో స్నానమాచరిస్తూ తమ గ్రామమైన మునిపల్లికి
1: చేరుకున్నారు.
0: అయినా వారికి సంతాన భాగ్యం కలగలేదు. ఇక లాభం లేదని మృకండ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో సంతానం పొందాలని యోచించి ఘోరమైన అరణ్యంలో మృకండు ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు.
1: ఏ విధంగానయ్యా?
2: పుత్రోదయమును పొందుట కొరకు
1: ఓహో
2: పరమేశ్వరునికి అయి

0: హరిత.
1: అయితే ఈ విధంగా మృకుండ మహామునికి పుత్ర సంతానం కలగాలి అని ఘోరమైన అరణ్యానికి వెళ్లి అఘోరమైన తపస్సు చేశాడు. అతను తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నాయనా మృకుండ, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏ వరము కావాలో కోరుకో నాయనా అనగా,
0: స్వామి చంద్రశేఖర శారా.

0: స్వామి సర్వేశ్వర, మా వంశం ఉద్ధరింపబడాలి, కనుక తమరి అనుగ్రహంతో ఒక కుమారుని ప్రసాదించండి స్వామి అనగానే అంత పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ భృకుండ మహర్షితో ఇలా అంటున్నాడు.
1: దృష్టుడు దుర్మార్గుడు.

0: శంతరిత
1: అంత పరమేశ్వరుడు భక్త మృకండ
0: మృకండ దుర్మార్గుడు దృష్టుడు క్రూరుడు దొంగ వ్యసన పరుడు లాంటి 100 సంవత్సరాలు బ్రతికే కొడుకు కావాలా? లేదంటే సన్మార్గుడు సద్గుణవంతుడు సత్యధర్ముడు సత్ప్రవర్తన కలిగిన 16 సంవత్సరాలు బ్రతికే కొడుకు కావాలా అని అనగానే ఆ మాటలు విన్న మృకుండ మహాముని ఏమంటున్నాడయ్యా
1: చిరాయువైన గుణ

0: దుర్మార్గుడైన కొడుకు వందేళ్లు బ్రతికినా అటువంటి కొడుకు వద్దు
1: వద్దు.
0: 16 సంవత్సరాలు బ్రతికిన సన్మార్గుడు సత్యసంధుడు లాంటి కొడుకు చాలు స్వామి అన్నాడు మృకుండు. తదస్సు అని దీవించాడు పరమేశ్వరుడు. కొన్ని నెలలకు మృకండుని భార్య మరుద్వతి నెల తప్పింది. నాయన అయ్యా నా దిగిన

0: ఆ బాలుడు కోట సూర్య ప్రకాశవంతుడై
1: ప్రకాశవంతుడై
0: ముఖబింబం చంద్రబింబం వలె చల్లని వెన్నెలను కురిపిస్తూ మురిపిస్తూ ఉన్నాడు ఆ చిన్నారి బాలుడు. శివాంశ సంభూతుడైన ఆ బాలునికి మార్కండేయుడు అనే నామకరణం చేశారు తల్లిదండ్రులు. దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ విద్యాభ్యాసాలు ఏ విధంగా నేర్చుకుంటున్నాడయ్యా
2: మార్కండేయుడప్పుడే.

0: అచర కాలములోన అన్ని శాస్త్రములోని ఆంతర్యమర్థమును గ్రహించే
1: ఓ రామ రాఘవ శ్రీరామ రాఘవ రామయ్య రఘుకుల సోమా.
0: ఈ విధంగా అన్ని శాస్త్రాల్లో అన్ని పురాణాలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ పఠించి అందరిలోనూ మిన్న అనిపించుకున్నాడు
1: మార్కండేయుడు.
0: మార్కండేయునికి 7 సంవత్సరాల వయసులో ఒకనాడు సప్త మహర్షులైనటువంటి కశ్యపత్రి భరద్వాజ విశ్వామిత్రం చ గౌతమ శమదగ్ని వశిష్ఠయుతో సప్తేతురుషస్తద ఆ సప్త మహర్షులు మృఖండుని ఇంటికి దయచేశారు. వారికి ఘనమైన స్వాగతము పలికి వారికి చక్కని విందును ఏర్పాటు చేశారు మృఖండు. విందు భోజనము అనంతరము మార్కండేయుని చేత తాంబూలం ఇప్పించగా చిన్న మార్కండేయుని యొక్క భక్తి భావన పెద్దల యందు గౌరవము వినయము విధేయత చూచినటువంటి ఆ సప్త మహర్షులు ఏ విధంగా దీవిస్తున్నారయ్యా.

0: மார்க்கண்டே யோனிகி தீவனுலந்தில்சே. ఎప్పుడైతే ఆ యొక్క సప్త మహర్షులు దీవించారో ఆ మాటలు విన్నటువంటి మృకండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సప్త మహర్షులారా, మీరు ఈ బాలుణ్ణి చిరంజీవి దీర్ఘాయుష్మానుభవ అని దీవించారు.
1: దీవించారు
0: కానీ ఈ బాలునికి 16 సంవత్సరాల వయసు అని దీవించి పరమేశ్వరుడు ఈ కుమారుని నాకు ప్రసాదించాడు. మరి ఈ బాలుని మీరు చిరంజీవి అని దీవిస్తే మా కుమారుడు సంపూర్ణ ఆయుష్మంతునిగా ఎలా ఉంటాడు? మహాత్ములైన మీ

0: మాట సత్యమవుతుందా అని మృకండ మహర్షి బాధపడుతూ అడగగా
1: అడుగగా
0: అంతర సప్త మహర్షులు బాగా ఆలోచించి
1: ఆలోచించి
0: నాయనా నీ యొక్క కుమారుణ్ణి మేము సత్యలోకానికి తీసుకువెళ్తాము
1: తీసుకువెళ్తాము
0: అని చెప్పి మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్ళగా అంత బ్రహ్మదేవుని చూచినటువంటి మార్కండేయుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు.
1: ఈ విధంగానయ్యా
0: చతుర్ముఖ

0: బ్రహ్మాత్మభూసురాజ్వేష్ట పరమేష్టి పితామహా గర్భోలోకే స్వయంభూ చతురాననా. ఏడు సంవత్సరాల మార్కండేయుడు బ్రహ్మదేవుని స్మరణ చేయగా చిలక పలుకులు వంటి మాటలకు భక్తి భావమునకు వినయమునకు వినమ్రతకు విస్మయమొందిన బ్రహ్మదేవుడు మార్కండేయును చూచి, చిరంజీవి చిరంజీవా సుఖీ భవ సుఖీ భవ దీర్ఘాశ్వానుభవ అని ఇలా బ్రహ్మదేవుడు మార్కండేయును దీవించగానే ఆ మాటలు విన్న సప్త మహర్షులు,
1: స్వామి విధాత మీరు ఈ కుమారుణ్ణి దీర్ఘాయుష్మానుభవ అని దీవించారు. కానీ ఈ బాలునికి పరమేశ్వరుడు 16 సంవత్సరాలు అర్ధాయుష్ అని వరమిచ్చారట. మరి మీ నోటి వెంట వచ్చిన మాట నెరవేరునా స్వామి? సృష్టికర్తవైన మీ నోటి మాటే నిజం కాకపోతే ఎలా స్వామి అన్నారు ఆ సప్త మహర్షులు. ఆ మాటలు వినటువంటి చతుర్ముఖుడు, ఓ మహర్షులారా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మరి నా నోటి మాట ఒమ్ము కాదు. భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ఆర్యోక్తి. ఇతని భక్తే ఇతన్ని రక్షిస్తుంది అని పలికాడు విధాత. ఆ మాటలు విన్న సప్త మహర్షులు మార్కండేయుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించి ఆ బాలునికి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, నాయనా మార్కండేయ, నీవు నిత్యం ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ప్రార్థించు నాయన అని చెప్పి వెళ్లిపోయారు సప్త మహర్షులు. ఇక రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అప్పటికి మార్కండేయునికి 15 సంవత్సరాలు వయసు రాగానే ఒకనాడు తల్లిదండ్రులు తన కుమారుని చూచి,
0: కుమారుడు చూచి ఏమంటున్నారయ్యా, అయ్యా ఎన్ని వత్సరాలు నిన్ను పెళ్లి

0: ఈ జన్మను ప్రసాదించిన పరమేశ్వరుడే జన్మ రహస్యాలు చూపిస్తాడు, మీరు బెంగపడకండి అని చెప్పి పరమేశ్వరుని ఆరాధిస్తున్నాడు. అప్పుడు మార్కండేయుడు, ఆయన అప్పుడు భక్తుడు మార్కండేయుడు అమ్మ నాన్నలా దీవెన్లు పొంది,
1: అమ్మ నాన్నలా దీవెన పొంది
0: రక్షపట్టి విభూ

తన మార్కండేయుని రుద్రాక్షమాలను ధరించి విభూతి నుదుట పెట్టి కాషాయ దుస్తులు కట్టి శివాలయంలోనికి వెళ్లి పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు. యక్ష స్వరూపాయ జటాధరాయ సనాత

0: అయితే ఈ కథ ఎలా
1: ఉండగా
0: ఒకనాడు నారద మహర్షి యమధర్మరాజును
1: చేరి
0: ఏమయ్యా సమవర్తి, నీవు అష్టదిక్పాలకులలో ఒకడివి, నీవు సక్రమంగా సమంగా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తున్నావా అన్నాడు నారదుడు. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఏమైంది స్వామి, ఏమంటావేమయ్యా? అదిగో భూలోకములో మార్కండేయుడు అనే బాలుడు శివాలయములో శివ పూజ చేస్తున్నాడు. ఆ బాలునికి పరమశివుడు ఇచ్చిన ఆయుష్ 16 సంవత్సరాలు నేటితో నిండిపోయాయి. పూర్తి ఆయుష్ కోసం ఆ పరమశివుడినే ప్రార్థిస్తున్నాడు మార్కండేయుడు. ఇది సరైన న్యాయమా? ఇది చూస్తూ పాపపుణ్యాలు విచారించే నీవు ఎలా ఊరుకుంటా? ఆయుష్ తీరిన తర్వాత ప్రాణాలు తీసే బాధ్యత నీది కాదా? న్యాయం అన్యాయం విచారించవలసిన ధర్మము నీది కాదా? నీ ధర్మము నీవు నిర్వర్తించు అని చెప్పి మెల్లగా జారుకున్నాడు నారద మహర్షి. ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు తన భటుల్ని పిలిచి, ఓ ఈ యమకింకరులారా, మార్కండేయుని ప్రాణాలు తీసుకురండి
1: అని
0: చెప్పగా అంత యమభటులు భూలోకములో మార్కండేయుడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. సమయంలో మార్కండేయుడు ఏం చేస్తున్నాడయ్యా? నియమ నిష్ఠలతో పలు పుష్పాలతో అభిషేకం చేస్తున్నాడు పరమేశ్వరుని. ఇది చూచినటువంటి యమభటుడు మార్కండేయుని వద్దకు వెళ్ళగానే బాలుని దరిలో నాయనతోరణము తిరుగుతూలే మెరిసెన తదక్కతో మార్కండేయులు చూచారా చిక్కముఖంతా
1: దేశారా.
0: శివాలయం వచ్చారా లేరయ్యా శివ

ఇలా యమభటులు మార్కండేయుని ప్రాణాలు తీసుకెళదామనుకున్నారు. కానీ ఆ ఇద్దరు యమభటులు శివాలయంలోనికి ప్రవేశించలేకపోయారు, ప్రాణాలు తీయలేకపోయారు, భయపడి యమలోకానికి వెళ్ళిపోయారు. యమధర్మరాజును చూచి, అయ్యా యమధర్మరాజా, ఆ బాలుని ప్రాణాలు మీకు తీయలేమయ్యా, ఎందుచేతనంటే అయ్యా

ఆ యమ భటులు మాటలు వినటువంటి యమధర్మరాజు ఒక్కసారిగా పైకి లేచి, ఒరే అసమర్థ భృచులారా, ఒక పసివాడి ప్రాణము హరించలేక ఇన్ని మాటలు చెబుతున్నారా? నా శాసనమునకు అడ్డు ఆచార్యులప శక్తులు గలరే, జపముండు కాదు ఆ నిఠల నయనం కూడా పుష్టరంబుగా చుమ్మి. నా శాసనములకు ఎదురెడ్డి నిలుచువారు కలరా, త్రిమూర్తులనైనా ఎదురిస్తాను, వనజ బౌండే కాదు నిటలాక్షుడైనా సరే నా శాసనములకు ఎదురు లేదు.

0: ఆడుతూ కాలయముండే మేఘంబుల కదిలే
1: మాకన్నయ్య కథలు జరిపే ముసర్ధగ
0: మీసము.

0: చాలా ఏమో దాని చేయరా లేక ఏమో దగ్గరను వాడాలి
1: మరి పట్ట మార్కండయ్య కథలు చెప్పేదము
0: ఎప్పుడైతే ఆ యొక్క యమధర్మరాజు ఇవ్వండి ఆ యొక్క మార్కండేయుని ప్రాణాలు తీసుకుందామని అనుకున్నాడు కానీ ఆ మార్కండేయు ఉన్న ప్రదేశానికి
2: చేరుకోలేకపోయాడు
0: చూసినటువంటి యమధర్మరాజు ఆవేశముతో ఒరే బాలక నీవు నన్ను కాదని ఎక్కడికి పోతావురా అంటూ నేత్రముల అగ్నికరములై ప్రజ్వరిల్లను జ్వాలలు ఎర్రని నిప్పులు గ్రకుచు పాశము తనకదో కాలయముండేతా లేచాడా కాలపాశమును వేశాడా.

0: ఎప్పుడైతే అలా యమధర్మరాజు తన యమపాశాన్ని వెయ్యగా
1: వెయ్యగా
0: అగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లుతూ ఆ యమపాశం మార్కండేయుని ప్రాణాలు హరించాలని వస్తుంది. అది చూచిన మార్కండేయుడు ఒక్కసారిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ యమపాశం మార్కండేయుని శివలింగాన్ని చుట్టి లాగుతుంది. అంత మార్కండేయుడు పరమేశ్వరుని వేడుకుంటున్నారు.

స్వయంగా మార్కండేయుడు పరమశివుడిని ప్రార్థిస్తున్నాడు, ఆ ప్రార్థనకు పరమేశ్వరుడు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నాడయ్యా. లాలించి రుద్రుడే రౌద్రముతో నపుడే ఆవిర్భవించను లింగోద్

కరమ కాయతో యమధర్మ రాజును జగించి తన్నాడా. పలను యమధర్మ రాజు ఎప్పుడైతే శివలింగము నుండి ఆవిర్భవించారో పరమేశ్వరుడు, ఓయే యమ నా స్మరణ చేస్తూ నన్నే జపిస్తున్న నా భక్తుల ప్రాణాలు తీసుకుందామనుకుంటావా? నీకెంత గర్వం వరా అంటూ పరమేశ్వరుడు తన ఎడమ కాలితో యమధర్మరాజును ఎగిల్చి ఒక తల్లు తన్నాడు శివుడు. అంతా దేవాది దేవతలంతా అక్కడ ప్రత్యక్షమై పరమేశ్వరుడు చూచి, శాంతించండి శంకర శాంతించండి, మీరు ఈ బాలుడు మార్కండేయునికి అర్ధాయుషుని ఇచ్చారని యముడు అలా చేశాడు. యముడిని క్షమించండి స్వామి అనగానే శాంతించినటువంటి ఆ పరమేశ్వరుడు క్షమించే శంభుడు యమధర్మరాజుని ప్రాణ భిక్ష పెట్టే క్షమించే శంభుడు యమధర్మరాజుని ప్రాణ భిక్ష పెట్టే

అయ్యే యమధర్మ రాజా, ఈ రోజు నుండి నా భక్తులు ఎవరు ఉంటారో, ఎవరైతే శివ పంచాక్షరి మంత్రము జపిస్తారో వారికి ఆమడ దూరములో నీవు ఉండాలి సుమా అని యమధర్మరాజుకి అనతిచ్చి, ఈ రోజు నుండి మార్కండేయుడు 16 సంవత్సరాల బాలునుగా దీర్ఘాయుషవంతుడై జీవించగలడు అని దీవించి ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. అందుచేతనే శివనామం పలికిన వారికి, శివస్మరణ చేసిన వారికి అకాల మృత్యు భయం ఉండదని మార్కండేయ యొక్క పురాణం చెబుతుంది. అందుకే రక్షకుడు

మీరింతవరకు భక్త మార్కండేయ బుర్రకథ విన్నారు. నిర్వహణ శ్రీ ఎం ప్రసాద్ బాబు. వంతలు శ్రీ ఎం చిరంజీవి, శ్రీ ఎం రత్నరాజు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో పట్టణ నివాస ప్రాంతాల జాతీయ భౌగోళిక స్థల సమాచార ఆధారిత భూ సర్వే నక్షా ప్రాజెక్టు అమలును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో నక్షా ప్రాజెక్టు అమలు పురోగతిపై భూవనరుల శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వాస్తవాల నిర్ధారణ, హక్కుల రికార్డు తయారీ, పట్టణ ఆస్తి కార్డుల జారీ వంటి ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సాంకేతికతతో పారదర్శకంగా భూ హక్కులు నిర్ధారించడమే నక్షా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం గోదావరి డెల్టా తూర్పు కాలువ, సామర్లకోట కెనాల్, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఏలేరు జలాశయానికి నీటి సరఫరా చేసే పురుషోత్తమపట్నం రెండవ దశ పంపింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో భాగంగా బెండపూడి, ఆరెంపూడి ప్రాంతాల్లో రహదారి పనులను పరిశీలించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని అధికారులు రైతులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. సాగునీటి నిర్వహణలో సమర్థ ప్రణాళికతో వ్యవహరించి నీటి వృధాను నివారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రైతులకు పంటల బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుందని, చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. పీఎంఎఫ్బీవై క్రాప్ ఇన్సూరెన్స్ యాప్తో పాటు బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూడా బీమా నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈరోజు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక అభివృద్ది, వ్యాపార విస్తరణ, విమానయాన రంగంలో కొత్త అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం విమానాశ్రయంను ప్రారంభిస్తారని మంత్రి తెలియజేస్తూ,
1: ఉత్తరాంధ్ర కళలకి రెక్కలు కల్పించడం ఈ ప్రాంత వాసుల ఆశలకు, ఆశయాలకు. భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని 2500 ఎకరాలు కేటాయింపు చేయడం, ఇది అన్ని కూడా క్లియరెన్స్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు రేపు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రతిరూపంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని రేపు ఉదయం విశాఖపట్నంలోని పార్క్ హోటల్ నుంచి అప్పుగారు వరకు 5K రన్ ని సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 9,36,165 రూపాయల విలువైన చెక్కులను 12 మంది లబ్ధిదారులకు రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు అందజేశారు.

0: మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రతి పౌరుడికి అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ను రేపు నిర్వహిస్తున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించనున్న ఏఎస్ఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ 5K రన్ ప్రచార పత్రికను విశాఖపట్నంలో మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ప్రపంచస్థాయి నగరమని, దీనిని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాల్లో ఎయిర్పోర్ట్ రన్ ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. యువత, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా మురపాకలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని లబ్దిదారులను నగదును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు పింఛన్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని నగరవనంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంలో విత్తన బంతులు మొలకెత్తి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించేందుకు మొక్కల పెంపకం, విత్తనాల విస్తరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉంటుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 1 ఆగస్టున భోగాపురంలోని విమానాశ్రయ ప్రారంభోత్సవం బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. విమానాశ్రయం, సభావేదిక, హెలీప్యాడ్ పరిసర మార్గాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించినట్లు చెప్పారు. ఈ ఆదేశాలు ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 1 ఆగస్టు రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశాపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి
1: జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత ట్రస్ట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో దేశభక్తి స్ఫూర్తి గీతాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పోలీస్
4: మిస్ సీమా,
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్,
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో మానవ అక్రమ తరలింపును నిరోధించడం ఎలా, శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం వింటారు.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత శ్రద్ధతో, అత్యంత బాధ్యతతో మరియు సామూహికంగా చర్య తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతున్నాను. అదే మానవ అక్రమ రవాణాను ఎలా నివారించాలి అనే విషయం. మానవ అక్రమ రవాణా అనేది దూరదేశాల్లో మనకు తెలియని చోట్ల మాత్రమే జరిగే నేరం కాదు. అది మన చుట్టుపక్కల రైల్వే స్టేషన్లో నకిలీ ఉద్యోగ ఆఫర్ల ద్వారా, పెళ్లి, వలస, విద్యా పేరుతో ఇచ్చే తప్పుడు హామీల ద్వారా, మరియు కొన్నిసార్లు మనం నమ్మే వ్యక్తుల ద్వారా కూడా జరుగుతుంది. ఇది అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛను, గౌరవాన్ని, భద్రతను, భవిష్యత్తును దోచేస్తుంది. మన ముందున్న సవాలు కేవలం బాధితులను రక్షించడం మాత్రమే కాదు, హాని జరగకముందే దాన్ని ఆపడం కూడా. మానవ అక్రమ రవాణా బలహీనత ఉన్న చోట పుట్టుకొస్తుంది. పేదరికం, విద్యలేమి, గృహహింస, బాల్య వివాహాలు, రక్షణ లేని వలస, వివక్ష, బలహీనమైన బాలల సంరక్షణ వ్యవస్థలు మరియు సమాజ మౌనం, ఇవన్నీ అక్రమ రవాణాదారులకు అవకాశం కల్పిస్తాయి. కుటుంబాలు నిరాశలో ఉన్నప్పుడు, పిల్లలు పాఠశాలలకు దూరమయ్యేటప్పుడు, యువత ఉపాధి కోసం వెతుకుతున్నప్పుడు, సమాజం అప్రమత్తంగా లేకపోతే అక్రమ రవాణాదారులు తమ పని మొదలు పెడతారు. అందుకే నివారణ సమగ్రంగా ఉండాలి. పోలీసుల చర్య తర్వాత మాత్రమే స్పందిస్తే సరిపోదు. ప్రజలను బలహీనపరిచే పరిస్థితులను ముందుగానే తగ్గించాలి. భారత ప్రభుత్వం మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాలు, ముఖ్యంగా మానవ అక్రమ రవాణాను నివారించేందుకు

ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం క్రైమ్ ఇన్ ఇండియా నివేదికలో ట్రాఫికింగ్కు సంబంధించిన సమాచారం ప్రచురించబడుతోంది మరియు తాజా అందుబాటులో ఉన్న డేటా 2023 వరకు ఉంది. ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 మరియు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ద్వారా చట్టపరమైన వ్యవస్థను మరింత బలపరిచింది. ఇప్పుడు ఈ చట్టాన్ని సులభమైన భాషలో అర్థం చేసుకుందాం. భారతీయ న్యాయ సంహితలోని 143వ సెక్షన్ మానవ అక్రమ రవాణాను నిర్వచిస్తుంది. ఇందులో వ్యక్తులను రిక్రూట్ చేయడం, తరలించడం, దాచిపెట్టడం, బదిలీ చేయడం లేదా స్వీకరించడం చర్యలు ఉంటాయి. ఈ నేరానికి కఠిన శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు లేదా అనేక మందిని రవాణా చేసినప్పుడు శిక్ష మరింత తీవ్రమవుతుంది. 144వ సెక్షన్ అక్రమ రవాణాకు గురైన వ్యక్తిని దోపిడీ చేయడాన్ని, అందులో లైంగిక దోపిడీని కూడా శిక్షిస్తుంది. బలవంతం, మోసం, ఒత్తిడి లేదా అధికార దుర్వినియోగం ఉన్నప్పుడు బాధితుడి సమ్మతి నేరాన్ని సమర్థించదని చట్టం స్పష్టం చేస్తోంది. అక్రమ రవాణాకు సంబంధించి తరచూ ఇతర నేరాలు కూడా జరుగుతాయి. తప్పుడు హామీల ద్వారా మోసం, బాలల దోపిడీ, ఆర్గనైజ్డ్ క్రైమ్, పిల్లలపై జరిగే నేరాలు వంటి వాటిని చట్టం గుర్తించింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ప్రకారం అక్రమ రవాణా కాగ్నైజబుల్ మరియు నాన్ బెయిలబుల్ అఫెన్స్గా పరిగణించబడుతుంది. అలాగే బాధితులకు పరిహారం మరియు పునరావాసం కోసం ఒక వ్యవస్థ కూడా ఉంది. ఇది ఎంతో ముఖ్యం, ఎందుకంటే ఒక బాధితుడిని రక్షించిన తర్వాత కేవలం సానుభూతి సరిపోదు. వారికి భద్రత, న్యాయ సహాయం, కౌన్సిలింగు, ఆశ్రయం, విద్య, ఉపాధి అవకాశాలు మరియు దీర్ఘకాల పునరావాసం అవసరం. భారతదేశం యాంటీ ట్రాఫికింగ్ చర్యల్లో సంస్థాగత మద్దతును కూడా బలపరుస్తోంది. జిల్లాల స్థాయిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయబడ్డాయి. క్రైమ్యాక్ వంటి వ్యవస్థల ద్వారా నేర సంబంధిత సమాచారం పరస్పరం పంచుకోవడం జరుగుతోంది. పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉన్నాయి. సెక్షువల్ అఫెన్సెస్ ట్రాకింగ్ సిస్టమ్, అఫెండర్స్ డేటాబేస్ వంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. బాధితుల పరిరక్షణ కోసం మిషన్ శక్తిలోని శక్తి సదన్ హోమ్స్, అలాగే మిషన్ వాత్సల్య ద్వారా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. అయితే చట్టాలు, వ్యవస్థలు సమర్థంగా పనిచేయాలంటే సమాజం అప్రమత్తంగా ఉండాలి. నివారణ ఇంటి నుంచే మొదలవుతుంది. పాఠశాలలో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, పని స్థలాల్లో, గ్రామాల్లో, పట్టణ స్లమ్స్లో కూడా అప్రమత్తత అవసరం. ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, విద్యార్థి, పొరుగువాడు, యజమాని, సమాజంలో నాయకులు అందరికీ బాధ్యత ఉంది. అక్రమ రవాణాను ఆపాలంటే ముందుగా వచ్చే హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. ఒక్కసారిగా అనుమానాస్పద ఉద్యోగ ఆఫర్లు రావడం, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా పాఠశాల మానేయడం, ఒక టీనేజర్ పెళ్లి కోసం బలవంతానికి గురి కావడం, కుటుంబం అనుమానాస్పద రుణాలు తీసుకోవడం, ఒక యువతి సరైన పత్రాలు లేకుండా తరలించబడటం లేదా ఒక పిల్లవాడు సంబంధం చెప్పలేని వ్యక్తితో ప్రయాణించడం, ఇవన్నీ ప్రమాద సంకేతాలు కావచ్చు. అక్రమ రవాణా అంటే కేవలం బలవంతపు అపహరణ మాత్రమే కాదు. మోసం, భావోద్వేగ ఒత్తిడి, నకిలీ ఉద్యోగ హామీలు, ఆకర్షణీయంగా కల్పించే వలస అవకాశాలు, వివాహం పేరుతో మోసం, ఫిల్మ్ అవకాశాలు, గృహ పని, బ్యూటీ జాబ్సు, విదేశీ ఉద్యోగాలు, ఇలా అనేక మార్గాల్లో అక్రమ రవాణాదారులు తమ వలస వేస్తారు. సామాజిక మాధ్యమాలు, గేమింగ్ యాప్స్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ల ద్వారా కూడా వారు సంప్రదిస్తారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇస్తామని నమ్మించి మోసం చేస్తారు. అందుకే అవగాహన మొదటి రక్షణ గోడ. నివారణలో అత్యంత శక్తివంతమైన సాధనం విద్య. పిల్లలు చదువులో కొనసాగితే వారు తక్కువ బలహీనలవుతారు. అమ్మాయిలు పాఠశాలలో కొనసాగితే బాల్యం, వివాహం, దోపిడీ ప్రమాదం తగ్గుతుంది. టీనేజర్లకు డిజిటల్ భద్రత, కార్మిక హక్కులు, వ్యక్తిగత భద్రత గురించి నేర్పితే వారు మోసాలను ఎదిరించగలుగుతారు. కుటుంబాలు పిల్లలను పాఠశాలలో ఉంచేందుకు ప్రోత్సహించాలి. వారి ఆశయాలను గౌరవించాలి. పిల్లలు కనిపించకపోతే లేదా అకస్మాత్తుగా మారిపోయినా వెంటనే సహాయం కోరాలి. విద్య అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది రక్షణ కూడా. సురక్షిత వలస కూడా ఒక ప్రధాన సాధనం.

అనేక బాధితులు ధృవీకరణ లేని ఉపాధి కోసం వెళ్ళినప్పుడు అక్రమ రవాణా గురవుతున్నారు. అందుకే ఉద్యోగదాతలను ధృవీకరించడం, లైసెన్సులు చెక్ చేయడం, పత్రాలు ప్రతులు దగ్గర ఉంచుకోవడం, ప్రయాణ వివరాలను నమ్మకమైన బంధువులతో పంచుకోవడం, ఉద్యోగం పేరుతో అపరిచితులకు డబ్బు ఇవ్వకపోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా తమ గుర్తింపు పత్రాలను తెలియని ఏజెంట్లకు ఇవ్వకూడదు. ఒక ఉద్యోగ ఆఫర్ నిజం కానంత మంచిగా అనిపిస్తే చాలా సందర్భాల్లో అది మోసం కావచ్చు. నిజమైన యజమానులు గోప్యత కోరరు, ఆతృతతో నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేయరు, మరియు సరైన ఒప్పందం లేకుండా డబ్బు అడగరు. సమాజ అప్రమత్తత కూడా ఎంతో ముఖ్యం. గ్రామ పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు, బాల సంరక్షణ వ్యవస్థలు, పాఠశాలలు, ఎన్జిఓలు, స్థానిక అధికారులు కలిసి పనిచేస్తే నివారణ బలపడుతుంది. తమ పిల్లలను తెలిసిన బలహీన కుటుంబాలను గుర్తించే అనుమానాస్పద కదలికలను గమనించే సమాజం అక్రమ రవాణాదారులను సులభంగా చిక్కదు. కొన్ని సమాజాలు విజిలెన్స్ కమిటీస్ ఏర్పాటు చేసి ప్రమాదంలో ఉన్న కుటుంబాలకు మద్దతు ఇస్తున్నాయి, మరియు పిల్లలు లేదా పెద్దలు కనిపించకుండా పోయినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు. ఇది గూఢచర్యం కాదు, ఇది సంరక్షణ బాధ్యత సమిష్టి రక్షణ. వాసవ్య మహిళా మండలిలో, అలాగే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వంటి భాగస్వాములతో పనిచేస్తూ సమాజ ఆధారిత చర్య ఎంత ప్రభావవంతమో మేము చూశాము. పిల్లల సంరక్షణలో రెస్క్యూ, జస్టిస్, రీహాబిలిటేషన్, ప్రివెన్షన్, ఈ నాలుగు అంశాలు కలిసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. కేవలం రక్షణ సరిపోదు. ఈరోజు రక్షించిన ఒక పిల్లవాడు రేపు మళ్లీ అక్రమ రవాణాకు గురి కావచ్చు. పేదరికం, నిర్లక్ష్యం, హింస, కుటుంబ విరామం కొనసాగితే అందుకే నివారణలో కుటుంబ మద్దతు, కౌన్సిలింగు, పాఠశాలలో తిరిగి చేర్చడం, సంరక్షణలకు ఉపాధి మద్దతు కూడా ఉండాలి. ముందు వరుసలో ఉన్న వృత్తి నిపుణుల పాత్రను కూడా మనం గుర్తించాలి. ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, రవాణా సిబ్బంది, రైల్వే సిబ్బంది, ఎన్జిఓ సభ్యులు, వీరే మొదట ప్రమాదాన్ని గుర్తించగలరు. ఒంటరిగా ప్రయాణిస్తున్న పిల్లాడు, ట్రాన్సిట్లో ఉన్న బాధిత యువతి లేదా ఒత్తిడిలో ఉన్న కుటుంబం, ఇవన్నీ సంకేతాలు కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే స్పందించడం, సరైన సంస్థలకు తెలియజేయడం ఎంతో ముఖ్యం. ఒక వేగవంతమైన రిఫరల్ ఒక జీవితాన్ని కాపాడగలదు, మౌనం మాత్రం ప్రాణం తీస్తుంది. రైల్వే స్టేషన్లు ప్రత్యేకంగా ముఖ్యమైన ఇంటర్వెన్షన్ పాయింట్స్. రోజు అనేక బలహీన పిల్లలు, పెద్దలు స్టేషన్ల ద్వారా ప్రయాణిస్తారు. అక్రమ రవాణాదారులకు ఇవి రిక్రూట్మెంట్, మూవ్మెంట్, అబాండన్మెంట్ కోసం అనుకూల ప్రదేశాలు. అందుకే పర్యవేక్షణ, చైల్డ్ హెల్ప్ డెస్క్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో సమన్వయం ఎంతో అవసరం. కనిపించకుండా పోయిన ప్రతి పిల్లవాడిని అత్యంత తీవ్రతతో పరిగణించాలి. అక్రమ రవాణా నివారణలో మొదటి కొన్ని గంటలు చాలా కీలకం. డిజిటల్ ప్రపంచంలో కూడా అక్రమ రవాణాను ఎదుర్కోవాల్సిన అవసరం పెరుగుతోంది. ఈరోజు ట్రాఫికర్లు మొదట ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో నమ్మకం కల్పించి తప్పుడు హామీలతో మోసం చేసి పిల్లలను మరియు యువతను వలలోకి తీసుకువెళ్తున్నారు. పిల్లలు, యువత తమ వ్యక్తిగత ఫోటోలు, లొకేషన్ వివరాలు, ప్రయాణ సమాచారాన్ని అపరిచితులకు పంచకూడదు. తల్లిదండ్రులు భయంతో కాకుండా రక్షణ దృష్టితో వారి డిజిటల్ కార్యక్రమాన్ని గమనించాలి. డిజిటల్ లిటరసీ ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్లో ఒక భాగమైంది. అక్రమ రవాణాకు డిమాండ్ వైపు కూడా మనం దృష్టి పెట్టాలి. దోపిడీపై లాభం పొందే వ్యక్తులు వ్యవస్థలు ఉన్నంతకాలం ట్రాఫికింగ్ కొనసాగుతుంది. తక్కువ వేతనానికి పనిచేయడం, గృహ పనిలో బలవంతం, లైంగిక దోపిడీ, భిక్షాటన నెట్వర్క్లు, అక్రమ దత్తత, అవయవాల దుర్వినియోగం, ఇవన్నీ డిమాండ్పై ఆధారపడి నడుస్తాయి. సమాజం దోపిడీని సహించనంత వరకు అక్రమ రవాణా నెట్వర్క్లు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే దోపిడీని లాభదాయకం కాకుండా చేయాలి. యజమానులు చట్టబద్ధమైన విధానాలు పాటించాలి. శ్రమ ఒప్పందాలను ధృవీకరించాలి. కార్మికుల గౌరవాన్ని కాపాడాలి. వినియోగదారులు కూడా తమకు అందుతున్న సేవలు, వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రశ్నించాలి. దోపిడీని సాధారణం చేసే ఆధారాలను సమాజం తిరస్కరించాలి. ప్రభుత్వాలు, సంస్థల పరంగా నివారణకు సమన్వయం తప్పనిసరి. మానవ అక్రమ రవాణా ఒక్క విభాగానికి సంబంధించిన సమస్య కాదు. పోలీసులు, బాలల సంక్షేమం, మహిళా శిశు అభివృద్ధి, కార్మిక శాఖ, రైల్వేలు, విద్య, ఆరోగ్యం

న్యాయసేవలు మరియు సరిహద్దు నేరాల విషయంలో విదేశాంగ శాఖ కూడా కలిసి పనిచేయాలి. అందుకే అంతర్మంత్రిత్వ సమన్వయం చాలా కీలకం. అక్రమ రవాణా ఒక నెట్వర్క్ నేరం, దానిని కూడా సమన్విత వ్యవస్థతోనే ఎదుర్కోవాలి. సరిహద్దులు దాటి జరిగితే ట్రాఫికింగ్కు అంతర్జాతీయ సహకారం కూడా అవసరం. భారత్ ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ద్వారా సహకారాన్ని పెంచుతోంది. అక్రమ రవాణాదారులు బలహీన అమలు, తేలికపాటి లాభం కోసం ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ప్రజలను తరలిస్తారు. ఏ ఒక్క దేశం కూడా ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరించలేదు. సమాచార పంచకం, సమన్వయం, బాధితుల తిరిగి స్వదేశానికి తిరుసుకురావడం, ఇవన్నీ సమర్థవంతమైన ప్రతిస్పందనలో భాగం. ఇప్పుడు ప్రతి కుటుంబం పాటించగల నివారణ సూచనలను స్పష్టంగా చెప్పుకుందాం. మొదటిది, మీరు పూర్తిగా నమ్మని వ్యక్తికి మీ గుర్తింపు పత్రాలు ఇవ్వకండి. మీ పాస్పోర్టు, ఆధారు, ఓటర్ ఐడి లేదా ఇతర వ్యక్తిగత పత్రాలు మీ నియంత్రణలోనే ఉండాలి. రెండవది, చాలా మంచిగా, చాలా సులభంగా, చాలా లాభదాయకంగా అనిపించే ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. అధిక వేతనం, వెంటనే ఉద్యోగం, ఉచిత ప్రయాణం లేదా పత్రాలు లేకుండా సులభమైన విదేశీ ఉద్యోగం అని చెప్తే అన్నీ పూర్తిగా పరిశీలించండి. మూడవది, అనుమానాస్పద రుణాలు, స్పష్టత లేని డబ్బు వ్యవహారాలకు దూరంగా ఉన్నది. అప్పు ఒక ఉచ్చు కావచ్చు. అక్రమ రవాణాదారులు అప్పును నియంత్రణ సాధనంగా వాడుతారు. నాలుగవది, అసాధారణమైన ఉద్యోగ ఇంటర్వ్యూలు లేదా సురక్షితంగా లేని సమావేశ ప్రదేశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా విచిత్రంగా, రహస్యంగా, అసౌకర్యంగా అనిపిస్తే అది హెచ్చరిక సంకేతమే. ఐదవది, పిల్లలు, టీనేజర్లను ఆన్లైన్లో కాపాడండి. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ రకమైన సందేశాలు వస్తున్నాయి, ఏ కంటెంట్ చూస్తున్నారు అనే విషయంలో అవగాహన ఉంచండి. అనేక మంది పిల్లలను ఆన్లైన్లో సంప్రదించి తర్వాత లేపి తీసుకెళ్తున్నారు. ఆరవది, ఉద్యోగం లేదా చదువు అవకాశం అంగీకరించే ముందు ఎవరికైనా చెప్పండి. యజమాని లేదా సంస్థ పేరు, స్థలం పేరు, ఫోన్ నంబరు, ప్రయాణ వివరాలు విశ్వసనీయ వ్యక్తితో పంచుకోండి. ఏడవది, ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే చెప్పండి. ఆలస్యం చేయకండి. త్వరితంగా సమాచారం ఇవ్వడం వల్ల ఎవరినైనా దోపిడీ నుంచి రక్షించవచ్చు. అదే సమయంతో బాధితులను నిందించకూడదని మనం గుర్తించుకోవాలి. అక్రమ రవాణాకు గురైన వ్యక్తి నేరస్తుడు కాదు, దోపిడీకి గురైన పిల్లవాడు తప్పు చేయలేదు. తప్పుడు పెళ్లి హామీ లేదా ఉద్యోగ హామీతో మోసపోయిన మహిళ నేరానికి బాధ్యురాలు కాదు. మన ప్రతిస్పందన కరుణతో, బాధిత కేంద్రీతంగా, గౌరవార్థంగా ఉండాలి. లక్ష్యం కేవలం దోషుల్ని శిక్ష మాత్రమే కాదు, బాధితుణ్ణి గౌరవం, భద్రత, ఆశను తిరిగి ఇవ్వడం కూడా. చట్టాలు ఉన్నా అమలు అసమానంగా ఉంటే సమస్యలు మిగిపోతాయి. నిధుల ఆలస్యం, శిక్షణ పొందిన సిబ్బంది కొరత, సమన్వయ లోపం, అవగాహన లోపం, ఇవి మంచి విధానాలకు కూడా బలహీనపరుస్తాయి. అందుకే సివిల్ సొసైటీ సంస్థలు, మహిళా సంఘాలు, బాలల సంరక్షణ నెట్వర్క్లు, స్థానిక సమాజాలు ఎంతో అవసరం. ఇవి విధానం మరియు వాస్తవం మధ్య ఉన్న ఖాళీని పూర్తిస్తాయి. బాధితులు గౌరవంగా జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు సహాయం చేస్తారు. నివారణ ఒకరోజు కార్యక్రమం కాదు, ఇది నిరంతరం సామాజిక బాధ్యత. అమ్మాయిలను పాఠశాలలో కొనసాగించడం, సురక్షిత ఉపాధి కల్పించడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, వలసను పర్యవేక్షించడం, బాల్య వివాహాలను ఆపడం, చట్టపరమైన అవగాహన పెంచడం, పిల్లలకు ధైర్యంగా మాట్లాడడం నేర్పించడం, ప్రతి కనిపించకుండా పోయిన పిల్లవాడిని అత్యవసరంగా పరిగణించడం, ఇవన్నీ మన బాధ్యతలు. దోపిడీని దాచిపెట్టని, సహించని సమాజాన్ని నిర్మించాలి. ఈ సందర్భంగా ప్రతి శ్రోతకు నా విజ్ఞప్తి, మీరు కూడా రక్షకులవ్వండి. మీ ఇల్లు, మీ వీధి, మీ పాఠశాల, మీ పని ప్రదేశం, మీ సమాజం, ప్రతి చోట అప్రమత్తంగా ఉండండి. ఒక పిల్లవాడు కనిపించకుండా పోతే, ఒక యువతి అనుమానాస్పద పనికి బలవంతంగా చేయబడుతున్నట్టు అనిపిస్తే, ఎవరో రహస్యంగా తరలించబడుతున్నట్టు కనిపిస్తే, ఉద్యోగ ఆఫర్ నకిలీ అనిపిస్తే, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా పాఠశాల మానేస్తే, మౌనంగా ఉండకండి. అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్లు, పోలీసు సహాయ వ్యవస్థలను వినియోగించండి. త్వరగా సమాచారం ఇవ్వండి. బాధ్యతతో పంచుకోండి. బాధితుల పక్షాన్ని నిలబడండి. సమాజం మౌనంగా ఉండకపోతే, నిర్లక్ష్యంగా ఉండకపోతే, దోపిడీని సాధారణ

0: కారణంగా అంగీకరించకపోతే మానవ అక్రమాలను నివారించవచ్చు. అవగాహన, చర్య, కరుణ, సమన్వయం ఇవి కలిసి ఉంటే మన సమాజాన్ని మహిళలు పిల్లల కోసం మరింత సురక్షితంగా చేయగలం. ధన్యవాదాలు.
1: మీరింతవరకు మానవ అక్రమ తరలింపును నిరోధించటం ఎలా శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సోంపు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించిన విశేషాలు వింటారు. సోంపును చాలామంది ఇష్టంగా తింటారు. ప్రత్యేకంగా భోజనం చేసిన తరువాత తిన్న ఆహారం జీర్ణం కావడానికి సోంపును తింటూ ఉంటారు. భారతదేశంలో సోంపు గింజలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నదనే చెప్పాలి. భారతీయ వంటకాల్లో సోంపును వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. సోంపును ప్రత్యేకించి మౌత్ ఫ్రెషనర్గా కూడా వాడతారు. ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో పాటు పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అనేక రకాల జీర్ణ సమస్యల్ని కూడా ఇది పారద్రోలుతుంది. కొంతమందికి సోంపు గింజలను నీటిలో నానబెట్టి ఆ నీళ్లు తాగే అలవాటు ఉంది. ఇలా సోంపు నీళ్లను తాగడం కూడా ఒకందుకు మంచిదే. ఈ నీళ్లు తాగడం వల్ల కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఒక చెంచా సోంపు గింజలను తీసుకుని ఒక గ్లాస్ నీళ్లలో రాత్రంతా కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇక ఉదయం పరకడుపున ఆ నీటిని కనుక తాగినట్లయితే శరీరానికి కావలసినటువంటి విటమిన్లు, మినరల్స్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దాని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ నీళ్లు ఎప్పుడు తాగినా కూడా శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ఇక సోంపులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒక అరస్పూన్ సోంపు గింజలను తినడం వల్ల శరీరం మొత్తం కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరంగా ఉంటుంది. చాలామంది ఎముకల సమస్యతో బాధపడేవారు ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ వారి ఎముకలు గుల్లగా అయిపోవడం, అలాగే ఎముకల్లో ఉన్నటువంటి బలం తగ్గిపోవడం చూస్తూనే ఉంటాము. ఎముకలు బలంగా ఉండాలి అంటే కాల్షియం చాలా అవసరం. ఈ సోంపును రోజు కొద్దిగా తీసుకుంటే ఎముకలలో దృఢత్వం పెరుగుతుంది. ఇది బోలు ఎముకల వంటి వ్యాధులను కూడా తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇంకా సోంపులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు సోంపును తినడం చాలా మంచిది. సోంపును తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. సోంపు గింజలను మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సోంపు గింజలను వంటలలో విరివిగా వాడతారు. కూరలకు అదనపు రుచి పెరగాలంటే సోంపు గింజలను కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ప్రతి కూరల్లో కనుక వేసుకుంటే ఆ కూర యొక్క రుచి అమోఘంగా ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సోంపు పొడిలో కొద్దిగా నల్ల ఉప్పు, ఇంగువ, పటిక బెల్లం పొడి కలిపినట్లయితే దానిలో ఉన్నటువంటి పోషక విలువలు మరింత పెరుగుతాయి. అలాగే గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి సమస్యతో బాధపడేవారు ఒక అరస్పూన్ సోంపు పొడిని నీటిలో కలిపి కనుక తాగినట్లయితే ఉపశమనం కలుగుతుంది. కొంతమంది సోంపును తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఏం చేయాలంటే సోంపును నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగవచ్చు. లేదంటే సోంపును టీ రూపంలో చేసుకుని తాగినట్లయితే చాలా మంచిది. ఈ సోంపు టీ తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. వేడి నీటిలో ఒక చెంచా సోంపు గింజలు వేసి మరిగించాలి. దానిలో అర చెంచా బెల్లం వేయాలి. ఈ టీ రుచిలో చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ సోంపు టీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సోంపు గింజలను నిర్లక్ష్యం చేయకుండా ఏదో ఒక రూపంలో ఈ సోంపుని ప్రతిరోజు కనుక మన ఆహారంలో వాడుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటారని ఆశిద్దాం.

ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 2 గంటలుగా వస్తోంది. కొంచెంసేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమంలో అడగబోయే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలను వాట్సాప్ మెసేజ్ చేయవలసి ఉంటుంది. మరి మీరు మెసేజ్ చేయవలసిన వాట్సాప్ నంబర్ 0866248882, 0866248882 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. యువలయ కార్యక్రమంలో

మొదటి ప్రశ్న ఏంటంటే, 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి? ఇదండి మొదటి ప్రశ్న. ప్రశ్న మరొకసారి, 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి? మరి సమాధానం పంపించండి 0866248888 12 నంబర్కి. ఈలోగా ఒక పాట విందాం.

ఓకే అండి, మరి మొదటి ప్రశ్న అడిగాను, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ అండి. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయని అడిగాను. సమాధానాలను పంపిస్తూ మెసేజ్ చేశారు, మరి ఎవరో చూద్దాం. మొదటిగా రైట్ ఆన్సర్ని పంపించారు గాంధీ మార్కెటింగ్ కోల్ నుంచి హుసేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్.

నుంచి షేక్ మెహబూబ్ సుభాని పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరంటే మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు. తర్వాత ప్రకాష్ పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. ఎక్కడి నుంచి పంపించారు మీరు? ఓకే. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత కే సురేంద్రనాథ్ ఒడిశా నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఓకే అండి, రైట్ ఆన్సర్ మీది. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి, లలిత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మీ గారు ఒంగోలు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి మీరు పంపించారు కదా రామకృష్ణయ్య గారు, మీది ఆన్సర్ చదివాను నేను. ఓకే. తర్వాత అశోక్ రమ్య దినకర్ దేవాన్షు శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకే. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే అనంతపురం నుంచి అనురాధ గారు. ఓకే. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాళ్యం నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ని. తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ పంపించారు ఆన్సర్ని. ఓకే, పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ అభేద ఆయేష, మీరు కూడా అందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలు లంక అవినగడ్డ నుంచి, ఉమా శ్రీనివాస్ ఫ్రమ్ నెల్లూరు నుంచి, తర్వాత సమీన నెల్లూరు నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు. ఇంకా ఎవరు అంటే, ఓకే, మొత్తం మెసేజ్ మంచిగానే పెట్టారు. ఎవరు అనగా సాని శ్రీనివాస్ అండి, శ్రీనివాసులు నందింపల్లె ఆలగడ్డ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత దొడ్లిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల్ నుంచి, సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి, మీరు ఆన్సర్ పెట్టారా భరత్ నగర్ సిద్దిపేట నుంచి జవాబు? ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గుండుగొలను కొనకల రమేష్ రామోజీ సత్యనారాయణ శ్రీనివాస్ బాబు, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. తర్వాత ఎవరు, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు.

పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు భోగనాథిని వెంకటేశ్వరరావు గారు, చేతన్ డివీజ్ మార్టూర్ నుంచి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి కానుగుల గోపాల్ గారు రైట్ ఆన్సర్. మీరు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు సమాధానం. ఓకే సరే అండి, మీది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మహేంద్ర తెనాలి నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తర్వాత దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఎనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి, వీరందరూ కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు. ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత చిరంజీవి ఎవరు గద్దల, మీ పేరు అర్థం కావట్లా, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే అండి, ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత తెనాల నుంచి యాప్లో ప్రసారం కావటం లేదని మీరు ఆన్సర్ రైట్ ఆన్సర్ పెట్టారు. యాప్లో వస్తుందండి, మరి మీకు ఎందుకు రావట్లేదో. 4 o'clock నుంచి రేడియోలో కూడా ఈ ప్రోగ్రాం వినొచ్చు. ఓకేనా. తర్వాత ఎవరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత శరత్ రెడ్డి పాపిన్నేపాళ్యం నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అని అడిగాను. ఓకే, పాపిన్నేపాళ్యం సూర్యనారాయణ ఈశ్వరమ్మ ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య, అలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, ముంతా పెద్దన్న గురుగుంటలో నుంచి, దేవరాజుఘట్ నుంచి సాల్మన్ రాజు, అహోబిల వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, లక్ష్మిగారు, ఇంకా మస్తాన్ భాష కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, బండారు శంకరయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లె రైట్ ఆన్సర్ అండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఎం చందన, పి వెరోనిక, ఎం యోగేష్, మీ పేర్లు బాగున్నాయి. నెల్లూరు నుంచి డి మహేష్ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఓకే. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పంపించారు మీరు, పంపించారు కదా ఆన్సర్ని. ఓకే. తర్వాత ఎం రామ్మోహన్ రావు ఇరుసుమండ నుంచి, లండన్ కాదండి. ఓకే ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. ఇందిరాదేవి వెంకట మణిదీప్ బాపట్ల నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, ఎవరు ఓకే పెట్టిన వాళ్ళే పంపిస్తారు. ఓకేనా, నా ఆన్సర్ చదవలేదు అంటున్నారు. ఎవరు షేక్ మెహబూబ్ గారు, మీ ఆన్సర్ అసలు నేను ఫస్ట్ టైం చదివినట్లుగా ఉన్నాను, చదివాను మీ ఆన్సర్ ఆల్రెడీ. ఓకే. తర్వాత అభినవ్ చెన్నై నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. షేక్ ఖాదర్ బాషా కోటపాడు అగ్రహారం ప్రకాశం జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా వన్ లాస్ట్ మెసేజ్ ఉంది, ఎవరు చూద్దాం. డాక్టర్ సుమన్ ఫ్రమ్ పుట్టపర్తి రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, మరి ఇవి మొదటి ప్రశ్నకు సంబంధించి మెసేజెస్ అన్ని కూడా. 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే గ్లాస్గో, స్కాట్లాండ్. ఓకేనా.

స్కాట్లాండ్ దేశంలో గ్లాస్గోలో. మరి రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోద్దాం. రెండవ ప్రశ్న ఏంటంటే, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు? ఇదండి రెండవ ప్రశ్న. ప్రశ్న మరొకసారి, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు? ఆ మొక్క పేరేంటో పంపించండి. నంబర్ తెలుసు కదా, 0866 2488812. 0866 2488812 పంపిస్తూ ఉండండి. ఇలాగా మరొక పాట విందాము.

ప్రియులయ్య కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు? అడిగిన రెండవ ప్రశ్న ఇది. మరి సమాధానాలు పంపించారు, చూద్దాం. డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి ఓకే పంపించారు. అంజాను దేశిరెడ్డిపల్లె నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి మీది. ఓకే, తర్వాత చూద్దాం, చాలా మెసేజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా. ఓకే, తయూబ్. ఓకే అండి, రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే, ఎవరు ఆన్సర్ పంపించారు మీరు? భాస్కర్ని, సత్యనారాయణ, అరుణ్.

కుమారి అశోక్ కుమార్ మానసవీన మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హర్నాథపురం నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఎన్మడుగు నుంచి శ్రీ చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. తర్వాత వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, మీరు అందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కొత్తపేట నుంచి గణేశ్వరరావు స్ట్రీట్ గుంటూరు షేక్ మెహబూబ్ సుభాని ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి, ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి, కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కాసుల పద్మ గుంటూరు నుంచి. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, మిడతల రామమూర్తి ఉర్వకొండ నుంచి, మీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, రైట్ ఆన్సర్. ఓన్లీ హాయ్ అంటున్నారు, ఓకే. మరి ఆన్సర్ ఎక్కడా? సరే, ఎవరు అంటే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన రెడ్డి గారు పాపిన్నేపాళ్యం నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత సూర్యనారాయణ ఈశ్వరమ్మ పాపిన్నేపాళ్యం నుంచి, మీరు కూడా రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి జవాబు, సరైన సమాధానం. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మీది ఇప్పటికీ ఒక రాంగ్ ఆన్సర్ అండి, మీది రాంగ్ ఆన్సర్, ఓకేనా? తర్వాత ప్రకాష్ గుంటూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు, మీరిద్దరూ కూడా రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత ఇమ్మడి శెట్టి రాఘవ అర్జునరావు, సతి అనసూయ బాపట్ల నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత సమీనా నెల్లూరు నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి పంపించారు. ఇంకా వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, నేదనూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి జవాబు, ఓకే అండి. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు, ఓకే, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి పంపించారు, ఓకే. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఓన్లీ నేమ్స్, ఓకే, దైదా త్రివేణి చిన్మయి ప్రీతం, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే భోగనాథిని వెంకటేశ్వరరావు గారు చేతన్ దివీజ్ మార్టూర్ నుంచి పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్ నుంచి సాల్మన్ రాజు గారు, ముంత పెద్దన్న గురుగుంటల నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు సూర్యపల్లి నుంచి, శశిరెడ్డి చిన్నప్ప ఇంకా రామకృష్ణయ్య నరేంద్రరెడ్డి మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, బండారు శంకరయ్య, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కేర్ సురేంద్రనాథ్ ఒడిషా నుంచి, జర్సు కూడా ఒడిషా అండి, ఓకే, రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత మీరు ఎవరు? ఎం చందన గీత దొరస్వామి యోగేష్ వెరోనికా మెర్షి

0: ఓకే అండి, చాలా పేర్లు పెట్టారు, మహేష్, రితేష్, రేహాన్. మీ ఆన్సర్ మీరు నెల్లూరు నుంచి పంపించారు కానీ మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి కానుగుల గోపాల్ గారు పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న. తర్వాత ఇందిరాదేవి, వెంకట్, మణిదీపు బాపట్ల నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యాముల ప్రకాష్. ఇంకా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి. ఓకే, తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు. ఓకే, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్, తబలా, మస్తాన్ భాషా కుటుంబ సభ్యులు. ఇంకా మీ ఆన్సర్స్ కొంచెం అర్థం కావట్లేదు, పేర్లు అర్థం కావట్లేదు. కుటుంబ సభ్యులు ఆలగడ్డ నుంచి. ఓకే, కర్నూలు నుంచి పేర్లు బండారు, త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, నెల్లూరు నుంచి సయ్యద్ జాకిర్ భాయ్. ఓకే అండి, మీరందరూ కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత అనగా సాని శ్రీనివాసులు నందింపల్లె ఆలగడ్డ నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ నుంచి. మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత చేబ్రోలు నుంచి రవి, దగదర్తి, నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సౌదామిని వసుంధర, ఇనమడుగు నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇంకా చాలా చాలా మెసేజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, బి శివకుమార్, ముదిరాజ్, వీసీ కాలనీ, నంద్యాల నుంచి పంపించారు. తర్వాత ఎం రామ రమా మనోహర్ అని, రామ మోహన్ రావు, ఇరుసుమడ నుంచి పంపించారు. తర్వాత పెద్దాపురం శెట్టి సూరిబాబు సమాధానం. ఓకే, తర్వాత చెన్నకేశవరరావు గారు అత్తిల నుంచి. మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. తర్వాత నెల్లూరు నుంచి చిరంజీవి. ఓకే అండి, మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత సాయి దర్శన్, శేషసాయి, రోషన్ నెల్లూరు నుంచి పంపించారు డాక్టర్. ఓకే, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత కడప నుంచి ప్రవీణ, నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ గ్రామం వెంకటేష్, నరేష్, ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఓకే, వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు. మీ మెసేజ్ నేను చదవలేదా? ఓకే, సరే, ఓకేనండి. ఇంకా ఓకే, లాస్ట్ మెసేజ్ ఒకటి కనిపిస్తోంది, చూద్దాం. అభినవ్ చెన్నై నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే అండి, మరి రెండో ప్రశ్న, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు అంటే వేప చెట్టు. ఆల్మోస్ట్ అందరూ ఒక రెండు మెసేజెస్ ఏమో తప్పుగా వచ్చినాయి. వేప ఆకులు, బెరడు, గింజలు మరియు నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పూర్వకాలం నుంచి నేటికి గ్రామాల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి చర్మ వ్యాధుల వరకు వేపను ఒక సహజ సిద్ధమైన మందుగా ఉపయోగిస్తున్నారు. మరి ఆయుర్వేదంలో దీనినేమని పిలుస్తారో తెలుసా? సర్వరోగ నివారిణి. ఓకేనా? మరి ఇదండి ఇవాల్టి ఇవలయ. తిరిగి రేపటి ఇవలయ కార్యక్రమంలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కిసాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కిసాన్.

0: बिजली चमक रही छम छम, मुसलधार बरसता पानी, जरा ना रुकता लेता दम।
1: ठीक है, अभी सुनो। बादल गरज रहे गड़ गड़ गड़ गड़, इसका मतलब है कि मेघालु गड़गड़मनी शब्दम चेस्तू गर्जिस्तुन्नायंट ఆకాశంలో। बिजली चमक रही चमचम, ఆకాశంలో మెరుపులు మిలమిలా మెరుస్తున్నాయట। మోసల్దార్ బరస్తా పానీ, దీని అర్థం ఏమిటంటే నిర్విరామంగా వర్షం కురుస్తూనే ఉందట। జరా నా రుకుతా లేతాదం, కొంచెం కూడా వర్షం ఆగటం లేదట, అంటే ఆగకుండా కురుస్తున్న ఆ వర్షంలో కూడా రైతు తన పొలం పని ఆపకుండా చేస్తూనే ఉన్నాడు। అబ్ అగ్లీ కవిత సునో, హాత్ పావ్ టిటురే జాతే హే, హాత్ పావ్ టిటురే జాతే హే, ఘర్ సే బాహర్ నికలే కౌన్, ఘర్ సే బాహర్ నికలే కౌన్, ఫిర్ బి ఆగ్ జలా కేతోం కి, ఫిర్ బి ఆగ్ జలా కేతోం కి, రక్వాలీ కర్తా వహ మౌన్, రక్వాలీ కర్తా వహ మౌన। శ్రావణి, अब तुम इस कविता को पढ़ो।
0: ठीक है अध्यापिका जी। हाथ पाँव टिटूरे जाते हैं, घर से बाहर निकले कौन, फिर भी आग जला के तुम की रखवाली करता वह मौन।
1: अच्छा, अब सुनो। हाथ पाँव टिटूरे जाते हैं, चलीगाली की रैतु योक्क चेतुलु काळ्ळु वणिकिपोतुन्नायि, घर से बाहर निकले कौन, अंत चलीगालिलो ఇంటి నుంచి బయటకు వచ్చేవారు ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు। ఫిర్బి ఆగ్ జలా కేతోంకి, అయినా ఆ చలిగాలిలో పొలంలో మంట వెలిగించి అక్కడే ఉంటాడు రైతు। రక్వాలీ కర్తా వహ మౌన్, అంత చలిగాలిలో కూడా రైతు మౌనంగా పొలానికి కాపలా కాస్తూనే ఉంటాడట। అబ్ ఆఖరి కవిత సునో, హే కిసాన్ కో చైన్ కహా, హే కిసాన్ కో చైన్ కహా, वह करता रहता हरदम काम, वह करता रहता हरदम काम, सोचा नहीं कभी भी उसने, सोचा नहीं कभी भी उसने, घर पर रहकर करना आराम, घर पर रहकर करना आराम। श्रावणी, अब तुम एक बार पढ़ो इस कविता को।
0: ठीक है अध्यापिका जी। हे किसान को छौन कहा,
1: चैन कहा,
0: हे किसान को चैन कहा, वह करता रहता हरदम काम, सोचा नहीं कभी भी उसने, सोचा नहीं कभी भी उसने, घर पर हर करना आराम,
1: घर पर रह करना आराम,
0: घर पर रह करना आराम।
1: बहुत अच्छा। आप सुनो, हे किसान को चैन कहा, रैतु की असलु विश्रांति अनेदि एक्कडुंदी? वह करता रहता हरदम काम, अतनु प्रतिक्षणं पनि चेस्तूने उंटाडु। సోచా నహి కభీ బీ ఉస్నే, అసలు విశ్రాంతి తీసుకోవాలని ఆ రైతు ఎప్పుడూ ఆలోచించుకోలేదట। ఘర్ పర్ రెహకర్ కర్ణా ఆరాం, ఇంటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఎప్పుడూ రైతు అనుకోలేదు। కవిగారు ఈ పాఠంలో మనకి ఏం చెప్తున్నారు అంటే, మనం తినే ఆహారాన్ని పండిస్తున్న ప్రతి రైతు ఎంత కష్టపడి పండిస్తున్నాడో ఈ పాఠంలో చక్కగా వివరించి చెప్పారు। కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆహారాన్ని వృధా చేయకూడదని చెప్తున్నారు। అంతేకాకుండా రైతు మన యొక్క అన్నదాత, కాబట్టి మనం రైతుల్ని ఎప్పుడూ గౌరవించాలని కూడా చెప్తున్నారు। శ్రావణి, అబ్ వ్యాకరణ్ కార్యకే బారేమే పడేంగే, ధ్యాన్ సే సునో ఔర్ మేరే సాత్ బతావ్।
0: టీకే అధ్యాపికా జీ।
1: పర్యాయ శబ్ద, సవేరా ప్రాతఃకాల్ సుబహ,
0: सवेरा प्रातः काल सुबह,
1: किसान कृषक अन्नदाता,
0: किसान कृषक अन्नदाता,
1: काट कटिया चारपाई,
0: काट कटिया चारपाई,
1: धरती पृथ्वी दरा,
0: धरती पृथ्वी दरा,
1: पानी जल नीर,
0: पानी जल नीर।
1: शाबाश। श्रावणी, अब इस पाठ के व्याकरण कार्य के बारे में पढ़ेंगे, ध्यान से सुनो और मेरे साथ बताओ।
0: ठीक है अध्यापिका जी।
1: पर्याय शब्द, सवेरा प्रातःकाल सुबह,
0: सवेरा प्रातःकाल सुबह,
1: किसान कृषक अन्नदाता,
0: किसान कृषक।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీ మునగాల వెంకట నరసింహారావు బృందం వారిచే భజనావళి వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా అతడు ఈ చిత్రం నుండి కార్తీక్ కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, గీత రచన సిరివెన్నెల.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, తెగువ, సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకం అవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ నుండి 15వ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రం నుండి కార్తీక్, అంజనా సౌమ్య ఆలపించిన గీతం. గీత రచన అనంత శ్రీరామ్.

తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ చిత్రం నుండి యాజ్ నిసార్ పాడిన గీతం, శ్రీమణి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగా వింతును.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: హలో శ్రోతల్లారా, అందరికీ నమస్కారం. మీ రేడియో సెట్ లేదా మొబైల్స్ ముందు కూర్చొని ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు జూలై 30, 2026. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఎన్నో విశేషాలు, ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వచ్చేశాను. సమయం వృధా చేయకుండా ఈరోజుకున్న ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ విని కార్యక్రమాన్ని మొదలు పెడదామా? కనకవ్వ ఎస్ఎస్ తమన్ పాడిన పాట గుంటూరు కారం చిత్రం నుంచి.
1: పోకరి వచ్చాడు కదరా,

0: పాట విన్నారుగా. ఇప్పుడు ఈరోజు మొదటి ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అంటే జూలై 30వ తేదీకి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా అధికారికంగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సాధారణంగా మన దేశంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్ట్ మొదటి ఆదివారం జరుపుకోవడం మనకు అలవాటు. కానీ వివిధ దేశాలు, సంస్కృతులు, జాతుల మధ్య ఉన్న అపోహలను తొలగించి స్నేహభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో జరుపుతారు. అసలు ఈ ఐడియా 1958లోనే పరాగ్వే దేశంలో డాక్టర్ రామోన్ అట్టేవియో బ్రాచో అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు పుట్టింది. ఆయన ఆ రోజు మొదలుపెట్టిన వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రుసేడ్ కారణంగా ఎన్నో ఏళ్ల తర్వాత 2011లో ఐక్యరాజ్యసమితి ఈ జూలై 30న అధికారికంగా ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది. స్నేహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, దేశాల మధ్య శాంతిని నిర్మించడానికి కూడా ఒక వారధి. మరి ఈ అద్భుతమైన బంధాన్ని గుర్తించుకుంటూ మీ స్నేహితులందరికీ ఈరోజు విషెస్ చెప్పండి. ఇప్పుడు స్నేహం మీద ఉన్న ఒక అద్భుతమైన పాటను విందాం. దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట మీరు వింటారు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రం నుండి.
1: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు జులై 30వ తేదీకి ఉన్న మరో ముఖ్యమైన ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ రోజున వరల్డ్ డే అగేనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్గా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు, అంటే మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం అన్నమాట. మనుషులను, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలను మోసం చేసి బలవంతంగా పని చేయించుకోవడం లేదా ఇతర చట్ట వ్యతిరేక పనులకు వాడుకోవడం అనేది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నేరాల్లో ఒకటి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు బాధితుల హక్కులు కాపాడడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజున ప్రత్యేకంగా కేటాయించింది. మనం నివసిస్తున్న ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి దారుణాలు జరగడం నిజంగా బాధాకరం. అందుకే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. నేరాలను అరికట్టడంలో ప్రభుత్వంతో పాటు సామాన్య పౌరుల అవగాహన కూడా ఎంతో ముఖ్యం అని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. ఈ సమాచారాన్ని మన మనసులో ఉంచుకుంటూ కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇప్పుడు ఒక మధురమైన పాట ప్లే చేస్తాను, వింటూ ఉండండి. ఆర్ఆర్ఆర్ ఈ చిత్రానికి కాలభైరవ పాడిన పాట వినేద్దామా?

నేల తల్లి ఊపిరి పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుంది.

0: మళ్ళీ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం. ఈరోజు మోటార్ వాహనాల చరిత్రలోనే ఒక మైలురాయి లాంటి రోజు. ఎందుకంటే 1863 జూలై 30న ప్రసిద్ధి ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ జన్మించారు. ఒకప్పుడు కార్ అంటే అత్యంత ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఒక లగ్జరీ వస్తువు అని అనుకునేవారు. కానీ హెన్రీ ఫోర్డ్ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ఆయన అసెంబ్లీ లైన్ అనే ఒక సరికొత్త ఉత్పత్తి విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల కార్లు తయారీ చాలా వేగంగా జరగడమే కాకుండా వాటి ధర సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆయన తయారు చేసిన మోడల్ టీ కారు అప్పట్లో ఒక సంచలనం. కేవలం కార్లు తయారీ చేయడమే కాకుండా తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు మంచి జీతాన్ని ఇచ్చి వారి పని గంటలను తగ్గించి ఇండస్ట్రియల్ రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు హెన్రీ ఫోర్డ్ గారు. ఆయన ఆలోచన విధానం ఈరోజు మనం చూస్తున్న ఆధునిక రవాణా వ్యవస్థకు పునాది వేసింది. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తర్వాత ఇప్పుడు ఒక మంచి సాంగ్ విందాం.
1: He is the biggest criminal. He is the biggest businessman. This is the biggest national issue.

పాట ఎంజాయ్ చేశారుగా. ఇక మన తదుపరి విశేషం క్రీడాభిమానుల కోసం. సరిగ్గా 1930 జూలై 30న చరిత్రలో మొట్టమొదటి ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్లో అర్జెంటీనా మరియు ఉరుగ్వే దేశాలు తలపడగా ఉరుగ్వే 4-2 తేడాతో గెలిచి చరిత్రలో మొట్టమొదటి ఫుట్బాల్ వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. అప్పట్లో కేవలం 13 దేశాలతో మొదలైన ఈ టోర్నమెంట్ ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా పండుగగా మారింది. దీనిని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. క్రీడలు అనేవి కేవలం గెలవడం ఓడిపోవడం కోసం మాత్రమే కాదు, అవి క్రమశిక్షణ టీం వర్క్ను నేర్పుతాయి. ప్రస్తుత బిజీ లైఫ్లలో మన యువత ఎక్కువగా మొబైల్ ఫోన్స్ స్క్రీన్స్కి అతుక్కుపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫిజికల్ స్పోర్ట్స్ ఆడడం అలవాటు చేసుకోవాలి. అది ఫుట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఏదైనా కావచ్చు. గ్రౌండ్కి వెళ్ళి ఆడితే వచ్చే ఆ ఉత్సాహం, శారీరక దృఢత్వం మనకు చదువులో, కెరియర్లో కూడా ఫోకస్ పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మీకు ఇష్టమైన ఆటను ఈరోజే ఆడడం మొదలుపెట్టండి. మరి క్రీడల స్ఫూర్తిని నింపుకుంటూ ఇప్పుడు ఒక ఇన్స్పైరింగ్ సాంగ్ విందామా? జెర్సీ చిత్రానికి కాలభైరవ ఆలపించిన గీతం వింటారు.

ఈరోజు మన భారతదేశ చరిత్రలో ఎంతో గర్వించదగ్గ రోజు. ముఖ్యంగా మహిళా సాధికారతకు ఒక ప్రతీక అయిన డాక్టర్ మహాలక్ష్మి రెడ్డి గారి జయంతి. 1886 జూలై 30న జన్మించారు ఆమె. మన దేశంలో మెడికల్ కాలేజీలో చేరిన మొట్టమొదటి మహిళా విద్యార్థి, అలాగే భారతదేశపు మొట్టమొదటి మహిళా సర్జన్. అంతేకాదు, ఆమె కేవలం వైద్య వృత్తికే పరిమితం కాకుండా అప్పటి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎంపికైన తొలి మహిళా శాసనసభ్యురాలిగా రికార్డు సృష్టించారు. మహిళల హక్కుల కోసం, బాల్య వివాహాల నిర్మూలన కోసం ఆమె చేసిన పోరాటం ఎందరికో ఆదర్శం. అలాగే చెన్నైలో ప్రసిద్ధ అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్థాపించి వేలాది మంది ప్రాణాలు కాపాడారు. సమాజం కోసం అంతటి నిస్వార్థ సేవ చేసిన డాక్టర్ మహాలక్ష్మి రెడ్డి గారిని ఈరోజు మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి. సునీత పాడిన పాట వినబోతున్నారు మహానటి మూవీ నుండి.

మీరు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: congratulated the team for covering nearly 25,500 nautical miles across four oceans. He described the expedition as a shining example of Nari Shakti and tri-service jointness. Neeraj Chopra is qualified for the men's javelin finals in the Commonwealth Games at Glasgow. Javelin throwers Rohit Yadav and Yashveer Singh have also entered the finals. Earlier, India scripted history in para-athletics, securing a historic 1-2 finish in the men's 100-meter T47 final as Dilip Mahadu Gavit won the gold and Mohammad Basilem claimed silver last night. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. వార్తల వివరాలు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, కార్యక్రమ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి గ్రామ పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే 2.0ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద 62,65,410 మంది చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, వివిధ వ్యాధులు, పోషకాహార లోపాలు, శారీరక మానసిక ఎదుగుదలలో ఆలస్యం సహా 38 రకాల ఆరోగ్య సమస్యలను ఈ పరీక్షల్లో గుర్తిస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలో సమస్యలు బయటపడిన చిన్నారులను సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా స్థాయి చిన్నారుల చికిత్స కేంద్రాలు, అవసరమైతే ఉన్నత వైద్య సంస్థలకు పంపి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. గ్రామంలో 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులను కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారని చెప్పారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారనుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉంటుందని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి 641 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ బ్యారేజ్ పూర్తయితే శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి నిరంతరాయంగా సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలమవుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామంలో మంత్రి ఈరోజు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా 2 రోజుల ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్దిదారులకు 514,42 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సూపర్ ఎల్నినో రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి పరిస్థితులపై రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించి సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుకు పవన్ కళ్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో ప్రభావంపై గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని, ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నీటి వృధాను అరికట్టే చర్యలు చేపట్టాలని, కాలువల్లో పూడిక తొలగింపు, నీటిగట్టుల లీకేజీల నివారణపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, దీంతో రాష్ట్రంలో బీసీలతో సహా వివిధ వర్గాల ప్రజలు నష్టపోతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గించారని అన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న 300,000 ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కన్నా 50% తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు వరి పంట కాకుండా మినుములు వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. రైతులు పంట నష్టం బారిన పడకుండా బీమా చేయించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచిస్తూ,
1: సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే 50% వరకు మనం డెఫిసిట్ లో ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదే విధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా బ్లాక్ గ్రామ్ పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి.
0: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న ప్రారంభం కావడానికి సర్వం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఎయిర్బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాట్ ఐ రన్వేను సిద్ధం చేశారు. సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ను నిర్మించారు. తుఫాన్లను సైతం తట్టుకునేలా, గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మించారు. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండగా, రానున్న రోజుల్లో దీనిని 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం తీర ప్రాంత విశిష్టతను చాటేలా ఎగిరే చేప ఆకృతిలో ఉండటం విశేషం. 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణం చేసేలా ఎంటీసీ టవర్ను ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన కార్గో టెర్మినల్ ద్వారా వార్షికంగా 25,000 టన్నుల వస్తు రవాణా నిర్వహించే విధంగా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు కియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అంగన్వాడీ, ఆసుపత్రి భవనాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి, ఉపాధి లభిస్తుందన్నారు. అదే సమయంలో ఆయా పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతగా స్థానికంగా ఉన్న గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు అందజేస్తాయని తెలిపారు. పెనుకొండలో కియా పరిశ్రమ ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఏటా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 3,600 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: आक्षेपम् अकुर्वन् यत् पाक सुरक्षा बलैः प्रदर्शनकारिणाम् उपरि घातक शस्त्राणि प्रयुक्तानि। जेएएसी संस्थया संयुक्त राष्ट्र संघाय अन्ताराष्ट्रिय मानवाधिकार संघटनेभ्यः च साग्रहम् आवेदितं यत् ते अस्मिन् विषये शीघ्रमेव हस्तक्षेपं कुर्युः। ग्लास्गो नगरे आयोजितासु राष्ट्रमण्डल क्रीडासु भारतस्य प्रसिद्धः कुन्त प्रक्षेपकः नीरज चोपड़ा स्वस्थानं सुरक्षितम् अकरोत् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు బి కాశీరావు మరియు ప్రముఖ డోలక్ వాయిద్య నిపుణులు షేక్ సైదాగార్లతో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి గాయం ఆదినారాయణ రెడ్డి. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి పంట సాగులో నా అనుభవాలు ఈ అంశం గురించి బేస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ రైతు శ్రీ డి నాగేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నేషనల్ న్యూస్ గురించిన కొన్ని న్యూస్ తెలుసుకుంటారు. ఈ రాత్రి 8:15 ఆంగ్లంలో పార్లమెంటు రివ్యూ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. 8:45 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా చంపావతి రూపకం మొదటి భాగం ప్రసారమవుతుంది. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 పార్లమెంట్ క్వశ్చన్ అవర్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ అష్టలక్ష్మి గీతాలు, అనంతరం నాత్యా కలాం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ మహిళ వ్యాఖ్యానం వింటారు కరీ మునీషా గారి. అదేవిధంగా 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో లాభసాటిగా గొర్రెల పెంపకం వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండరలే, 6:55 ప్రసార విశేషాలు వింటారు, 7:00 దేశభక్తి గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక పఠనం శ్రీమతి కె శైలజ, అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 9:30

నిమిషాలకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తల్లిదండ్రుల తగాదాలు పిల్లలపై ప్రభావం డాక్టర్ ఎం గౌరీదేవి గారితో సంభాషణ వింటారు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 10 గంటల నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు బి కాశీరావు మరియు ప్రముఖ డోలక్ వాయిద్య నిపుణులు షేక్ సైదాగార్లతో పరిచయం వింటారు. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు.

0: பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు బి కాశీరావు మరియు ప్రముఖ డోలక్ వాయిద్య నిపుణులు షేక్ సైదాగార్లతో పరిచయం. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
4: బోయలపల్లి కాశీరావు గారు మన ముందున్నారు. ఈ కళారంగంలో క్లారినెట్ నేర్చుకునే ముందుగా అసలు ఎందుకు ఈ క్లారినెట్ నేర్చుకోవాలనిపించింది? ముఖ్యంగా కొంతమంది హార్మోనియం వాయించుతుంటారు, కొంతమంది తబలా వాయించుతుంటారు, మరి కొంతమంది క్లారినెట్ వాయించుతుంటారు. మరి ఈయన క్లారినెట్ వాయిద్యానికి ఎందుకు ఇష్టపడ్డాడు? క్లారినెట్ వాయిద్యంలో ఏ రకంగా వాయించితే పాటను రక్తి కట్టించడానికి అవకాశం ఉంది? పాట పాడేటప్పుడు క్లారినెట్ అవసరమా? ఇత్యాది అంశాల గురించి వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి కాశీరావు గారు.
5: నమస్కారం సార్. నా పేరు బి కాశీరావు, బోయలపల్లి.
4: కాశీరావు గారు, మరి పాట పాడాలి అంటే ఏదైనా పద్యం కానీ ఒక పాట కానీ పాడేటప్పుడు తబలతో హార్మోనియంతో పాటుగా ఈ క్లారినెట్ అనేది ముఖ్యం. క్లారినెట్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు?
5: ఈ క్లారినెట్ సార్ మా పూర్వీకులు గతంలో నేర్చుకుని మా నాన్నగారు వాయిస్తాడు. అప్పుడు మా నాన్నగారు అసలు మామూలు నాదస్వరం వాయించేవాడు. అప్పుడు నాదస్వరానికి బాగా యాలివి లేదు కనుక అప్పుడు బాగా క్లారినెట్ బాగా పాపులారిటీ అయి ఉన్నది. అందువల్ల మా నాన్నగారు నాకు క్లారినెట్, మా నాన్నగారే నాకు ఫస్ట్ గురు. మా నాన్నగారే కొన్ని ఒక సంవత్సరం పాటు నేర్పించాడు. తర్వాత ఇక్కడ మన మార్కాపురంలో నారాయణ పంతులు గారైనా ఆయన దగ్గర ఒక 5 నెలలు ఉన్నాను. తర్వాత పెదనందిపాడు దగ్గర మా గురువుగారు షేక్ మస్తాన్ సాహిబ్ గారు, ఆయన దగ్గర ఒక 5 సంవత్సరాలు నేర్చుకున్నాం సార్. నేర్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత బ్యాండ్ ఉంది. బ్యాండ్ అయిపోయిన తర్వాత మాలు కోలాటాలు నాటకాలకి ఇలా వాయిస్తూ ఉన్నాం సార్.
4: పాట పాడేటప్పుడు క్లారినెట్ ఎందుకు అవసరం?
5: క్లారినెట్ ఒక నాటకానికి సాకార వాయిద్యం సార్, కోలాటానికి మెయిన్. వాళ్ళు ఏదైతే పాడతారో అలా మేము దాన్ని స్వరంగా చేసుకొని అలా వాయిస్తాం సార్. మేము
4: ఆ క్లారినెట్ ఉంటే అందం వస్తుంది,
5: అందం వచ్చింది,
4: పాటకు మాధుర్యం ఉంటుంది
5: బాగా.
4: క్లారినెట్ వాయించాలంటే అందులో ఏమేమి ఉంటాయి?
5: క్లారినెట్లో అన్ని శృతులు ఉంటాయి సార్, 1, 1½, 2, 2½, 4, 4½, 5, 5½, 6½.
4: ఈ శృతులన్నీ ఉంటాయి?
5: ఈ శృతులన్నీ ఉంటాయి సార్. సప్తస్వరాలు అన్నీ వాయిస్తాం, అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే కష్టపడి నేర్చుకుంటే అన్నీ వాయించవచ్చు.
4: మొత్తం మీద మీరు క్లారినెట్లో బాగా రాణించగలుగుతున్నారు.
5: అవును సార్.
4: ఏ నాటకాలకు మీరు ఈ క్లారినెట్ వాయించడం నేర్చుకున్నారు?
5: స్టార్టింగ్ హరిశ్చంద్ర వాయించాను సార్, తర్వాత శిలోదారి, తర్వాత విజయ సుశీల వాయించాను, తర్వాత బ్రహ్మంగారి నాటకాలు వాయించాను, తర్వాత రాయభారం, రామాంజనేయ దశ, అంతవరకు వాయిస్తాను సార్ నాటకం.
4: మరి ఇప్పుడు బ్రహ్మంగారి నాటకంలో మొదటి సిద్ధయ్య పాత్ర మనం వేస్తున్నాం. మరి ఈ మొదటి సిద్ధయ్య పాత్రకు నీ వాయిద్య సహకారం అందిస్తావా?
5: అందిస్తాం సార్.

0: Chamo.
1: Yango ko chanwa gampa wa mo je ni ko yi mo.

పాద సేవ నిరతముగ నిర నమ్మియుంటిని భక్తులను కాపాడవా దేవా.

0: ఆహా, ఏమి ఈ ప్రపంచము? ఇంత మాయగానున్నది, ఎప్పటికైనను మృత్యువు తప్పదా?
1: ఎంతటి వారికైనా జన్మ

భవభందముల తుంచివేసి నిచ్చౌదత నుండి

0: ఇందు అనేక లక్షలు నాబోటి జీవరాశులు ఉద్భవించి కాలానుగుణ్యముగా వృద్ధి పొంది నశించుచున్నవి. ఇట్టి జీవరాశులు ఎన్ని జన్మలెత్తి నశించుచును, తుదకు ఈ ప్రపంచమంతయో ఏమగును? ఇది అంతయో తలుచుకున్న కొలది నా గుండె ప్రద్దలగుచున్నది. మనసా మనసా, ఇప్పుడే ఏదో ఒక సద్గురుని చెంతకు చేరి జీవరహస్యమును కనుగొనిదా.
1: తబలా విద్వాంసులు షేక్ సైదావలి గారు మన ముందున్నారు, వారి కళానుభవాన్ని తెలుసుకుందాం. ఒక పాట బాగా పాడాలి అంటే కేవలం గాత్రంతోనే సాధ్యం కాదు. నవరసాలు పండాలి అంటే అందులో హార్మోనియం సహకారం ఉండాలి, క్లార్నెట్ సహకారం ఉండాలి, తాళానికి సంబంధించి డోలక్కు వాద్య సహకారం కూడా ఎంతో అవసరం. ఈ డోలక్కులో ఎంతో నైపుణ్యం సాధించినటువంటి షేక్ సైదా గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి కళానుభవాన్ని, వారు ఏ నాటకాల్లో ఈ డోలక్తో వాద్య సహకారం అందిస్తున్నారు, ముఖ్యంగా డోలక్ నేర్చుకోవాలి అని ఆయనకి ఎందుకు అనిపించింది, డోలక్ నేర్చుకోవడానికి ఎందుకు ఆయన ముందుకు వచ్చారు, ఈ డోలక్ నేర్చుకోవడంలో ఎవరు ఆయనకు సహాయం చేశారు, మొదటగా ఆయన గురువు ఎవరు, ఇత్యాది అంశాలు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి సైదా గారు.
2: నమస్తే అండి.
1: సైదావలి గారు, మరి ఏ పాట అయినా పాడాలి అంటే తాళం పట్టు అనేది చాలా వరకు అవసరం.
2: అవసరం.
1: మరి ఈ డోలక్ లేకుండా పాట పాడలేని పరిస్థితి, ఎందుకంటే అందంగా ఉండదు,
2: కుదరదండి.
1: మరి ఈ డోలకు వాద్య సహకారము పాటకు ఎంతవరకు రుచికరంగా ఉంటుంది, ఈ డోలకును నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటి?
2: మా తాతగారు వాయించాడు, నాన్నగారు వాయించాడు, నేను నేర్చుకోవాలి అనిపించింది. 6వ తరగతి చదివాను, డోలకృతిలో ప్రవేశించాను, వేసి నాటకాలకు వెళ్ళాను. మన ముందే బ్యాండ్ మేళం వాయించాం, బ్యాండ్ మేళం వాయించిన తర్వాత చిన్నగా నాటకాలకు అలవాటు పడ్డాం. బ్రహ్మాంగ నాటకాలు, హరిశ్చంద్ర, చింతామణి, తిరుపతమ్మ నాటకం, సిలువుదారి నాటకాల నుంచి వాయించుకుంటా వచ్చాం. మొన్నదాకా ఇనుకొండలో కూడా ఒక 12 సంవత్సరాలు చేశాం, వెంకటేశ్వర సెట్టింగ్లో 12 సంవత్సరాలు చేశాం. మరి నేను కూడా దాదాపు 500-600 మంది నేర్పా, ఉచితంగా నేర్పా, రూపాయి ఇచ్చి జీతం తీసుకోలే చాలా మందికి. అయితే వీళ్ళందరూ శిష్యులు మొత్తం కలిసి ఏం చేశారంటే 2017 మే 9 సన్మానం చేశారు. సింహతాల ఆటం 76 గ్రాములు బంగారం తోటి హైదరాబాద్ లో చేయించి నా చేతికి బహుకరించారు.
1: డోలక్ నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకోవాలి ముందు అసలు?
2: ఇప్పుడు డోలక్ నేర్చుకోవాలంటే మామూలుగా ఎడము కుడి అనేది రెండు ఉంటాయి, ఎడానికి ఒక నడక, కుడికి ఒక నడవ, ఈ రెండు కలిపిస్తే మనం ముందు స్టార్టింగ్ చేయాలి. ఎడానికి గుమ్ తాక్ గుమ్ గుమ్ తాక్ గుమ్ గుమ్ తాక్ గుమ్ గుమ్ ఎడం, తక్క దీమ్మి తక్క దీమ్మి తక్క దీమ్మి కుడి, గుమ్ తాక్ గుమ్ గుమ్ తాక్ గుమ్ గుమ్ తాక్ గుమ్ గుమ్ అనే ఒక భావన ఏర్పడింది
1: తాళం.
2: ఇంకా మీరు పాడుతుంటే మేము వాయించుంటే అది ఒక ఆనందంగా
1: పాటకు బాగా
2: ఆనందంగా ఉంటుంది.
1: సైదావలి గారు, ఇప్పుడు బ్రహ్మంగారి నాటకంలో ఒక పాత్ర ఫస్ట్ సిద్ధయ్య పాడుతున్నారు, మరి అందులో మీ వాద్య సహకారం అందించండి.
2: అలాగేనండి సార్.
0: రావే

ఇడపింగాల మూలాచే ఎడమాకుడులో నున్న ఎడపింగాల మూలాచే నడినా.

ಪರಿಪೂರ್ಣ ನಿರ್ಗುಣ ಭಾವಮೂತನಯ್ಯೇ. ಪರಿಪೂರ್ಣ

మనసాంస రవి పోదాము. నేనిప్పుడు ఎవరిని ఆశ్రయించదను? మరచితిని. కంది మల్లయ్య పల్లెలో శ్రీశ్రీ విరాట్పోతుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని వినియుంటిని. అచ్చటకు పోయి వారి పాదములను ఆశ్రయించదుగాక. మనసా మనసా ఇక బయలుదేరుము.

0: పిల్లలు పెద్దలు వద్దని చెప్పిన తల్లిదండ్రులను వదలి వేసి నే వస్తున్నా. సద్గురు బ్రహ్మగని పాద పూజకై వస్తున్నా.
1: ఇది మఠద్వారము కాబోలు. లోనికి ప్రవేశించిన గాక ఔరా ఏమీ మహాత్ముని తపోనిచలము. కన్నులు తెరచినవి తెరచినట్లున్నవి, చూపులు ఎంతో లగ్నమయ్యున్నవి. ఈ తపోరాశి వద్ద ఉన్న తపో పరిక్రమలన్నీ ఎంత శోభాయమానంగా తిలకించుచున్నవి. ఈయన తపము చాలించినట్లున్నది. నమస్కరించడగాక పలుకవా స్వామి.
0: కారణమేమి నన్ను కనుల జోడవే.

వీర నారాయణ నిసారకు కోరి వీర నారాయణ నిసారకు పారాయణము చేయ పలుకరించిన పలుకవేమి కారణమేమి నన్ను కనుల చూడవే.

మని నేనరు దెంచితే తీమతి నీ ఉండగ తరుగే మని నేనరు దెంచితే కామితార్థములను తగి కావవయ్య శ్రీహరి కారణమేమీ నన్ను కనుల నన్ను కనుల నన్ను కనుల చూడవేమి స్వామి.

ప్రియదర్శనమాయ నాకు పిల్లనాట నుండి నీకు ప్రియదర్శనమాయ నాకు ఉన్నవాడ నన్ను పిలువకున్నా ఏమి పగజేచితి కారణమేమి నన్ను కనుల చూడవేమి స్వామి.

పోసకుడవాని కోసిగ సుందర రావు దాస పోసకుడవాన్ని శుభి చేసి మోము చూసి చిదాయని పిలువ వైతి కారణమేమి నన్ను కనుల నన్ను కనుల నన్ను కనుల చూడవేమి స్వామి కారణమేమి పలుకవ స్వామి వీరా గురువరా కరుణా సాగరా దయతో బ్రోవరా వదేవ

దేవా, దయతో ప్రోవరావ దేవ దేవా, వీరా గురువరా కరుణా సాగరా, దయతో ప్రోవరావ దేవ.

నానము రాసిన కావ్య కరుణ జయ జయ దేవరా ఓనడ శేఖరా జయ జయ దేవరా ఓనడ శేఖరా దయతో ప్రోవరావ దేవ

సర్వ జగతి నిండి ఉన్న సాధు రక్షక అండ నిలిచి ఉన్నవా అవని నాయక నీ మధురామృత నాపై చూపుమా నీ మధురామృత నాపై చూపుమా దయతో ప్రోవరావ దేవదేవా వీర గురువరా కరుణా సాగరా దయతో ప్రోవరావ దేవ

0: మీరింతవరకు కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు బి కాశీరావు మరియు ప్రముఖ డోలక్ వాయిద్య నిపుణులు షేక్ సైదాగార్లతో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణా మాంఝీలు బస్తర్ చలాకీ ప్రతినిధులు పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: तो उसके साथ साथ राष्ट्र गीत का भी गायन हो. अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందేమాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు

0: శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
1: Prime Minister Modi ji lost no time to declare

0: Stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్ 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
2: आपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने यह सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
1: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 ఎంఎస్ఎంఈలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించారు. జావలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్ లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్ లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్ లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి పంట సాగులో నా అనుభవాలు ఈ అంశం గురించి బేస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ రైతు శ్రీ డి నాగేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు.
1: पुतला बोल रहा
2: है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
1: पर हम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
1: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం వరి పంట సాగులో నా అనుభవాలు ఈ అంశం గురించి బేస్తవారపేట మండలం చింతలపాలెం గ్రామ రైతు శ్రీ డి నాగేంద్ర ప్రసాద్ గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీ పివి నరసింహారావు.
4: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కిసాన్వాణి కార్యక్రమంలో వరి పంట సాగులో నా అనుభవాలు అనే అంశం గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి బేసవరపేట మండలం చింతలపాలెం గ్రామ రైతు దేవరపల్లి నాగేంద్ర ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి నాగేంద్ర ప్రసాద్ గారు.
5: నమస్తే సార్.
4: నాగేంద్ర ప్రసాద్ గారు, మరి ముఖ్యంగా మీ బేసవరపేట మండలం చింతలపాలెం పరిసర ప్రాంతాల్లో మరి కంబము చెరువు దగ్గరగా ఉన్నందువల్ల మరి ఎక్కువగా ఈ వరి పంట సాగు చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా మరి చెరకు, పసుపు, అరటి ఇలాంటివి కూడా సాగు చేస్తున్నారు. మరి మీరు ఈ వరి పంట సాగు చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ వరి పంట సాగుకు సంబంధించి మీ అనుభవాల్లో భాగంగా మొదటి నుంచి వరి పంటకు వరి మడి ఎలా తయారు చేసుకోవాలి, మరి విత్తనము ఏ విధంగా మొలగట్టుకోవాలి, నారు ఏ విధంగా పెంచాలి, మరి ప్రధాన పొలంలో నారు నాటే విధానము, దానికి వచ్చేటువంటి చీడపీడలు, మీరు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు, ఇలాంటి విషయాలు కూడా రైతులకు ఒక్కొక్కటిగా తెలియజేద్దాం. ముందుగా ఈ వరి పంట సాగులో మీ అనుభవాల్లో భాగంగా ముందు వరి పండించేటువంటి పొలం గురించి చెప్పండి.
5: నమస్తే సార్. వరి అనేది మన బేస్తరపేట మండలంలో వచ్చేసి మూడు రకాల వరి పండిస్తున్నారు సార్. ఒకటి నంద్యాల సోన, కర్నూలు సోన, బాపట్ల సోన అని ఈ మధ్య కూడా కొంతమంది వేస్తున్నారు సార్. మొదటి దశలో మనము వరి వేస్తున్నామని అనగానే ఒక నెల ముందు గనక జీలిగేలు, పిల్లపెసర, జనుము గనక ఎకరాకు 20 కేజీల నుంచి 30 కేజీలు చల్లి మనం సేడబెట్టినట్టయితే భూమికి పుష్కలంగా సారం అందుతుంది సార్. మనము ఒక చాడ పెట్టిన తర్వాత ఒక నెల గడిచిన తర్వాత నారు పోసుకోవాలి సార్. నారు అంటే కనుక మొలక కట్టడం. నారు పోసే విధానం వచ్చేసి సార్, ఫస్ట్ వచ్చేసి ఎకరాకు వచ్చేసి 5 కేజీలు ఒడ్లు పడతాయి సార్.
4: ఈ ఒడ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
5: మనకు ప్రస్తుతానికి అయితే మనం మేము నంద్యాల నుంచి తెచ్చుకుంటాం సార్. నంద్యాలలో ఏ రకానికి కావాలంటే ఆ రకానికి ఒడ్లు దొరుకుతాయి సార్. మనం ఆడి పోయేది అందరం ఒక 10 మంది రైతులము, 20 మంది రైతులము తోడయ్యేది, ఒక ఆటో తీసుకుపోయి సార్ డెలివరీ చేసుకుంటాం సార్.
4: ఆ విధంగా విత్తనం ఒడ్లు తెచ్చుకుంటారు?
5: తెచ్చుకుంటాం.
4: విత్తనానికి తెచ్చిన తర్వాత
5: సపోజ్ 2 ఎకరాలు నేను సాగు చేస్తాను.

0: 2 ఎకరాలు కానీ 50 కేలు పడతాయి సార్. 50 కేల వడ్లను బాగా కుట్టేసి అంటే బియ్యం స్టోర్ బియ్యం వేసే గోతాలలోనే అది కుట్టాలి. సిల్కు గోతాలలో కుట్టకూడదు. దాన్ని నీళ్ళల్లో వేసి ఒక రోజల్లా, తర్వాత దాన్ని తీసి మండె కట్టాలి సార్. మండె అంటేనే కొంతమందికి పిల్లలు తెలియదు, కొంతమంది రైతులకు అందరికీ తెలుసు మండె అంటే ఏంది, దాని విధానం ఏంది అని. అంటే మనం ఒక గడ్డి తెచ్చి అంత పరిసి దాని మీద వెయిట్ పడేలా రాళ్ళన్నీ బేర్చుకొని 2 రోజులు ఉడుకు నీళ్లు కానీ చల్ల నీళ్ళు కానీ పోసుకోవాలి సార్. 3వ రోజు వచ్చేసి ఆలు కూడా చేసుకోవాలి సార్.
1: ఆ విధంగా ముందు తెచ్చిన విత్తనం వడ్లను తయారు చేస్తారు,
0: తయారు చేసుకోవాలి సార్.
1: అదే మొలగట్టడం కింద
0: మొలగట్టుకోవడం విధానం సార్. కొంతమంది మటుకు అలాగే ఒక రోజల్లో అంటే 24 గంటలలో నీళ్ళల్లో అలాగే పెట్టి పొలంలో ఒక గెట్టు మాదిరి వేసుకొని దాని నిండా నీళ్లు నింపి వడ్లే చల్లొచ్చు సార్. 2 రోజులు అలాగే గనక నీళ్లు నిల్వ ఉంచి 3వ రోజు ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు మళ్ళీ నింపి పెట్టుకుంటే కనుక దానికి కూడా నారుకు బాగానే ఉంటుంది సార్.
1: ఓకే,
0: 2 విధాలుగా చేయొచ్చు. మండె కట్టడం అంటే కనుక ఇది పాత పద్ధతి సార్.
1: మీరు మండె కట్టే విధానం చేస్తున్నారు?
0: నేను ఇప్పుడు మండె కట్టే నారు కూడా పోసే సార్.
1: ఓకే, మరి నారు పోసేటప్పుడు మరి ఎట్లా దాన్ని జాగ్రత్తలు?
0: దాన్ని జాగ్రత్తలు ఏంటంటే సార్, 3వ రోజు మొలక తీయాలి సార్. మొలక తీసిన తర్వాత మనము అలకుడు చేసుకునేటప్పుడు ఒక 3 సెంట్లు కానీ 4 సెంట్లు కానీ 1 ఎకరాకు విస్తీర్ణం దాన్ని చుట్టూ గెట్టేసుకొని శుభ్రంగా గిలకదోలుకొని, గిలకదోలుకున్న తర్వాత యాపాకు కానీ కానిగాకు కానీ ఇటు ఆకు వేసుకొని బాగా తొక్కొని పైన అలకుడు చేసుకుంటే కనుక నారు బాగా పడుతుంది. దాని వలన కూడా నారు తెగకుండా వస్తుంది.
1: అంటే నారు పోసుకునే దానికి
0: చేయాలి అంతవరకే గెట్ల మాదిరి పోసుకొని 5 అడుగులలో ఒక బోదె మాదిరి వేసుకొని అట 4-5 బోదెలు వస్తాయి. 4-5 బోదెలలో ఈ ఆకు గనక మనం గనక సంపూర్ణంగా గనక ఉపయోగించుకుంటే నారు పట్టడం బాగుంటుంది. నారు తెగిపోకుండా అడుగు భాగంలో బిగిసకుండా బాగా పుష్టిగా మనం ఎప్పుడు ఏ విధంగా మనం పెరుక్కున్నా కానీ శుభ్రంగా తెగిపోకుండా బాగా వస్తుంది సార్. దీనికి
1: నారు పీకేటప్పుడు తెగిపోకుండా
0: కానీ దాన్ని బిగతనం లేకుండా సులువుగా ఉంటుంది సార్.
1: ఎన్ని రోజులు నారు ఉంటుంది?
0: మనకు నారు వచ్చేసి ఆ మొలక చల్లిన తర్వాత 3వ రోజు మళ్ళీ పులకేసుకోవాలి. పులకేసిన తర్వాత ఆ వడ్లు వచ్చేసి మనము నాటుకు 25 రోజుల తర్వాత నుంచి నాటేసుకోవచ్చు.
1: ఓకే,
0: డైలీ నీళ్లు పెట్టుకుని.
1: కొంతమంది ముదురు నారు కూడా పెంచుతారు?
0: ముదురు నారు వేయడం వల్ల దిగుబడి సరిగా రాదు సార్.
1: ఓకే, ఈ మీరు చెప్పిన 25 రోజులు 30 రోజులలో నారులో దాంట్లో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఆ నారు కూడా కొంత చీడపీడలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
0: చీడపీడలకు నారు గురైతే సార్, మనము రోజు పోయి నీళ్లు కడుతుంటాం కాబట్టి దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఏదన్నా ఎర్ర తెగులు ఉందా, ఏదన్నా అడుగు భాగంలో నీళ్లు కనుక నిల్వ ఉంటే కనుక నారుకు కూడా కుళ్ళు తెగులు వస్తుంది. దానికి ఏదన్నా మందు కొట్టుకోవాలా గమనిస్తూ ఉండాలి సార్. 10 రోజులు అయిపోయినాక ఒక సేరు ఏరే కనుక చల్లుకుంటే వేకుగా పెద్దగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది, బెన్నె రావడానికి ఉంటుంది. మనకు 22-23 రోజులు దాటిందంటే కనుక 25 రోజులు మినిమం మనము పీకేసుకొని నాటే
1: నెలకు లోపలనే
0: 25 నుంచి 35 రోజుల లోపు కనుక నారైతే కనుక మనకు వేపుగా తెగులు బారిన పడకుండా దిగుబడి బాగా రావడానికి ఆస్కారం ఉంది,
1: స్వచ్ఛంగా ఉంటుంది.
0: స్వచ్ఛంగా ఉంటుంది సార్.
1: మరి ఈ 25 రోజుల లోపు మనము ఈ నారును నాటేటువంటి ప్రధాన పొలమును కూడా తయారు చేసి పెట్టుకోవాలా? ఆ విషయాలు చెప్పండి.
0: మనకు 25 రోజులకు ముందే 15 రోజులు నారు అయిందంటే మనం దుక్కెంతా శుభ్రం చేసుకొని కిలకలు కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి సార్.
1: ఒకప్పుడులో ఎద్దులతో చేసేవాళ్ళు,
0: చేస్తున్నారు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్లు వచ్చిన తర్వాత శుభ్రంగా గిలకదోలుకొని ఆ గెట్లు కానీ గెనాలు కానీ అంతా శుభ్రం కట్టుకోవడం కానీ చేసుకుంటే కనుక మనకు ఆ సమయము 4-5 రోజులు పడుతుంది. మనకు ఈ 15 రోజుల నుంచి 4-5 రోజులు అంటే 20 రోజులు అయిపోద్ది. ఇంకా మనం ఈ వారంలోపు ఆ పొలమంతా దున్ని పెట్టుకొని మనకు ఎప్పుడు కూలీలు దొరికితే అప్పుడు అందుబాటులో ఉంటాయి కనుక అప్పుడు అమ్మడం మనం నారు నాటేసుకోవచ్చు సార్.
1: అప్పటి వరకు సిద్ధంగా ఉంటుంది పొలం?
0: సిద్ధంగానే ఉంటుంది సార్.
1: ఓకే,
0: సమయం బట్టి కూలీలను బట్టి మనం నాటేసుకోవాలి.
1: ఇప్పుడు వరి నాటడానికి ఎంతమంది కూలీలు అవసరం వస్తారు?
0: ఇప్పుడు 10 మంది పడుతున్నారు సార్. ఆడోళ్ళు
1: 1 ఎకరాకు
0: 10 మంది సార్. ఇప్పుడు
1: ఇప్పుడు ప్రధానమైన పొలంలో నాటడానికి దగ్గరలోనే నారు పోసుకుంటారు కాబట్టి ఆ నారు పీకటము కట్టలు కట్టడము ఇక్కడ నాటేయటం అంతా కూడా
0: వాళ్ళే
1: చూసేసుకుంటారు?
0: వాళ్ళే చేసుకుంటారు సార్. పైన మటుకు ఒక 3 మగోళ్ళు అట్ట వస్తారు. వాళ్ళు గెనాలకు కానీ ఒదుపులు పెట్టడం కానీ నారు మోసుకపోయి

0: ఈ పొలంలో వేస్తే మందు చల్లడం కానీ ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు ఏంటంటేనగా ఎకరాకు ఇప్పుడు మాకెళ్ళి అయితే 5,000 తీసుకుంటారు సార్ నాటేసినందుకు. వాళ్ళే పీకడము
1: అంటే మొగతా
0: మొగత అంత లెక్కల మన బేస్తర్పేట మండలం ఖమ్మం మండలంలో ఉండే విధానం అంతా ఏంటంటే ఎకరాకు 5,000 వాళ్ళు ఎప్పుడన్నా రాని, ఎప్పుడన్నా పీక్కొని, ఎప్పుడన్నా నాటేసుకొని,
1: నారు పీకడం వల్ల
0: నారు
1: నాటడం వల్ల
0: నాటడం వల్ల మొయ్యడం అంటూ మనం
1: మనసును పెట్టాలి.
0: మనం మనసులో పెట్టుకోవాలి. మందు చల్లకోవడం కనుక మనదే సార్ బాధ్యత.
1: ఓకే, నాగేంద్ర ప్రసాద్ గారు, మరి వరి పంట సాగులో మీ అనుభవాలలో భాగంగా నారుబోసే విధానము, మరి ప్రధాన పొలంలో నాటే విధానము చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ఎట్లా సంరక్షించుకోవాలి పంటను? అంటే ఇప్పుడు నీటి సౌకర్యం ఎక్కువ ఉంటేనే మనం వరి పంట వేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు అంటే కొన్ని సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఈ వర్షపు నీరు సరిగ్గా బోర్లకు రాకుండా పోవడము, అంటే ఇప్పుడు మీకు చెరువు దగ్గర ఉంది కాబట్టి మీకు పుష్కలంగానే నీరు ఉంటాయి కొంతవరకు. మరి ఎట్లా ఆ తర్వాత చేసేటువంటి పరిస్థితులు అంటే రైతులకు మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు?
0: వరి నాటేసే ముందుగా మనము సపోజ్ ఈరోజు నాటేస్తున్నాం అనుకో, మనం దుక్కిలో కొంత మంది వేసుకోవాలి సార్. డిఏపి కానీ 20-20 కానీ, కొద్దిగా యూరియా, ఇవన్నీ మనము ఏ రోజు నాటేస్తామో ఆ రోజు డిఏపి కానీ 20-20 కానీ వేసుకోవాలి సార్. ఇవి ఎకరాకు 2 బస్తాలన్నా ఇవ్వాలి మినిమం. మనం ఆ రోజు చల్లుకున్న తర్వాత ఎక్కువ శాతం మనం ఆ రోజు నాటేసిన తర్వాత మనము ఈ మధ్యకాలంలో పూర్వంలో అట్నే నాటేస్తున్నారు, ఇప్పుడు మటుకు ఓరవలు తీస్తున్నారు సార్. ఒక 3 అడుగులు 4 అడుగులు ఓరవలు, ఒక గెట్టుకు మందు కొట్టుకోవడానికి, కలుపు తీసుకోవడానికి ఈ పద్ధతి బాగానే ఉంది సార్ మనకు. అవి కొంతమంది తీస్తున్నారు, కొంతమంది తీయటంలే. ఓరవలు తీయడం వలన చాలా ఉపయోగం ఉంది. మనం గంటలు తొక్కడం కానీ ఇవి జరగదు. మనం ఏదన్నా మందు కొట్టుకున్నప్పుడు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు. కలుపు తీయడానికి మనం తొక్కము, ఆ దాంట్లో పోతుంటాం దాంట్లో వస్తుంటాం సార్. ప్రధానంగా ఏంటంటే కనుక ఈ నాటేసిన తర్వాత మనకు ఎక్కువ శాతము కొంత పొలంలో నీళ్లు నిల్వ పడతాయి, నిల్వ పడకూడదు, ఆరుదలగానే పారుతుండాలి పంట. మరీ ఆరుదలగా కాకుండా మినిమం 10 రోజులకోసారైనా మనము నీళ్లు తీస్తూ నీళ్లు నిల్వ ఉంచుకుంటే కనుక పంట బాగా వస్తుంది సార్ మనకు దిగుబడి.
1: ఇది ప్రధానమైనటువంటి
0: అంశం
1: అంటే ఎక్కువ అట్నే నీరు నిల్వ
0: నీళ్లు
1: ఉంచకూడదు.
0: నిల్వ ఉంచకూడదు.
1: ఓకే,
0: మనకు 10 రోజులకో 15 రోజులు కొన్ని పొలాలు ఏంటంటే సార్ నెల రోజులు కూడా ఉంటాయి, వాటి గుండా దిగుబడి తగ్గుద్ది. దాని వలన ఏమైంది అంటే మనకు ఎక్కువ శాతము దోమ రావడం జరుగుతుంది. కాడలో దోమ వస్తుంది. దోమ దాని వలన పైరు ఏపుగా పెరగదు, నాణ్యతంగా ఉండదు, ఏదో ముద్దుబారినట్టు, మరీ దిగుబడి తగ్గినట్టు ఉంటుంది సార్ అది.
1: ఓకే, మరి నాగేంద్ర ప్రసాద్ గారు, మరి ఈ ఎన్నుగట్టే దశకు వస్తుందనుకుందాం, అప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఈ దోమపోటు కావచ్చు, లేకపోతే కంకి కొంచెం ఎరుపు రకంగా ఉండి కొంత చీడపీడలు, ఏమేమి మీరు మీ పొలాలలో ఎక్కువ గమనిస్తున్నారు, వాటికి నివారణగా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
0: నాటేసిన తర్వాత సార్ ఒక 15-20 రోజుల తర్వాత సాపు కానీ ఎండోసల్ఫాన్ కానీ మనకు గోమర్ సెంటర్లో దొరుకుతున్నాయి. మోనోఫాకస్ కానీ ఇటాటి సార్ ఉంటాయి. మనం ఏపుగా మోయినంగా డోస్ వేసుకొని మనం కొట్టుకోవాలి. 2వ దశకు వచ్చేసరికి ఒక నెల దాటిన తర్వాత మనకు గనక దోమ శాతం ఎక్కువ ఉంటే కనుక కాడను పీల్చేస్తుంది. పీల్చినప్పుడు మనకు ముక్కర పుట్టదు, ముక్కర రాదు, దానికి ఏపుగా ఉండదు. దానికి కానీ మనము ఓషన్ అని మందు ఒకటి, టకన్ అని ఒక మందు ఒకటి, రెడ్ బ్లూ అని ఒకటి ఉంది సార్ అది, అది ఒకటి. ఈ మూడు గనక మనం ఎక్కువ శాతం గనక పిచికారీ చేసుకుంటే కనుక సేమే అని ఒక డబ్బా మాదిరి వస్తుంది సార్ అది. అది కూడా కనుక మనము ఎక్కువ జాతలు గమనించుకుంటూ ఉండాలి. అది ఏ విధ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఏరు తెగులు అంటే కనుక ఎక్కువ శాతం నీళ్లు నిలవ ఉన్నప్పుడు వస్తుంది. ఈ మందులు కనుక గమనించి కనుక మనం కొట్టుకుంటే కనుక దానికి నివారణ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు మనకు. ఎక్కువ శాతం ఏంటంటే కనుక ఎండ తెగులు ఎక్కువ వస్తాయి, దాన్ని గమనించుకొని సాప ఒకటి ఏదో ఒకటి దానికి మళ్ళీ ఆపోజిట్లో ఒక మందు కలుపుకుంటే పనిచేసేస్తారు. దోమకు వచ్చేసి ఈ మందులు పనిచేస్తాయి. మనకు వీటిని తప్పించుకున్న తర్వాత మెడ ఎరుపు అని ఒకటి ఉంది, అది మెయిన్ సార్ మనకు. లాస్ట్ దశలో మనకు ఎన్ను వచ్చేటప్పుడు మెడ ఎరుపు అని ఒకటి ఉంటుంది. ఇవెన్ను అంతా బయటకు వచ్చిన తర్వాత భీమ్ కొట్టుకోవాలి. వెన్ను మొత్తం వదులుతుంది మన కంటికి కనపొచ్చినప్పుడు, అర్ర వచ్చినప్పుడు కూడా భీమ్ కొట్టుకోవాలి. మనం 2 సార్లు కనుక భీమ్ అనే పౌడర్ కనుక కొట్టుకుంటే కనుక మనకు తాళగింజ రాదు, మెడ ఇరుపు రాదు సార్. ఇది ఇప్పుడు రైతులంతా కొంతమంది కొట్టడంలే, కానీ యాక్చువల్గా నేను గమనించి కొట్టాను, 2 సార్లు కొట్టాను. దాని పంటకు ఉంది, దిగుబడి కూడా ఉంది. మనకు తాళ అనేది పోదు, గింజ కూడా గట్టితనంగా ఉంటుంది సార్.
1: తేడా మీరు గమనించారు?
0: గమనించాను సార్ నేను. అది భీమ్ పొడి కూడా మనకు ఎకరాకు వచ్చేసి 1/2 కేజీ వేసుకుంటారు, అది పెద్ద రేటేం కాదు. 2

0: లేదు.
1: ఓకే,
0: రెండు వందలు రెండు వందల
1: దీన్ని
0: యాభై
1: గమనించి
0: వస్తుంది,
1: రైతులు వాడుకోవాలి.
0: వాడుకోవాలి దాన్ని. రెండు సార్లు కొట్టుకున్నట్టయితే కనుక గింజ బాగుంటుంది, మనకు దిగుబడి కూడా బాగుంది సార్.
1: ఈ సందర్భాలలో మీరు దగ్గరలో ఉన్న మండల వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుందా?
0: జరుగుతుంది సార్. మనకి ఏదన్నా కనుక మరీ పైరులో కనుక తేడా ఉంటే కనుక మండలాధికారికి తెలియపరిస్తే వాళ్ళు వస్తారు సార్. వాళ్ళు వచ్చి చూస్తారు, చూసి కూడా మనకు సలహా ఇస్తారు, మీరు ఈ విధంగా చేయండి అని చెప్తారు సార్. దాంట్లో ఎటువంటి డోకాలు అయితే చెప్తారు, ఇబ్బంది ఏం లేదు సార్ అధికారులు.
1: ఓకే అండి. నాగేంద్ర ప్రసాద్ గారు, మరి ఈ వరి పంట సాగులో మీ అనుభవాలలో భాగంగా ఎలాంటి కీలక సమయాలలో మందులు వాడాలి, వాటికి ఏమేమి తెగుళ్ళు వస్తాయనేది కూడా చెప్పారు. మరి ఈ గింజ పాలు పోసుకొని గింజ బాగా వచ్చినది అనేటువంటి సమయంలో కూడా కొంచెము ఈ వరి మల్లల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కొంత లెక్కల ఎలుకల బెడద కూడా ఉంటుంది.
0: మనకు ఎన్ని దశలు ఉన్నప్పుడు ఎలకలు అనేది అధికంగా వస్తాయి సార్. ఎందుకంటే మనకు కాడ దగ్గర తీపి ఉంటుంది, ఎన్నుకొచ్చిన పెత్తి మొక్క కాడ దగ్గర తీపి శాతం ఎక్కువ ఉంటుంది. తీపి శాతం ఉన్నప్పుడు ఏంటంటే ఎలకలు కానీ పందికొక్కులు కానీ అడవి పందులు కానీ దాని విపరీతంగా పాడు చేసే అధికారం ఉంది సార్.
1: పంట నష్టం
0: పంట
1: చేస్తాయి.
0: నష్టం చేయడానికి అధికారం ఉంటుంది. ఆ 15 రోజులు కాపాడుకోవాలి మనం. ఈ 3 నెలలు కాపాడుకుంటుంది వేరు, ఆ 15 రోజులు కాపాడుకుంటుంది వేరు. మనం ఆ దశలో ఉన్నప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన, ఇప్పుడు బుట్టలు ఉన్నాయి సార్, బుట్టలు పెడుతున్నారు, ఎకరాకు ఒక 100 బుట్టలు పెడతారు సార్. ఎలక పడినందుకు దానికి ఒక ఎలకకి ఇంత కానీ ఇప్పుడు రైతులు పెట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు. లేదంటే కనుక ఎలకల మందు తెచ్చుకొని బొండాలలో కానీ మనం ఏదో ఒక దాంట్లో కానీ వడ్లల్లో కానీ వేసుకొని పెట్టుకుంటారు సార్. ఇంకా పందులు అంటే వాటి చుట్టూ కోకలు కట్టుకోవడం, దాన్ని కాపాడుకోవాలి సార్. అందరు రైతులు వేసినప్పుడు అయితే పందులు తగలవు. మనం ఒక దశలో ఉన్నప్పుడు కొంతమంది వేసినప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఏంటంటే పందులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనకి వెళ్ళి తగులుతాయి సార్, జాగ్రత్తలు తీసుకోవాలి సార్. దీనికి
1: ఈ సోలార్ ఫెన్సింగ్ లాంటివి కూడా పెట్టుకోవాలి, ఒకళ్ళు ఇద్దరు చేసామంటే.
0: కొంతమంది సోలార్ పెట్టుకుంటున్నారు. మన ఒరిమిడి సాగులు ఏంటంటే అందరు తిరుగుతుంటారు గట్లమైనా కాబట్టి అది అవకాశం లేక కొంతమంది పెట్టుకోవడం ఉన్నాయి సార్. కోకలే మ్యాక్సిమం ఉపయోగిస్తున్నారు.
1: ఓకే, ఆ విధంగా సందర్భాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు,
0: అంతే
1: ఎలుకలు
0: సార్.
1: పందికొక్కుల నుంచి కూడా, పందుల నుంచి కూడా.
0: పందుల నుంచి
1: మరి పంట కోత దశకు వచ్చింది అని ఎప్పుడు గమనిస్తారు? కోత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు?
0: మనకు అర్రు వంచింది గింజ అంటే కనుక నీళ్లు బంద్ చేస్తాం. అర్రు ఎప్పుడు వంచుతుంది అంటే ఒక 50% మనకు అర్రు వంచేసింది, గింజ ఎర్రబడ్డది అని అనుకున్నప్పుడు భూమిలో ఉన్న కొంత శాతము మనకు అది ఉపయోగపడుతుంది, సగం గింజ అయిపోయింటుంది. మనం మనక అప్పుడు గనక తప్పగట్టేస్తే నీళ్లు పోకుండా మన శుభ్రంగా నీళ్ళు అనేది మన మడి మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ శాతం ఉన్నదనుకో వరి గనక పడిపోవడం ఆస్కారం ఉంటుంది. కింద కాడంగా బలంగా ఉండదు, వయసు అయిపోయిన తర్వాత అది కొంత కొలబడడానికి ఆస్కారం ఉంటుంది. మన కొద్దిగా అర్రోంచినప్పుడే కొద్దిగా తప్పకట్టుకుంటే మన భూమిలో ఉన్న శాతమే, నీటి శాతమే మన మొక్కకు అందించుకుంటుంది. మనకు కోతకు వచ్చే టైంకెల్లా మొత్తం గింజ అంతా ఎర్రబడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు సార్.
1: కోపించేటప్పుడు మరి ఎట్లా, ఇప్పుడు యాంత్రీకరణ ఉంది, మిషన్లు ఉన్నాయి, మనుషులు కోస్తున్నారు, ఎట్లా రెంటల్లో ఏది బాగుంటుంది, గడ్డి ఎట్లా ఉపయోగపడుతుంది?
0: మనకు ఇప్పుడు నేనైతే కనుక కోపించుకుంటా సార్, ఎందుకంటే నాకు ఒక 5 బరగడ్లు ఉన్నాయి. నేను బయట నుంచి గడ్డి తెచ్చుకోవాలన్నా నాకు ఇబ్బంది. మన పొలంలో ఉన్న గడ్డే మనమే కోపించుకొని మొత్తం దానికి కూడా మొగతాం సార్. కోసినందుకు మనకు వాదలు ఎత్తినందుకైతేనేమి, మనకు కొట్టినందుకైతేమి గింజలన్నీ శుభ్రం చేసి మనకు ఆనే పెడతారు. ఆ గడ్డి అంతా తీసి ఒక పక్క పెడతారు, గింజలన్నీ ఒక పక్క పోస్తారు. మనకు దాని వరకు ఎకరాకి ఇంత అని మాకు డబ్బులు ఉంటుంది సార్.
1: మిషన్తో చేయరు,
0: మిషన్తో చేయరు,
1: నూర్పిడి విధానం మొత్తము మీరు మామూలుగా మొగతాకి ఇచ్చేస్తారు.
0: మొగతాకి ఇచ్చేసుకొని టాటర్ తిప్పుకోవడం కానీ మన పట్టాలు అన్నీ దొరుకుతాయి అందుబాటులో మనుషులు సార్. చాలామంది మటుకు ఇప్పుడు కూలీలు దొరక ఇబ్బంది పడుతున్నారు. యంత్రాలు ఉన్నాయి సార్ మిషన్లు, అవి ఎకరాకు తక్కువే పడుతుంది. మా అంటే ఎకరాకు 4000 కోసం
1: ఎక్కువ మొత్తంలో మాట్లాడుకున్నప్పుడు మిషన్లు ఉపయోగిస్తారు,
0: మిషన్లు ఉపయోగిస్తారు. ఉపయోగించేదానికి ఎకరాకు 4000 దాకా అవుతుంది అంతే కోతకు. మామూలుగా అయితే కనుక మనుషులతో అయితే కనుక 10000 దాకా వస్తుంది సార్.
1: కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా గడ్డి నాణ్యంగా ఉంటుంది,
0: నాణ్యంగా ఉంటుంది, గొడ్లకు ఇబ్బంది లేకుండా,
1: పశువులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది,
0: సంవత్సరం దాకా జీవులకు మాకు ఇబ్బంది లేదని మేము ఉపయోగించుకుంటాం.
1: పాడి గేదెలు ఉన్నాయి కాబట్టి.
0: పాడి గేదెలు
1: ఓకే, ఇప్పుడు మీరు నూర్పిడి చేసిన తర్వాత, అంటే తర్వాత కాలానికి ఈ విత్తనం ఇవి వాడతారా, ఉపయోగపడతాయా, ఎట్లా?
0: లేదు సార్, దీన్ని ఉపయోగం పడవు. మనం కూడా తీసుకోమేయటం ఏంటంటే మనం తీసుకున్న దీన్ని జాగ్రత్త పెట్టుకోలేం. అందుకనేది మనం ఎప్పుడప్పుడు అంత కోసిన తర్వాత ఇంటికి తోలుకొని ఒక వారం రోజులు ఎండబెట్టుకొని శుభ్రం చేసుకొని అట్లా పెట్టుకుంటాం సార్. మనకి ఎప్పుడు కావాలి అమ్ముకోవాలన్నప్పుడు మర పట్టించుకొని బియ్యం అమ్ముతాం, లేదంటే వడ్లు వచ్చి కొనుక్కోపోతారు.
1: వడ్లైన అమ్ముతారు బియ్యమైన అమ్ముతారు.
0: బియ్యమేమైనా అంత సార్.
1: ఓకే, ఒక

0: దిగుబడి ఎట్లా?
1: మనకు దిగుబడి వచ్చిందంటే కనుక ఎకరాకు వచ్చేసి 35 నుంచి 40-42 బస్తాలు అవుతాయి సార్. నంద్యాల సోన కానీ కర్నూలు సోన కానీ ఇప్పట్లో బాపట్ల మసూర్ అని కొత్తగా వచ్చింది సార్, అది కొద్దిగా దిగుబడి బాగానే ఉంది అన్నారు. 45-50 లోపు వస్తున్నాయన్నారు. కానీ అయితే కనుక ఈ పంటల కంటే ఒక నెల అదనంగా సమయం పడుతుంది,
0: ఎక్కువ పడుతుంది
1: ఎక్కువ పడుతుంది బాపట్ల మసూర్.
0: కానీ బాగుంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది.
1: దిగుబడి వస్తుంది, కొద్దిగా పెరగడం ఎక్కువ ఉంది కాబట్టి వీటకంటే ఒక అర్ధడుగు ఎక్కువ పెరుగుతుంది. రేపు ఏదైనా గాలులు దూలినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు దానికి కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది. మనకి వెళ్ళి ఎవరు పెద్దగా వేయటం లేదు,
0: తీసుకోవటం లేదు.
1: తీసుకుంటాం.
0: ఓకే అండి, నాగేంద్ర ప్రసాద్ గారు, మరి వరి పంట సాగులో మీ అనుభవాల్లో భాగంగా మరి చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు యువ రైతులు చదువుకొని కూడా కొంతమంది ఇప్పుడు ఉద్యోగాలు అనేవి కూడా కాకుండా వ్యవసాయం చేస్తున్నారు. మీరు అలాంటి యువ రైతులకు ఈ వరి పంట సాగు గురించి ముఖ్యమైనటువంటి సూచనలు, అంటే మెలకువలు, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, మంచి దిగుబడి వస్తుంది, ఈ విధంగా చేసుకోవాలా అనేటువంటి విషయాలు ఏమన్నా ముఖ్యమైనవి ఉన్నాయంటారా?
1: ఉన్నాయిలే సార్, మనము ముఖ్యమైనది ఏంటంటే కనుక నారు వేసేదాకా ఒక పద్ధతి, నారు వేసినాక నాటుకున్నాళ్ళ మించి కోత కోసేదాకా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే రైతులు, దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు ఎర్ర తెగులు వచ్చిందంటే కింది నుంచి ఆకులు ఎండిపోతూ ఉంటాయి, అది గమనించుకోవాలి. కుళ్ళు వచ్చిందంటే కింద దోమ భయంకరంగా గీ అంటుంటాయి, మనం అప్పుడప్పుడు పోయి పొలంలో దిగి చేత్తో ఇట్ట తరిమినట్టు కనుక అట్లా కుడుతుంటే కనుక దాంట్లో అనుభవం ఉండాలి. మెయిన్ ఏంటంటే దోమను తప్పించుకోవాలి, ఎండు తెగులు తప్పించుకోవాలి. ఎండు తెగులు ఏంటంటే కనుక సుడి ఆకులోని చెండిపోద్ది, అది నీటి శాతం ఎక్కువైనప్పుడు ఉపయోగించుకోవాలి. ఈ నీటి శాతం కనుక మనం కంట్రోల్ చేసుకొని ఆరుదలగా పెట్టుకుంటే కనుక దిగుబడి ఉంటుంది, మనకు పంట నష్టం జరగకుండా ఉంటుంది సార్.
0: మంచి సూచనలు అంటారు. ఓకే అండి, మరి నాగేంద్ర ప్రసాద్ గారు, వరి పంట సాగులో నా అనుభవాలు అనే అంశం గురించి బేస్వరపేట మండలం చింతలపాలెం గ్రామ రైతు దేవరపల్లి నాగేంద్ర ప్రసాద్ గారు ఈ వరి పంటకు సంబంధించి వరి నారు మడి తయారు చేసుకోవటము, నారు పోసుకోవటము, అదేవిధంగా ప్రధాన పొలంలో నాటుకోవటము, దానికి వచ్చేటువంటి చీడపీడలు, తెగుళ్ల గురించి, కోత విషయంలో కొన్ని విషయాలు, నూర్పిడిలో కొన్ని మెలకువలు, ఇలాంటి విషయాలు కూడా రైతు సోదరులకు తన అనుభవాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి నాగేంద్ర ప్రసాద్ గారు, నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వరి పంట సాగులో నా అనుభవాలు ఈ అంశం గురించి బేస్తవారపేట మండలం చింతలపాలెం గ్రామ రైతు శ్రీ డి నాగేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్, ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: वाणी विकसित भारत।
1: श्रोतलकु నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్శిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి జన్శిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ జన్శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీస్, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 జనశిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 జేఎస్ఎస్ల దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తుంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకి తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
1: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జన్శిక్షణ్ సంస్థాన్ పాత్ర ఏంటి?
2: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జన్శిక్షణ్ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జన్శిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జన్శిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు, కాన్సన్ట్రేషన్ ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జన్శిక్షణ సంస్థాన్ ద్వారా మనం అందిస్తున్నాం సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
2: సార్, మనము జేఎస్ఎస్ తరపున 2 మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జన్శిక్షణ్ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
1: సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి, ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు, ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
2: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్కి సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద

0: వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 26-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకి సంబంధించి కొంత కొత్త కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతోపాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
0: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులే.
1: సరే, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనుకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డిఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని, అలాగే ఎన్జిఓల్ని, అలాగే మీలాంటి మీడియాని, దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఏంటి?
0: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్న అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రెష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
0: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30 నుంచి 40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికేట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతోపాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం.

0: మనకి ఈ ఉపాధి కోరుకునేటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
1: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
0: సార్, ప్రతి జైన్ శిక్షణ సంస్థానంలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని వాళ్ళు అందిస్తారు. దీంతోపాటు మనము వివిధ బ్యాంకుల్ని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీములు కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో కానీ ఈ ప్రైవేట్ సంస్థలతో కానీ మీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
0: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు, నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని, ఆ కంపెనీ యజమానాల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
1: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజు అన్నది ఆల్మోస్ట్ చాలా మందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నేషనల్ న్యూస్ తెలుసుకుంటారు. ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కళాశాలల్లో డి ఫార్మసీ కోర్సుకు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా విభాగం, దాని నియంత్రణలోని ప్రభుత్వ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ, దీన్నే డి ఫార్మసీ అంటారు, ఈ కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఈ కోర్సుకు 6 ఆగస్టు వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్సు కాల వ్యవధి 2 సంవత్సరాలు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిలింగ్లో పేరు నమోదు చేసుకోవచ్చు. అర్హత విషయానికి వస్తే రాష్ట్ర లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డు నుండి ఇంటర్మీడియట్, బైపీసీ లేదా ఎంపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం అనేది ఇంటర్ మార్క్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 6 ఆగస్టు. మరి ఈ డి ఫార్మసీ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు absbtet.ap.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. యూపీఎస్సీలో 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 124 ప్రిన్సిపల్, 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు 14 ఆగస్టు వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చును. మరి పోస్టులు చూసినట్లయితే ప్రిన్సిపల్ 124 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పురుషులకు 72, మహిళలకు 52. వైస్ ప్రిన్సిపల్ 704 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పురుషులకు 364, మహిళలకు 340 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 828. మరి వయోపరిమితి విషయానికి వస్తే ప్రిన్సిపల్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 సంవత్సరాలు, ఓబీసీలకు 53 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 55 ఏళ్ళు మించకూడదు. వైస్ ప్రిన్సిపాల్కు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 ఏళ్ళు, ఓబీసీలకు 38 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉంటుంది. అర్హత అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పీజీ, బీఈడీలో ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు 25 రూపాయలు గాను, మహిళలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ, కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు, గరిష్ట మార్కులు 300, ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 14 ఆగస్టు. నవంబర్ 1న వ్రాత పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాల కొరకు యూపీఎస్సీ ఆన్లైన్ .nic.in అనే వెబ్సైట్ని చూడగలరు.

మీరు విన్న ఈ పాట సంతోషం చిత్రం కోసం రాజేష్ ఉషా పడినది. కార్యక్రమంలో తర్వాత తెలుసుకుందాం రండి శీర్షికన నేషనల్ న్యూస్ కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించేటువంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనికి నందన్ నిలేకని నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. జూలై 26న వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవటం, విస్తృత పారదర్శకమైనటువంటి వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావలసినటువంటి సలహాలను టాస్క్ ఫోర్స్ ఇస్తుందని ఆయన తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమన్

జూలై 26న వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవటం, విస్తృత పారదర్శకమైనటువంటి వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావలసినటువంటి సలహాలను టాస్క్ ఫోర్స్ ఇస్తుందని ఆయన తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు దీనిలో సభ్యులుగా ఉంటారని ప్రధాని చెప్పారు. ఆధార్ ప్రాజెక్టు కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఉడాయి చైర్మన్గా నిలేకని పనిచేశారు. ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ఇచ్చేటువంటి సలహాల ఆధారంగా లోపాలు లేని పరీక్షా వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పుతుందని ప్రధాని తెలిపారు. ప్రధానంగా సాంకేతికత కోణంలో ఎన్టీఏ పరీక్షల ప్రక్షాళనకు ఇది దోహదపడుతుందని ఆయన వివరించారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారికి 10 కోట్ల వరకు గరిష్ట జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు శిక్ష విధించే వీలు కల్పించేటువంటి ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రిమండలి జూలై 24న ఆమోదముద్ర వేసింది. తాజా బిల్లులో పేపర్ లీకేజీకి బాధ్యులైన సంస్థల ఆస్తుల జప్తుకు వీలు కల్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పరీక్షల్లో జరిగే మోసాలపై 3 నెలల్లో విచారణ పూర్తి చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లు తమ రోజువారీ ప్రసారాల కంటెంట్లో కనీసం 20% ఆయా నగరాల స్థానిక భాషా ప్రసారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం జూలై 24న రాజ్యసభకు తెలిపింది. అలాగే స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు, జానపద సంగీతాలను ప్రోత్సహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానం ద్వారా అందించారు. మీరింతవరకు కొన్ని నేషనల్ న్యూస్ను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పార్లమెంటు రివ్యూ ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు.

0: ఏ దేశమైనా సమృద్దిగా అభివృద్ది చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష జరిపారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారు. అదేవిధంగా నావికులకు, వారి కుటుంబాలకు సకాలంలో సమాచారం, అత్యవసర సహాయం, కౌన్సిలింగ్ అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రబీ సీజన్కు కావలసిన ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎరువుల సరఫరాకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రధానమంత్రి సూచించారు. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఈరోజు ఆమోదించింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశముంది. బిల్లుపై జరిగిన చర్చలో నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఈ బిల్లు కేవలం ఒక చట్టసభ సవరణ మాత్రమే కాదని, ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, జాతీయ అస్తిత్వానికి, దేశ స్వాతంత్ర్య సంగ్రామ ఆదర్శాలకు ప్రతీక అన్నారు. వందేమాతరం గేయం దేశ స్వాతంత్ర్య సమరయోధులకు నిరంతర ప్రేరణగా నిలిచిందన్నారు. అంతకుముందు చర్చలో పాల్గొన్న డిఎంకే పార్టీ ఎంపీ కె కనిమొళి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఈ బిల్లు దేశ ప్రజలను విడదీస్తుందన్నారు. బిల్లుకు మద్దతు తెలుపుతూ బీజేపీకి చెందిన సంబిత్ పాత్ర మాట్లాడుతూ, ఈ చట్టం అత్యంత కీలకమైనదన్నారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా గతేడాది నవంబర్ నుండి కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా జాతీయ స్థాయి వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ బిల్లు ఉదాహరణ అని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత 2 నెలల్లోపు విచారణను, 3 నెలల్లోపు విచారణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. పేపర్ లీకేజీలు చాలా తీవ్రమైన సమస్య అని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో, అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్రంలోని మునుపటి ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ బిల్లుపై చర్చ కోసం 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తెలిపారు. విపక్ష పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చర్చను ప్రారంభిస్తూ, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపైన మార్పులు మాత్రమే చేసిందని, ప్రతిపాదిత సవరణలు పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేయవన్నారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషులుగా తేలిన నేరస్తుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా పలు కీలక నిబంధనలు ఉన్నాయి. సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఐఏఎస్వి త్రివేణి మహిళా నౌకాయాన బృందంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ముఖాముఖిగా మాట్లాడి వారి అసాధారణ సాధనను, పట్టుదలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సాహసయాత్ర ద్వారా ఈ బృందం సముద్రాలను జయించడమే కాకుండా సంక్లిష్టమైన మిలిటరీ కార్యకలాపాలను మహిళలు నిర్వహించగలరా అనే ప్రశ్నించే పాతకాలపు ఆలోచనలను సైతం తిప్పికొట్టిందని రక్షణ మంత్రి చెప్పారు. ఈ విజయం దేశంలోని ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. వీరి విజయం మరింత మంది యువతులను సవాళ్లను అధిగమించేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ,
1: आज आप सबसे मिलने के बाद और आपका जो अनुभव रहा है उसको सुनने के बाद इस आयु में भी मेरी हौसला अफजाई हुई है कि इंसान के पास यदि फर्म कन्विक्शन है वो अपनी जिंदगी में किसी भी लक्ष्य को हासिल कर सकता है. और आज आपको अपने सामने पूरी तरह से सुरक्षित मुस्कुराते हुए बुलंद हौसले के साथ जब मैं देख रहा हूँ तो मुझे बहुत ही सुखद अनुभूति हो रही है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. దేశంలో సెమీకండక్టర్ తయారీని బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల ఆమోదిత నిధులతో

0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ఆమోదించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన సిఐఐ సెమీకండక్టర్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆత్మ నిర్భర్త ముందుకు తీసుకువెళ్లడం అనే సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడారు. ఈ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం విధానపరంగా కట్టుబడి ఉందని, ప్రస్తుత కార్యక్రమాలు అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆగస్టు 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ తెలిపారు. ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు ఆధ్యాత్మిక సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మైభారత్ యువత అంతా ఒకే వేదికపైకి వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని యువత ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశమైనా సమృద్ధిగా అభివృద్ధి చెందినదిగా మారాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని మన్సుఖ్ మాండవీ పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10,58,00,000 ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లతో సహా మొత్తం 33,13,00,000 గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లోక్సభలో తెలిపారు. దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యతను ప్రభుత్వం నిర్ధారిస్తోందని, ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 22,000 కోట్ల రూపాయలు, అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 30,000 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చలు రెండు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత వరద పరిస్థితులపైనే ప్రధానంగా సాగాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అక్కడి సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్క్వాష్ క్రీడకు సంబంధించి కెనడాలోని ఆంటోరియాలో జరుగుతున్న స్క్వాష్ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో 5వ సీడ్ భారత పురుషుల జట్టు 2-1 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి సెమీస్కు చేరింది. తదుపరి మ్యాచ్లో భారత పురుషుల జట్టు జపాన్ను ఓడించి సెమీఫైనల్ చేరిన అమెరికాతో తలపడనుంది. వాతావరణం. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. తీర ప్రాంత దక్షిణ అంతర్గత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కొంకన్, గోవాలలో రేపటి వరకు ఇవే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈరోజు మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా సమృద్ధిగా అభివృద్ధి చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండడం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం KJ యేసుదాస్, వాణి జయరాం పడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. ఈ రాత్రి 9:30 మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చంపావతి రూపకం మొదటి భాగం వింటారు ఈ రాత్రి 9:30. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's
2: న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా చంపావతి రూపకం మొదటి భాగం వింటారు.
1: ఆకాశవాణి చంపావతి రూపకం మొదటి భాగం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. వినండి చంపావతి రూపకం మొదటి భాగం.

కొమ్మళ్ళు ఎక్కడుందో తెలియకుండా కూసే కోకిల గొంతెంత కమ్మనా. అందుకేనేమో పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడి పుట్టింది. ఏ మారుమూల కొండ పొత్తిళ్లలోనో ఒత్తిగిల్లి లోయల్లో ఊయలలూగి ఒకానొక ఊరు చేరి ఒద్దికగా పారుతూ ఉంటే, అక్కడి ప్రజలు అవసరాలు తీరుతూ ఉంటే ప్రవాహం తక్కువైనా ప్రభావం ఎక్కువే అన్న కొత్త నుడికారానికి శ్రీకారం చుడితే

ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఉరకలెత్తే చంపావతి గుర్తొస్తుంది. ఆ నది చలువతో విరగపండిన చేలు, తరగలెత్తిన అక్షర జలధులు, శిరమెత్తిన పౌరుషాలు, తరతరాల తరగని జ్ఞాపకాలు తలపుల వెల్లువలవుతాయి. మెల్లమెల్లగా ఆ సంగతుల్ని మేల్కొలుపుతాయి. అది చంపావతి పాడే స్మృతిగీతి. అనంతగిరిలో ఆవిర్భావం, కోనాడరేవు కొనవరకు సాగే ప్రయాణం, ఆపై అనంత సాగరాన ఐక్యం కావడం, అదే చంపావతి చరితం, గత వైభవ స్ఫురితం.

0: అలా ఎర్రమట్టిని సింధూరపు బొట్టుగా దాల్చిన చంపావతి నది అడుగు పెట్టగా ధన్యమైన మన్యస్థలం ఆంధ్ర. ఇది బహుపురాతన మన్య ప్రాంతం. జయపురం మహారాజు విశ్వంభరదేవుని చేత నియుక్తుడైన గారయ్యధర ఆంధ్రను పాలించిన ఏలికలలో ముఖ్యుడు.
1: ఇతడు ప్రతాపరాయధర బిరుదాంకితుడు. ఇతని కుమారుడు 1796 ప్రాంతానికి చెందిన రామన్నదొర. ఈ దొరకు విజయనగరం రాజులకు స్నేహ సంబంధాలుండేవి. అందుకే రామన్నదొర కోసం పచ్చల పల్లకీని పంపేవారట పూసపాటి పాలకులు. రామన్నదొర అనంతరం రాజ్యం చేసిన గారయ్యధర పాలనలో పండితులకు పోషణ, సంస్కృతికి సంరక్షణ సమృద్ధిగా ఉండేవని ఐతిహ్యం.

0: అంతటి ఆంధ్రమణ్యం గురించి మరింత సమాచారం తెలియాలంటే తెలుగు ఉపన్యాసకులుగా పదవీ విరమణ చేసిన గజపతి నగరం వాస్తవ్యులు శ్రీ తాతా రాంబాబు గారి మాటల్లో విందాం.
1: చంపావతి నదీ ప్రాంతములో మధుపాడ, లోగేశ, ఇంగిలాపల్లి, సల్లపేట మొదలైనటువంటి అగ్రహారాలు ఉండేవి. చంపావతి ఒడ్డునే ఆంధ్ర ఆస్థానం ఉండేది. ఆంధ్ర ఆస్థానములో మొదట గారప్రతాపరాజు గొప్పవాడు. గారప్రతాపరాజు మించినటువంటి వాడు రామప్రతాపరాజు. ఈ రామప్రతాపరాజు పండితుల్ని, వేద విద్వాంసుల్ని, కవీశ్వరులని పోషిస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరము

0: దసరాల్లో అనేక మంది అంటే చల్లపేట, లోకేశ, ఇంగిలేపల్లి, మధుపాడ ఈ అగ్రహారాల నుంచి అనేక మంది పండితులు వస్తూ ఉండేవారు. చల్లపేటలో ఉండేటటువంటి పండితులలో జ్యోతిష పండితుడు తాత అక్కాజీ రామయ్య గారు, మామూలు శాస్త్ర పండితుడు తాత సీతారామయ్య గారు, వారి కుమారుడు జగన్నాథస్వామి వరహాలు, అతని పేరు ఒరఫ్ వెంకట్రామూర్తి, వీరిద్దరూ పండితులు. వీరిద్దరూ కూడా చివరి వరకు ఆంధ్రస్థానంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంగిలేపల్లిలో నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి మహాపండితుడు, శాస్త్ర విద్వాంసుడు, నిష్టల సింహాచల సిద్ధాంతి, జ్యోతిషంలో పేరు ఎన్నిక కలిగినటువంటి వాడు. ఆ తర్వాత మధుపాడలో వేద విద్వాంసులు ఉండేవారు. దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణావధానులు మొదలైనటువంటి పండితులు ఉండేవారు. లోకేశలో పప్పు నాగభూషణ శాస్త్రి, పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైనటువంటి మహాపండితులు ఉండేవారు. ఇక్కడి నుంచి దగ్గరగా ఆంధ్రకి దగ్గరగా చిట్టాయి వలస అనేటటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. ఈ పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అనేకమైనటువంటి గ్రంథాలని రాసాడు. ఆసు కవి, మహానుభావుడు. అయితే అలాంటి మహానుభావుడు వేదాంత గ్రంథాలు రాయడం వల్ల అతనికి పెద్ద పేరు ప్రఖ్యాతులు రాలేదు. అతను విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో చాలా కాలం పనిచేస్తూ ఉండేవాడు. ఆంధ్రలో ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఈ ఉత్సవాలకి లోకేశ నుంచి పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి, పప్పు నాగభూషణ శాస్త్రి మొదలైనటువంటి వాళ్ళు వస్తూ ఉండేవారు. ఈ మధుపాడ నుంచి దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణావధానులు వస్తూ ఉండేవారు. చల్లపేట నుంచి తాత అచ్చక్కాజీ రామయ్య, సీతారామయ్య గారు, తాత జగన్నాథస్వామి, వరహాలు మొదలైనటువంటి మహాపండితులందరూ వస్తూ ఉండేవారు. వీరే కాకుండా సంస్కృత కళాశాలలో దిగ్దంతిగా పనిచేస్తూ ఉండేటటువంటి పేరు వెంకట శాస్త్రి గారు, మహానుభావుడు వచ్చేవాడు. వీరందరూ కూడా అతనిని ఆశీర్వదించి అతని చేత కవిత్వాలు వింటూ ఉండేవారు. ఇలా ఉంటుండగా ఉర్లాంపద్ అనేటటువంటిది ఒకటి ఉన్నది. శ్రీకాకుళం జిల్లాలో ఉర్లాం అనేటటువంటి ఒక ఊరు ఉన్నది. ఆ గ్రామంలో మహాలక్ష్మి అనే ఒక ఆవిడ పేద పాఠశాలని పెట్టి అనేక మంది బ్రాహ్మణుల్ని ఉచిత భోజనము, ఉచిత వసతి గృహము ఇచ్చి అనేక మంది బాలుర్ని చదివిస్తూ ఉండేది. ఇలాగుంటూ ఉండగా ప్రతి సంవత్సరము వేద విద్వాంసుల్ని పోషిస్తూ ఉండేది. ఆ వేద విద్వాంసులు అనేక మంది వెళుతూ ఉండేవారు. అందులో ఉర్లాంపద్దులో ఒక వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావుడు వీళ్ళందరినీ వేద విద్వాంసులందరినీ పరీక్ష చేసేవాడు. ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వారికి ఆ రోజుల్లో పారితోషికంగా 8 రూపాయలు, ఒక చాలువ ఇచ్చేవారు, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేవారు. ఇందులో గంటి శంకర సూర్యనారాయణ శాస్త్రి గారు ఉర్లాంపద్దుగా ఉండేవారు. చల్లపేటలో కాశీ ప్రకాశం గారు, తర్వాత పప్పు నాగభూషణ శాస్త్రి గారు కూడా ఉర్లాంపద్దుగా ఉండేవారు. మధుపాడలో దువ్వూరు శ్రీరామావధానులు వేద విద్వాంసుడుగా ప్రసిద్ధికెక్కి ఉర్లాంపద్దుగా ఉండేవాడు. దువ్వూరు సత్యనారాయణ శాస్త్రి గారు కూడా, తర్వాత కాశీ ప్రకాశం గారు ఉర్లాంపద్దుగా ఉండేవాడు. కాశీ అప్పన్న శాస్త్రి ఒరఫ్ అబ్బాయి శాస్త్రి అనేటటువంటి వాడు మహానుభావుడు, శాస్త్ర విద్వాంసి. అతను కూడా వీళ్ళందరూ వచ్చి ఆంధ్ర సంస్థానంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలకు వచ్చి ఆంధ్ర రామప్రతాపరాజు చేత గౌరవింపబడినటువంటి పురస్కారాలు అందుకుంటూ ఉండేవారు. చంపావతి నది ఒడ్డును ఉండేటటువంటి వీళ్ళందరూ, ఈ కవీశ్వరులందరూ కూడా ఈ ఆంధ్ర ఆస్థానమును పోషిస్తుండేటటువంటి రామప్రతాపరాజును గూర్చే ఆ పద్యాలన్నీ చెబుతూ ఉండేవారు.
1: చంపావతి చల్లటి ఛాయలో ఎదిగిన నిర్మాణం విజయనగరం మట్టి కోట. ఆదిలో ఈ కోట నెలకొన్న చోటు కుంభిళాపురం, అదే ఈనాటి కుమిలి. రాజా కృష్ణన్రాజు ఆలోచనల ఫలం ఈ మట్టికోట.
2: అనంతరం నిర్మించిన రాతికోటకు ఆది పునాది ఇదే. రెండవ రాచిరాజు కోవలోని వారైన కృష్ణంరాజు పొట్నూరు భోగాపురం ప్రాంతాలను సంపాదించినట్లుగా ఐతిహ్యం.

0: కుమిలి మట్టికోట తర్వాత విజయనగరం రాతికోటను నిర్మించిన పూసపాటి వంశీకుడు మొదటి ఆనందరాజు. ఆ తరువాత రాజ్యాన్ని ఏలిన విజయరామరాజు కాలంలో జరిగినదే బొబ్బిలి యుద్ధం.
1: అది 1757 సంవత్సరం. బొబ్బిలి వారితో యుద్ధానికి విజయరామ గజపతి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. 250 గుర్రపు సైన్యం, 750 యూరోపియన్ పదాతి దళాలు, 4 యుద్ధ ఫిరంగులు, 11,000 మంది బంట్రోతులు, సిపాయిలు కదనోత్సాహంతో కదం తొక్కుతూ రాజాం ప్రాంతం మీదుగా బొబ్బిలిని చేరలేమని ఎంచుకున్న మరో రాజమార్గం గజపతి నగరం ఒడ్డును ఒరిసి ప్రవహిస్తున్న చంపావతి నదిని దాటడం.

0: సమరోత్తేజానికే కాదు సాహిత్య భోజనానికి కూడా కొదవలేని సదుపాయం కల్పించిన నదీ సరస్వతి చంపావతి. దీని ప్రవాహ స్పర్శతో ప్రముఖ సాహిత్య సంగీతవేత్తలుద్భవించిన జిల్లా విజయనగరం. పెనుమళ్ల సోమనామాచ్యుడు, అడిదం సూరకవి, చాట్రాతి లక్ష్మీనరసకవి, నడిమింటి రామయోగి కవి, కాళ్లకూరి గౌరీకాంత కవి వంటి విజయనగర ఆస్థాన పోషితులు ఎందరో.
1: భాష్యాంత వ్యాకరణ పండితులైన పేరి కాశీనాథ శాస్త్రి గారి వంటి సంస్కృత విద్వత్ శేఖరులు పుట్టిన పురిటిపెంట గ్రామం చంపావతి చెమ్మతో కమ్మని కవిత్వ ధారలు కురియడం గమనార్హం. 20కి పైగా సంస్కృతాంధ్ర రచనలు చేసిన కవీంద్ర దిగ్గజం పేరి కాశీనాథ శాస్త్రి.
0: వైణికులు, సైరికులు, సైనికులు, నర్తకులు, వర్తకులు, రాజిల్లి రోసిల్లి రాణకిక్కిన రసవద్రాజసాల మొగసాలల మణిహారం కాదు చంపావతి తీరం.

0: ఎంత స్ఫూర్తి, ఎంతెంత కీర్తి! బుల్లి బుల్లి తరగల అడుగులతో తారాడే పారాడే చిన్నారి చంపావతికి ఎక్కడిది ఆర్తి? ఎటుగా పయనిస్తోంది నది? ఏది దీనికి ఆది? ఈ సందేహాలన్నిటికీ సమాధానంగా విజయనగరం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జి రామ్మోహన్ రావు గారి వివరణ విందాం.
1: చంపావతి నది అనంతగిరి కొండ శ్రేణుల్లో పుట్టి శృంగవరపు కోట, సాలూరు, మెంటాడ, గజపతి నగరం, గుర్ల, బొండపల్లి, డెంకాడ, పూసుబాటరేగ మండలాల గుండా సుమారు 96 కిలోమీటర్ల దూరం ప్రవహించి కోనాడ గ్రామం

0: వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నదిలో 26 కిలోమీటర్ దగ్గర పెద్దగెడ్డ కలుస్తున్నది. అలాగే 40 కిలోమీటర్ వద్ద లింగాలవలస గెడ్డ కలుస్తున్నది. పిమ్మట గడిగెడ్డ ఈ చంపావతి నదిలో కలుస్తున్నది. ఆ తరువాత సమతరంగా ప్రవహించి కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నది సముద్ర మట్టమునకు సుమారు 3,750 అడుగుల ఎత్తులో ప్రారంభమై చివరగా సముద్రంలో కలుస్తున్నది. ఈ చంపావతి నది పారివాహక ప్రాంతము ఉత్తరమున నాగావళి కందివలస గెడ్డలు, తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున గోస్తని నది ప్రాంతము నెలకొని ఉన్నది.
1: బంగారు పళ్ళానికైనా గోడ చెరుపు ఉండాలంటారు. అలాగే పారే నీటికి కూడా ఆనకట్టలేని నది. అడవిని గాచే వెన్నెల ఒక్కటే. వెన్నెలను పట్టలేకున్నా వెల్లువకు అడ్డుకట్ట వేయగలం. అలా చంపావతి నీటిపై నిర్మించిన ఆనకట్టల వివరాలను అందిస్తున్నారు శ్రీ రామ్మోహన్ రావు గారు.
0: జమీందారీ కాలంలో నడుపూరు ఆనకట్టు కట్టి సుమారు 1700 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. అదే విధముగా దాని డౌన్ స్ట్రీమ్ లో తుమ్మకాపల్లి వద్ద 1980 ఎకరములకు, కుమిలిగ్రాయిను 3,653 ఎకరములకు, డెంకాడ ఆనికట్టుకు 5,153 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో 1998లో ఆంధ్రా రిజర్వాయరు ఆంధ్ర వద్ద కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దాని ఖరీదు 43 కోట్ల వ్యయంతో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దీని వలన 22 గ్రామములు, అదే మెంటాడ, గజపతి నగరము, బొండపల్లి మండలాల్లో 9,424 ఎకరములకు నీరు అందించడం జరుగుతున్నది. ఆంధ్ర రిజర్వాయరుకు కుడి ఎడమలుగా 2 కాలువలు నిర్మాణం చేయబడ్డవి. కుడి కాలువ ద్వారా 4,796 ఎకరములకు నీరు అందుచున్నది. ఈ కాలువ సుమారు 3 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ఎడమ కాలువ 6 కిలోమీటర్లు ప్రవహించి 4,600 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇరిగేషన్లో 100 ఎకరములు దాటినవన్నిటికి కూడా 1997లో నీటి సంఘములకు ఒక యాక్ట్ తయారు చేసి పెట్టడం జరిగినది. ఆ యాక్ట్ కింద 100 ఎకరములు దాటిన ప్రతి చెరువు, అలాగే మీడియం ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, మైండ్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా వస్తాయి. ఈ యాక్ట్లో ముఖ్య ఉద్దేశము ఆయకట్టుదారులనే సంఘముగా ఏర్పరిచి ఆ యొక్క సోర్సును బాగు చేసుకున్నటకు ఏర్పాటు చేయబడింది. ఈ మైండ్ ఇరిగేషన్లో ప్రతి చెరువుకి 100 రూపీస్ శిస్తు వసూలు చేసి 90 రూపాయలు వారి యొక్క మెయింటెనెన్స్ కోసం ఉపయోగించుకుందరు, 10 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తారు. అదే మీడియం ఇరిగేషన్లో 200 రూపాయల ఎకరములకు తీసుకుని 100 రూపాయలు గవర్నమెంట్నకు, మిగతా 100 రూపీస్లో 60 రూపాయలు నీటి సంఘమునకు, 30 రూపములు ప్రాజెక్ట్ కమిటీనకు, 10 రూపాయలు పంచాయతీనకు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఆంధ్రా ప్రాజెక్టులో 6 నీటి సంఘాలు పెట్టడం జరిగింది. అందులో లెఫ్ట్ కెనాల్లో 1 సంఘము, మెంటాడ ఛానల్ సిస్టమ్ కింద 1 సంఘము, గంగచోలపెంట కింద 1 సంఘము, రైట్ కెనాల్లో 1 సంఘము, పిట్టాడ కొనిస 1 సంఘము, మెంటాడ నెలివాడ 1 సంఘము పెట్టడం జరిగినది. ఈ ఎంటైర్ ఆయకట్టును ఈ 6 సంఘములు కూడా మెయింటైన్ చేయడం జరుగుతాయి. ప్రతి ఖరీఫ్ ముందు ఒక మీటింగ్ పెట్టుకొని ఏ ఏ పనులు అవసరమో వాటినన్నింటినీ కూడా చేసుకొని ఈ నీటిపారుదల వ్యవస్థని క్రమబద్ధీకరణ ఈ సంఘం వారిచే చేయబడును. ఈ సంఘం పెట్టడం వలన టెయిల్ ఎండ్కు ముందు నీరు అందేటట్టు చేయడం ఈ సంఘ అధ్యక్షుల యొక్క ముఖ్య బాధ్యత. ఈ సంఘము పెట్టడం వలన ముఖ్య ఉద్దేశము చిత్త చివరి భూములకు నీరు అందేటట్టు చేయడంలో ఈ నీటి సంఘ అధ్యక్షులు కానీ, టెరిటోరియల్ కాన్ఫరెన్స్ మెంబర్స్ కానీ ప్రధాన పాత్ర వహించి ఆ ఆయకట్టుదారులతో సమీక్షించి ఆ చివరి భూములకు నీరు అందేటట్టు చేయడమే ముఖ్య ఉద్దేశం.
2: సాయం ఉంటేనే వ్యవసాయం, అది జరిగితేనే ఫలసాయం. అడ్డుకట్టల సాయంతో గడ్డంలోంచి త్రెల్లుకుని వచ్చే నీటిని గడ్డం పట్టుకుని బతిమాలి బుజ్జగించుకుంటే పంటల నవ్వుల పకపక, సుఖశాంతులు పరిగిడు చకచక. ఆయా సస్య రహస్యాలను సవిస్తరంగా తెలియచేస్తున్నారు వ్యవసాయాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు.
3: చంపావతి నది విజయనగరం జిల్లాలో పుట్టి విజయనగరం జిల్లాలోనే సాగర్ గర్భంలో కలుస్తున్న ఒక నదిగా చెప్పవచ్చు. ఈ నదికి జీవనదిగా చేయగలిగిన చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంపావతి నది, మెంటాడ, గజపతి

0: నగరం గుర్ల నెల్లిమర్ల పూసపాట్రేగ మండలాల్లో ముఖ్యంగా ఒక క్రమబద్ధమైన ప్రభావాన్ని పంటల సరళిపై చూపించడం జరుగుతోంది. పూర్వపు రోజుల్లో చాలా దీర్ఘకాలిక వరి రకాలు చోడి గంటి గోగు పంటలకే పరిమితమైన ఈ ప్రాంతం ఈ చంపావతి నది జలాన్ని వినియోగించుకుని మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటలు అక్కడక్కడ ప్రత్తి లాంటి పంటలు సాగు చేయడం జరుగుతోంది. దీని ప్రభావం గణనీయంగా చూపిస్తున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న ఆరుతడి పంటగా గుర్లా నెల్లిమర్ల మండలంలోని గజపతి నగరం బొండపల్లి మండలాల్లో కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. పంటల సరళిపై మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటల్ని పండించడం ఎంతైనా అవసరంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మెట్ట వ్యవసాయంలో ప్రధాన పంటలుగా వేరుశనగ గోగు లాంటి పంటలు పండిస్తున్నారు రైతులు. వీటిలో సాగు చేసే పద్ధతుల్లో స్వల్ప పరిధుల్లో మార్పులు తీసుకొచ్చి గణనీయమైన దిగుబడులు పొందొచ్చు. ఏ నీటి పరివాహక ప్రాంత సమగ్ర అభివృద్ధికైనా నేల కోతని అరికట్టడం నీటిని నిల్వ చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. మన జిల్లాలో వాలుకి అడ్డంగా దున్నడం ముఖ్యంగా లోతు దుక్కి చేయడం పంటల్ని దగ్గర దగ్గరగా నాటడం ఇలాంటి చిన్న చిన్న మెళకువలు పాటించి పంటల దిగుబడిలో 30% మార్పు తీసుకురావచ్చు. నీటి నిల్వని 25 నుంచి 27% వరకు కూడా నీటి నిల్వని మనం పెంచడానికి చాలా అవకాశాలున్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఈ చంపావతి నీటి పరివాహక ప్రాంతంలో ఇక నేలల విషయానికి వస్తే తేలిక నేలలైన ఇసుకతో కూడిన గరప నేలల నుంచి బంకమట్టి నేలల వరకు రకరకాల నేలలున్నాయి. నేల లక్షణాలు బట్టి నీటి లభ్యత బట్టి రైతులు పంటల సరళిని తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక రకమైన మామిడి జీడి లాంటి పండ్ల తోటలతో పాటు ఎన్నో మందు మొక్కలు సువాసనల మొక్కలు ఇలాంటి మొక్కలను కూడా సాగు చేయడం నేడు తప్పనిసరిగా రైతులు చేయాల్సిన పనిగా మనం చెప్పుకోవచ్చు. వాణిజ్యపరంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంటని తప్పనిసరిగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఎక్కడైతే భూగర్భ జలాలు మెండుగా ఉన్నాయో ఎక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయో అలాంటి చోట వరి పంటకు వెళ్లకుండా వరి పంటకు బదులుగా మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలను సాగు చేసుకున్నట్టయితే రైతు వాణిజ్యపరంగా ప్రయోజకంగా 3 రెట్లు అధికంగా ఆర్థికంగా ప్రయోజనం కోరుతుంది. దీనితో పాటు 1 ఎకరాలో వరి సాగు చేసే చోట సుమారుగా 3 ఎకరాల వరకు మొక్కజొన్న లాంటి పంటలు పండించడం వల్ల విస్తీర్ణం కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ నీటి పరివాహక ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి వ్యవసాయ శాఖ తగు సూచనలు ఇవ్వడానికి తగు సలహాలను అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ వ్యవసాయ శాఖ తాలూకా సూచనలు రైతులు తప్పక తీసుకుని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.
1: విజయనగరం దాహార్తిని తీర్చిన కీర్తిని దక్కించుకున్న మూర్తిగా జనస్మృతిలో నిలిచిన వారు అప్పల కొండమాంప. 1909-1913 సంవత్సరాల మధ్య నెల్లిమర్లలో చంపావతి వద్ద త్రాగునీటి సరఫరా నిర్మాణ బాధ్యత వహించారామె. ఆ రోజుల్లో 243,000 రూపాయలను ఇందుకోసం కేటాయించిన వితరణశీలి అప్పల కొండమాంప. ప్రజలకు తాగునీరందించి ప్రణతులందుకున్న జలదాత అన్నగా ఆనంద గజపతి అక్షరసేవ చేస్తే ఆయన చెల్లెలుగా ఈ దానశీల నీటిని వెలువలెత్తించింది.

0: రాజులకు శౌర్యాన్ని,
1: రసజ్ఞులకు కావ్యాల్ని,
0: పొలాలకు జలాల్ని,
1: జనానికి జీవాన్ని,
0: పంచగా ప్రవహించే చంపావతి కవళికలను
1: ఒక చెంప నుండే పరికించాం.
0: మరో దిక్కు నుండి మన దృక్కును ప్రసరిస్తే
1: ఇంకెన్ని ప్రాచీ గాథలు,
0: మరిన్ని జ్ఞానానంద ఆధ్యాత్మిక సుధలు
1: అనంతర భాగంలో అవగాహన చేసుకుందాం.
2: చంపావతి రూపకం మొదటి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతి

ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమురాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత, శ్రీయుతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబీటిఎస్ దేవి, కీబోర్డ్స్ శ్రీయుతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు, ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు, ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం, తబలా శ్రీయుతులు సిహెచ్ రాజు, ఎస్ఎస్ఆర్ రెడ్డి, పకావస్ మరియు రిధమ్స్ శ్రీ ఇ శ్రీకృష్ణ, కంజీరా శ్రీ కేసానపల్లి జ్ఞానానందం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. వ్యాఖ్యానం శ్రీమతి దువ్వా వెంకట కుమారి, శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్.

మీరింతవరకు చంపావతి రూపకం మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పార్లమెంట్ క్వశ్చన్ అవర్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.